శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 24వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు భక్తరంజని కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహాదేవన్ ఆలపించిన మహాగణపతి స్తోత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఇవాళ్టి కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మయ్య గారి హితోక్తులు వింటారు.
1: చుట్టపు చూపుగా మన ఇంటికి ఆత్మీయులు వస్తూ ఉంటారు. స్నేహం వల్ల కూడా కొందరు వస్తారు. పాత పరిచయాల వల్ల కలిగిన అనుబంధం వల్లనూ కొంతమంది పలకరించడానికి వస్తూ ఉంటారు. అవసరపడి కొందరు వస్తుంటారు. ఇలా మన మీద ప్రేమతో మన ఇంటికి వచ్చిన ఆప్తులను అతిథులు అంటాం. తిథి వారాలతో ప్రమేయం లేకుండా ఎప్పుడైనా ఇష్టం కలిగితే వచ్చేవారే అతిథులు అని కూడా చెబుతారు. మన కోసం మన ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించడం చాలా మంచి లక్షణం. ఇది మన భారతీయులకున్న గొప్ప సంప్రదాయం, సంస్కారం కూడా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన శాస్త్రాలు అతిథి కూడా దైవంతో సమానమని నొక్కి చెప్పాయి. తల్లి

0: అదే గురువుల సరసన నిలిపాయి అతిథిని. కనుకనే తమను ఆశ్రయించి వచ్చిన వారిని ఎంతో ఆదరణతో మన పూర్వీకులు చూసేవారు. తమకు ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చిన వారికి ఏమాత్రం కొరత లేకుండా చూసి తృప్తిగా వారిని పంపించేవారు. పూర్వం విష్ణుచిత్తుడనే విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు ఒక పూజారి. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంతో ప్రేమతో ఆశ్రయం ఇచ్చేవాడు. అపరిచితులైనా ఆదరించేవాడు. ఎంత చిత్తడిలోనైనా ఏ అపరాత్రి అయినా విసుగుపడకుండా ఆ పూజారి దంపతులు వచ్చిన అతిథులకు వేడివేడిగా వండి వడ్డించేవారు. వచ్చిన వారిని తృప్తిగా ఆదరించేవారు. అతిథిని దైవంగా భావించేవారు. అంతటి గొప్ప గుణం కలిగిన విష్ణుచిత్తుడు శ్రీ మహావిష్ణువునే ప్రసన్నం చేసుకున్నాడు అని ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు ఆనాటి ఆతిథ్యం గురించి చక్కగా తెలిపారు. పూర్వం ఈ రోజుల్లో మాదిరిగా రహదారి సౌకర్యాలు అంటే రోడ్లు బస్సులు లేవు. ఎంత దూరమైనా కాలిబాటే కదా. అలాంటి దినాల్లో రాత్రిళ్ళు బాటసారులు ఏదో ఒక గ్రామంలో బస చేసేవారు. అలాంటి వారికి ఆ గ్రామస్తులు యథోచితంగా ఆతిథ్యం ఇచ్చేవారు. వారు అది తమ బాధ్యతగా భావించేవారు. ఆ రోజుల్లో ఆకలితో ఒక వ్యక్తి కడుపు కాల్చుకోవడం పాపమని వారి భావన. అలా వారి మంచితనాన్ని మర్యాదను చాటుకునేవారు. అలాగే రంతిదేవుడనే రాజు అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాడు. కొన్నాళ్లకు ఏమీ లేనివాడయ్యాడు. 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు. ఎలాగో ఒకనాడు ఆయనకు ఆహారం దొరికింది. అది తినబోయేంతలో ఒక అతిథి వచ్చాడు. అంతే, రంతిదేవుడు సగం భోజనం అతిథికి పెట్టాడు. ఇంతలో ఒక శూద్రుడు, మరి కాసేపటికి ఒక చండాలుడు వచ్చారు. వీరి వెంట ఒక కుక్క కూడా వచ్చింది. ఇంకేముంది, ఉన్న ఆహారాన్నంతా వారికే పనిచేశాడు. చూడండి ఎంత గొప్పవాడు రంతిదేవుడు. అతిథి అంటే ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో. కనుకనే ఆచంద్రార్కం రంతిదేవుని ఖ్యాతి నిలిచిపోయింది. ధర్మరాజు తనకు స్వర్గలోక ప్రాప్తి కలిగినా తనను ఆశ్రయించి వచ్చిన ఒక కుక్కను విడిచిపోలేకపోయాడు. ఇంద్రుడు ఎదురు వచ్చినా తనతో పాటు రమ్మన్నా నిరాకరించాడు. తనతో వెన్నంటి వచ్చిన ఆ కుక్కకు కూడా ప్రవేశం కలిగిస్తే తాను స్వర్గానికి వస్తానన్నాడు. ఆశ్రయించి వచ్చిన దాన్ని విడిచిపెట్టి తాను వెళ్ళిపోవడం పాపమని భావించాడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు ప్రత్యక్షమై ధర్మరాజును కొనియాడిన సంగతి భారతంలో వింటాం. ముంచెత్తే జడివానలో ఒక బోయవాడు తన నివాసం ఉంటున్న చెట్టును ఆశ్రయిస్తే ఆ చెట్టు మీద ఉన్న మగపావురం వాడికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ కథ మహాభారతం శాంతి పర్వంలో అద్భుతంగా చెప్పబడింది. తనను ఆశ్రయించి అతిథిగా వచ్చాడని భావించిన ఒక మగపావురం వాడికి సహకరించింది. ఎండు పుల్లలు పేర్చి మంట రగిల్చింది. వాడిని చలికి చనిపోకుండా కాపాడింది. వాడి ఆకలి తీర్చడానికి వేరే దారి లేక తానే ఆ మంటలో కాలింది. తన మాంసాన్ని అర్పించింది. తన భార్యను వాడు వలలో పట్టి ఉంచాడని తెలిసినా ఆ మగపావరం అతిథి పట్ల అంతటి త్యాగబుద్ధిని ప్రదర్శించింది. అందుకోసం వలలో ఉన్న ఆడుపావరం ఎంతగానో సహకరించింది. ఇలా ఆతిథ్యం ఇవ్వటం గొప్ప సంప్రదాయం, మన సంస్కృతిలో భాగమని సర్వశాస్త్రాలు ఎన్నో దృష్టాంతాలను చెబుతూనే ఉన్నాయి. కనుక మన ఇంటికి వచ్చిన వారిని ప్రేమతో ఆదరించాలి. అవసరమైన సహాయాన్ని చేతనైనంత మేరకు చేయాలి. మంచి ఆతిథ్యం మనలోని మంచి గుణాలను మరింత పెంచుకోవడానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. మనుషుల మధ్య సత్సంబంధాలను పెంచుతుంది, సదవగాహనను పెంచుతుంది, స్నేహాన్ని నిలుపుతుంది, పరస్పర సహకారంతో ముందుకు వెళ్లేందుకు దోహదపడుతుంది, అనేక మంది స్నేహితులను సంపాదించి పెడుతుంది, మానసికంగా సమాజంలో తామెందరినో ఆత్మీయులను కలిగి ఉన్నామనే ధైర్యం కలుగుతుంది, ప్రశాంతత నెలకొంటుంది, తోటి వారికి సాయపడినట్టు అవుతుంది, కష్టాలలో ఒకరికొకరు ఆలంబనగా ఉండే అవకాశాన్ని కలిగిస్తుంది, మనిషిలో ఉత్సాహాన్ని, బ్రతకాలనే కోరికను కలిగిస్తుంది. కనుక అతిథిని ఆదరించడం, ఆనందంగా సాగనంపడం ఎంతో అవసరం. సమాజం పటిష్టంగా ఉండాలంటే మనుషుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉండాలి. పరస్పరం ఆదరించుకోవడంలోనే మన అనుబంధాలు చిరకాలం నిలుస్తాయనేది మనం మరువకూడదు.
1: మరింతవరకు శ్రీ ఎం లక్ష్మయ్య గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

పురుగు తెగుళ్ళు అలాగే కలుపు నివారణ మందులు విచక్షణ రహితంగా పంటలపై వాడటం మూలాన వాటి అవశేషాలు కొంతకాలం వరకు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి. మనం తినే వ్యవసాయ ఉత్పత్తులలో వీటి అవశేషాలు ఉండటం వల్ల ప్రతిరోజు కొంత సూక్ష్మ మొత్తాల్లో మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా పర్యావరణంలో అన్ని రకాల జంతుజాలాల్లో కూడా ఈ అవశేషాలు కొవ్వు పదార్థాలలో పేరుకుపోవటం వల్ల అనేక రకాల విష ప్రభావాలు కలిగజేస్తాయని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్, శిశు మరణాలు, గుండె జబ్బులు లాంటి విష ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా గమనించటం జరిగింది. అయితే మందుల ప్రపంచ వాణిజ్యీకరణ నేపథ్యంలో ముఖ్యంగా ఎగుమతుల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు ఉండటం వల్ల ఎన్నో ముఖ్య ఎగుమతులు తిరస్కరించబడ్డాయి. ఈ అవశేషాల గరిష్ట పరిమితులను వివిధ రకాల పంటలపై సిఫారసు చేయబడిన సస్యరక్షణ మందులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ప్రపంచ వ్యవసాయ అలాగే ఆహార సంస్థలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న కోడెక్స్ కమిషన్ వారు నిర్ధారిస్తున్నారు. అలానే మన దేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు అవశేషాల గరిష్ట పరిమితులను వివిధ వ్యవసాయ ఉత్పత్తులు అలాగే ఆహార పదార్థాలపై నిర్ధారిస్తారు. అంటే ఏదైనా సస్యరక్షణ మందు సాధారణ వ్యక్తి జీవితకాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా అవశేషాలు గరిష్ట పరిమితి కన్నా తక్కువ తీసుకున్నట్లయితే హానికరం కాదు. అలానే పర్యావరణంలో ఈ అవశేషాలు బారిన పడి కొన్ని రకాల పక్షులు అంతరించిపోవటం కూడా విదితమే. అందుచేత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పురుగులు నివారణ శక్తి కలిగి తక్కువ రోజులు పర్యావరణంలో ఉండి మానవ ఆరోగ్యంపై తక్కువ ప్రభావం గల పురుగుల మందుల అన్వేషణలో భాగంగానే ఈ మధ్యకాలంలో అతి తక్కువ మోతాదుల్లో పనిచేసే కీటక అలాగే శిలీంద్ర నాశకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా నిర్వహించిన పరిశోధనల ప్రకారం దాదాపు 68% ద్రాక్ష నమూనాల్లో అవశేషాలను గమనించటం జరిగింది. కానీ అవి కేవలం సూక్ష్మ మోతాదుల్లో ఉన్నాయని నిర్ధారించటం జరిగింది. కొత్తగా అనేక రకాల మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి వాడకం కూడా విస్తృతంగా ముఖ్యంగా కూరగాయల్లో అధికంగా ఉంటున్నది. భారత ప్రభుత్వం వారి ద్వారా కొన్ని పురుగుల మందుల వాడకం కొన్ని పంటలకు మాత్రమే వాడటానికి అనుమతినిచ్చినప్పటికీ ఇతర పంటలపై కూడా వాడటం జరుగుతున్నది. అటువంటి పురుగు మందుల గురించి విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వీటిలో కేవలం 5% మాత్రమే నిర్ధారించిన పరిమితుల కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే మన ఆహార పదార్థాలను ఎగుమతి చేయాలంటే దిగుమతి చేసుకునే దేశం వారు నిర్ధారించిన నాణ్యత ప్రమాణాలతో పాటు ముఖ్యంగా సస్యరక్షణ మందుల అవశేషాలు కూడా పరిమితికి మించి ఉండరాదు. ఉదాహరణకు గత 5-6 సంవత్సరాలుగా మన దేశం నుంచి ఎగుమతి అయిన మిర్చి, తేనె అలాగే ద్రాక్షను వివిధ దేశాల వారు ముఖ్యంగా ఐరోపా దేశాల వారు అవశేషాలున్నాయని తిరస్కరించడం జరిగింది. అందువలన సస్యరక్షణ మందుల అవశేషాలు మన వ్యవసాయ ఉత్పత్తుల్లో లేకుండా ఉండాలంటే కొన్ని ముఖ్య జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంది. సస్యరక్షణ మందులు పిచికారీ చేసిన తర్వాత పంటను కోయటానికి కొంత సమయం వేచి ఉంటే అవశేషాలు నిర్ధారించిన పరిమితులకు మించవు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి సిఫారసు చేయబడిన సస్యరక్షణ మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి. ఎరువు రంగు త్రిభుజం ఉన్న సస్యరక్షణ మందులను వాడరాదు. ఉదాహరణకు మితోమిల్, మోనోక్రోటోఫాస్. తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులు అలాగే బయోపెస్టిసైడ్స్ వాడాలి. నిర్ధారించిన మోతాదుల్లో సరైన స్ప్రేయర్ను ఉపయోగించి నిర్ధారించిన సమయాల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. పంటను కోయటానికి ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు. పురుగు మందుల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం కూరగాయల్లో మోనోక్రోటోఫాస్, క్వినాల్ఫాస్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఇంటిలో కూరగాయలను అలాగే పండ్లను 2% ఉప్పు ద్రావణంలో 20 నిమిషాలుంచి కడిగినట్లయితే అవశేషాలు చాలా వరకు తీసివేయబడతాయి. అంతేకాకుండా కూరగాయలను ప్రెషర్ కుక్కర్తో ఉడికించినట్లయితే కొన్ని అవశేషాలు పూర్తిగా తీసివేయబడతాయి.

0: పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పశువుల్లో, జీవాల్లో బాహ్యపరాన్న జీవుల వల్ల వచ్చే సమస్యల గురించి పశు వైద్యులు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
1: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు, మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.

అందరి పట్ల మర్యాదగా వ్యవహరించాలి. ఎక్కువ మందితో కలిసిమెలిసి వ్యవహరించాలి. కొద్దిమందితో పరిచయం పెంచుకోవాలి. కనీసం ఒక్కరితో స్నేహితుడిగా ఉండాలి. ఎవరికి శత్రువు కాకూడదు. అగ్నిని తలక్రిందులుగా పట్టుకున్నా దాని జ్వాలలు పైవైపుకే ప్రసరిస్తాయి. అలాగే కార్యసూర్యునికి ఎన్ని ఇక్కట్లు కలిగినా అతని ధైర్యం మాత్రం సడలదు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి

0: నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనల అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్టంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులు

0: రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ,
1: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానామల్లో దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు.

ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం సంఘ సంస్కర్త సాహితీవేత్త శ్రీ కందుకూరి వీరేశం పంతులు, ఈ అంశం గురించి శ్రీ ఆదవని హనుమంతప్ప గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటుంది, అలాగే ప్రకటనలు, పాటలు, మున్నగు అంశాలుంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది 8:30. ఇక అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం 8:35. 9:30

నిమిషాలకు చిత్రాంజలి తెలుగు ఫిలిం గీతాలు 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11 గంటల నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. తెలుగులో జాతీయ వార్తలు వింటారు 12:30. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక ప్రసారమవుతుంది. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. సాయంత్రం 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 పల్లె సీమలు. ఈనాటి కార్యక్రమంలో పశువుల్లో జీవాల్లో బాహ్యపరాన్న జీవుల వల్ల వచ్చే సమస్యల గురించి పశు వైద్యులు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం ఉంటుంది. వికసిత్ భారత్. 7:45 నిజామాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 కవి సంగమం. ఇందులో శ్రీ తెలుగు వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. రాత్రి 8:15 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 8:40 లలిత గీతం. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానంలో

మూగ మనసుల చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి ఈరోజు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో. 10:30 ఆహ్వాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా, ఇక ఇప్పుడు విందాం ఒక లలిత గీతం. ఘంటసాల గానం చేసిన పుష్ప విలాపం.

ఘంటసాల గానం చేసిన పుష్ప విలాపం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ

0: భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మే 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై ఔర్ ఇస్కా మత్లబ్ యే హై కి హమారీ ఖరీఫ్ కి ఫసల్ ఉస్ పర్ ఇస్కా అసర్ పడ్ సక్తా హై ఔర్ ఇస్లియే బినా కిసీ దేరీ కే హమ్ కాఫీ దినో సే ఇన్ పరిస్థితియో సే నిపట్నే కే లియే తయారియా కర్ రహే థే. 315 జిలే ఐసే హోంగే జహాన్ వర్షా కమ్ రహనే కి సంభావనా హై.
0: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత, నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
2: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic

0: భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0 ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0 డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం సంఘ సంస్కర్త సాహితీవేత్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ఈ అంశం గురించి శ్రీ ఆదవాని హనుమంతప్ప గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా ఈ ప్రకటనలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా

0: కలకత్తా నగరం యొక్క సందడిని, చారిత్రాత్మక ప్రాధాన్యతను అద్భుతంగా చిత్రీకరించిన పాట విన్నారు. చూడాలని ఉంది చిత్రం నుండి. గానం హరిహరన్, సాహిత్యం వేటూరి, సంగీతం మణిశర్మ.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల బ్లడ్ బ్యాంకుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. రక్తమార్పిడి సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కర్నూలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకుకు ఈ పురస్కారం లభించింది. ఏపీలో అత్యధికంగా 42 స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహించడంతో పాటు 13,564 స్వచ్ఛంద రక్తదానాలను సేకరించి రాష్టంలోని కర్నూలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకు ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఈ విజయానికి గుర్తింపుగా గుజరాత్ రాష్ట రాజధాని అహ్మదాబాద్లో జాతీయ రక్తమార్పిడి మండలి ఈ అవార్డును ప్రదానం చేసింది. జాతీయ అవార్డుకు ఎంపికైన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ పెథాలజీ హెచ్ఓడి బాలేశ్వరి, అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్ సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ షేక్ షహనాజ్, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సి రవికాంతులను సూపరింటెండెంట్ కె వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ కిరణ్, ల్యాబ్ టెక్నీషియన్ జగదీశ్వర్రెడ్డి, స్టాఫ్ నర్సు గేరా సునీత, ఇందిరా విశ్వాసమ్మ పాల్గొన్నారు. స్థానిక అవుట్డోర్ స్టేడియంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేట్ కార్యదర్శి డాక్టర్ రుద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ హ్యాండ్బాల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక అధ్యకుడు నాగరత్నమయ్య, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ప్రసాద్ గుప్తా, సీనియర్ క్రీడాకారుడు మాధవరావుతో కలిసి

కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఈశ్వర్ నాయుడు, నాగరాజు, రమణ పాల్గొన్నారు. స్థానిక బీ క్యాంప్ క్రీడా మైదానంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ నసీముల్ స్మారక ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ పోటీలు హోరాహారీగా సాగాయి. బాలుర ఫైనల్స్ లో బీ క్యాంప్ బాయ్స్ హైస్కూల్ జట్లు 3-0 స్కోరుతో జెడ్పీ హెచ్ఎస్ కంబంద హాల్పై విజయం సాధించింది. అలాగే బాలికల ఫైనల్స్లో జెడ్పీ హెచ్ఎస్ గార్గయ్యపురం 2-1 స్కోరుతో రిడ్జ్ పాఠశాల జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానంలో బాయ్స్ శ్రీలక్ష్మి హైస్కూల్ బాలికలు కంబదహాల్ గర్ల్స్ స్థానాల్లో నిలిచారు. ముఖ్య అతిథిగా హాజరైన ముప్పా రాజశేఖర్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. రాయలసీమ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకిషోర్, కేడీఎఫ్ఏ సెక్రటరీ వై శ్రీనివాసులు, హెచ్ఎం శంకర్, వైస్ ప్రెసిడెంట్ కుమార్, సీనియర్ క్రీడాకారులు వేణుగోపాల్, జగదీష్, బీ క్యాంప్ క్లబ్ సెక్రటరీ పాల్, విజయకుమార్ కోచ్, బ్రహ్మకుమార్, విజయకుమార్ రెడ్డి, పీడీ జగన్, రాజశేఖర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డస్ట్బిన్స్ ను ప్రతిరోజు శుభ్రం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ ఆదేశించారు. ఆయన చెన్నమ్మ సర్కిల్, స్వామిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డస్ట్బిన్స్ లో చెత్త పేరుకుపోకుండా సకాలంలో ఖాళీ చేయడంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలు కూడా తడి పొడి వ్యర్థాలను వేర్వేరుగా డస్ట్బిన్స్ చేయాలని కోరారు. ఆయన వెంట శానిటేషన్ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇన్స్పెక్టర్లు జిలాని, కూర్మయ్య ఉన్నారు. శ్రీబెళగల్ మండలంలోని గొల్లలదొడ్డి, బ్రహ్మదొడ్డి, బురాన్దొడ్డి, చింతమానుపల్లి, గుండ్రేవుల, కంబందహాల్, శ్రీబెళగల్ గ్రామాల్లో మొహరం సందర్భంగా చిన్న సరిగెత్తు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వేణుగోపాలరాజు పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దర్గా పీఠాధిపతులు దూద్వల్లి, షబ్బీర్, ఖాజామియా రసూల్ పాల్గొన్నారు. మండలంలోని గ్రామాల్లో పీర్ల ఊరేగింపును ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ వేణుగోపాలరాజు సూచించారు. ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో చిన్న సరిగెత్తు ఊరేగింపులో ఎటువంటి గొడవలు జరిగినా గ్రామ ప్రజలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వ్యవసాయ అధికారి రవిప్రకాష్ గౌడ్ రైతులకు సూచించారు. వర్కూరులో రైతన్న మీకోసం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ, అన్నదాత, సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను పెట్టుబడి సాయంగా వినియోగించుకోవాలని తెలియజేశారు. డ్రిప్పు, స్ప్లింకర్ల వంటి పరికరాల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేయవచ్చునని సూచించారు. సమస్యల కోసం సచివాలయాలకు వచ్చే ప్రజలకు మర్యాద ఇచ్చి పనులు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, సమయానికి కార్యాలయానికి హాజరై అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ఇతర సిబ్బంది పనిచేయాలని జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి భాస్కర్ నాయుడు అన్నారు. మంత్రాలయం మండలంలోని మాధవపురం సచివాలయం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పన్నులు, ఇతర చెల్లింపులు ఆన్లైన్ ద్వారా జరగాలని సూచించారు. లక్ష్యాలను సాధించేందుకు ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని అన్నారు. కుల, ఆదాయ, సర్వే, ధృవీకరణ పత్రాలు అధిక రుసుము లేకుండా ఇవ్వాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎంపీడీఓ నూర్జహాన్, డిప్యూటీ ఎంపీడీఓ ఉపేంద్రరెడ్డి, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్, మండల అధికారి ఆశాబేగం పాల్గొన్నారు. జూన్ నెలలో ఎల్నినో ప్రభావం కనిపించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఓర్వకల్లులో మంగళవారం 20.2 mm, తుగ్గలిలో 16.8, కర్నూలు రూరల్లో 8.8 mm, హాలహర్విలో 5.2, కర్నూలు అర్బన్లో 3.4, కర్నూలులో కలూరులో 0.4 mm వర్షం నమోదైంది. ఈ నెలలో కురవాల్సిన వర్షం 77.7 mm కాగా, మంగళవారం నాటికి 98.4 mm వర్షం నమోదయ్యింది. 27 mm కంటే ఎక్కువే కురిసిందని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలియజేశారు. శ్రోతలింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి సంఘ సంస్కర్త, సాహితీవేత్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ఈ అంశం గురించి శ్రీ ఆదవని హనుమంతప్ప గారి ప్రసంగం.
3: కందుకూరి సుబ్బరాయుడు పున్నమ్మలకు ఏప్రిల్ 16వ తేదీ 1848వ సంవత్సరం వీరేశలింగం పంతులు గారు జన్మించారు. వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, వితంతువుల పాలిట పెన్నిధి, దక్షిణ దేశ విద్యాసాగరుడని ప్రసిద్ధి చెందాడు. తాను కులమతాల పట్టింపు లేనివాడు. బాల్యం నుంచే సంఘ సేవపై ఆసక్తి మెండుగా ఉండేది. ఆటపాటల్లో, తోటివారిలో మేటిగా ఉండేవాడు. జీవితంలోని ప్రతి క్షణాన్ని వ్యర్థం చేయక సద్వినియోగం చేసుకున్న ఘనుడు. సంఘంలోని దురాచారాలను అంతం చేయడానికి దీక్ష పూనినవాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కోసం పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. నిమ్న జాతులకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక, బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు. కాపురాలకు రాకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టేవాడు. కందుకూరి వారి పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కందుకూరి గ్రామం నుంచి రాజమండ్రికి వలస వెళ్లడం వల్ల వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగానికి 4 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. పెద్ద తండ్రి వెంకటరత్నం నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. 5వ ఏట బడిలో చేరి బాలరామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవన్నిటినో నేర్చుకున్నాడు. 12వ ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చదువులో చేరాడు. చిన్నప్పటి నుండి అన్ని తరగతులలోనూ ప్రథమ శ్రేణిలో ఉండేవాడు. తన 13వ ఏట బాపమ్మ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ అనే అమ్మాయితో బాల్య వివాహం అయింది. పెరిగి పెద్దయ్యాక ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేశారు. చదువుకునే రోజుల్లో కేశబ్ చంద్రసేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, క్షుద్ర పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి కూడా వెళ్ళేవాడు. మెట్రికులేషన్ క్లాసులో ఆయన చదువుతున్న రోజుల్లోనే విద్యార్థులకు నాయకత్వం వహించి వాళ్ల చేత సమ్మె జరిపించాడు. చిన్నప్పటి నుంచి వీరేశలింగానికి ఎక్కడ ఏ అన్యాయం కనబడ్డా, అక్రమం జరిగినా దాన్ని సరిదిద్దాలని గట్టి పట్టుదలతో ఉండేవాడు. అప్పట్లో రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలకు వయ్యాపురి మొదలియార్ గారు అనే ఆయన ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. ఈయనకు ఇంగ్లీష్ పాఠం చెప్పడం చేతకాకపోయేది. ఆయన చెప్పలేని మాటలకు వీరేశలింగం క్లాసులో అర్థాలు చెప్పేవాడు. నీవు ఇంగ్లీష్లో చాలా గట్టివాడవయ్యా అని ప్రధానోపాధ్యాయుడు వీరేశం లింగాన్ని మెచ్చుకునేవాడు. అలా కొంతకాలం గడిచింది. స్కూల్ ఫైనల్ క్లాసు అంటే ఇంగ్లీషులో మంచి పునాది ఉండాలి కదా. మొదలియార్ గారేమో పాఠాలే చెప్పలేదు. విద్యార్థులకు ఏమీ అర్థం కాలేదు. విద్యార్థులందరూ పరీక్షలు ఎలా రాయాలి అని వీరేశలింగం దగ్గరికి వచ్చి పడ్డారు. ఏదైనా దారి చూపవలసిందిగా కోరారు. దారి ఏముంది? పాఠశాల

అధికారులకు ఒక మహజర్ పంపుకుందాము అనే ఆలోచన చెప్పాడు వీరేశలింగం. మహజర్ తానే తయారు చేశాడు, మొదటి సంతకం తానే చేశాడు. తన స్నేహితుడు కనపర్తి లక్ష్మయ్యకిచ్చి తక్కిన తరగతులలోని పిల్లల చేత అందరి సంతకాలు చేయించుకురమ్మని విజ్ఞప్తిని ఇచ్చి పంపించాడు. ఈ సంగతి హెడ్మాస్టర్ వయ్యాపురి మొదలయ్యార్ గారికి తెలిసింది. ఆయనకు కాళ్ళు వణికాయి, కపటోపాయం చేశాడు. మొండ్రేటి రామచంద్రుడనే కుర్రాడిని ఆ విజ్ఞాపన పత్రాన్ని ఎలాగైనా అపహరించి తెచ్చివ్వమని కోరాడు. ఆ రామచంద్రుడు లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి ఆ మహజర్ పైన సంతకం చేసి ఇస్తానని చెప్పి దాన్ని తీసుకుని ఉడాయించాడు. దాన్ని మొదలయ్యారికి ఇచ్చివేశాడు. మరుసటి రోజు స్కూలుకి రాగానే బెత్తం జళిపించి లక్ష్మయ్యను బాగా కొట్టాడు ప్రధానోపాధ్యాయుడు. ఆ హెడ్మాస్టర్ వీరేశలింగం క్లాసులోకి వచ్చి బుద్ధిహీనుడా అని కూడా తిట్టాడు. వీరేశలింగానికి చాలా బాధ కలిగించింది. లక్ష్మయ్య తన వల్ల చావు దెబ్బలు తిన్నాడు కదా అని చెర్రున వీరేశలింగం తరగతి గది విడిచిపెట్టి బయటికి వచ్చేశాడు. అతడి వెంట క్లాసులోని పిల్లలందరూ బయటికి వచ్చేశారు. అది చూసి తక్కిన క్లాసులోని పిల్లలు కూడా బిలబిల తరగతి గదులు విడిచి బయటపడ్డారు. హెడ్మాస్టర్ గారికి హడలు పుట్టుకుంది. ముందు బెదిరించాడు, బ్రతిమలాడాడు, అయినా విద్యార్థులు మెత్తబడలేదు. ఈ లోపల మళ్ళీ మరొక విజ్ఞప్తిని వీరేశలింగం తయారు చేసి చిన్నపట్నంలో పాఠశాల విద్యాధికారికి, విశాఖపట్నంలోని స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారికి ఆ ప్రతులు పంపించాడు. టెలిగ్రాములు కూడా పంపించాడు. విశాఖపట్నం నుంచి కూడా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ రావడం, రాజమండ్రి పాఠశాల స్థితిగతులు విచారణ చేయడం, వయ్యాపురి మొదలయ్యారు గారికి అక్కడి నుంచి బదిలీ చేయడం వెంట వెంటనే జరిగిపోయింది. ఈ విధంగా అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని ఎదిరించి వీరేశలింగం 17-18 ఏళ్ల వయస్సులోనే తొలి విజయం సాధించాడు. వీరేశలింగం తల్లి పున్నమ్మకు దయ్యాలు భూతాలు అంటే నమ్మకం ఉండేది. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ దయ్యాలను పోగొట్టి ఆరోగ్యం కలిగిస్తానని వచ్చాడు ఒక వైద్యుడు. తనకు నమ్మకం లేకపోయినా ఆమె తృప్తి కోసం, ఆమె భ్రమలు తొలగించడం కోసం సరేనన్నాడు వీరేశలింగం. పూర్తిగా అమ్మ ఆరోగ్యం మాత్రం బాగుపడలేదు. అయినా డబ్బులు అడిగాడు వైద్యుడు. వీరేశలింగం ఇవ్వలేదు. నీవు బూటకం మంత్రతంత్రాలు వేసి ప్రజలను మోసగిస్తున్నావు అని ఎదురు తిరిగాడు. దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు నమ్మకండి, ప్రజలకు అర్థమయ్యే రీతిగా ప్రచారం కూడా చేశాడు. అదొక మూఢనమ్మకాల్లో అలాంటిది కూడా ఒక భాగమని చెప్పాడు. ఆ కాలంలో పత్రికలలో స్త్రీలు చదువుకోవడం అనే విషయంపై వాదోపవాదాలు జరుగుతుండేవి. అప్పట్లో 2 పత్రికలు ఉండేవి. ఒకటి మద్రాసు నుంచి ఆంధ్రభాష సంజీవని అన్న పేరుతో వచ్చేది. దాన్ని కొక్కండ వెంకటరత్నం అనే ఆయన నడుపుతుండేవాడు. ఆడవాళ్లు చదువుకుంటే బళ్లలోకి, వీధుల్లోకి వస్తే కొంపలు అంటుకుంటాయని తన పత్రికల్లో ప్రచారం చేసేవాడు. ఇంకొక పత్రిక బందరు నుంచి వస్తుండేది. దాని పేరు పురుషార్థ ప్రదాయిని. దీని సంపాదకుడు ఉమారంగనాయకులు నాయుడు అనేవారు. బందర్లో అప్పటికే ఇంగ్లీషు పాఠశాలలు వచ్చాయి. స్త్రీలు చదువుకోవాలి, వాళ్ళు విద్యావంతులైనప్పుడే సంఘం బాగుపడుతుంది అని వాదించేది ఈ పత్రిక. కాబట్టి వీరేశలింగానికి ఈ పత్రిక అంటే అభిమానం ఏర్పడింది. పురుషార్థ ప్రదాయిని పత్రికకు వీరేశలింగం తన అనేక రచనలను పంపిస్తూ ఉండేవాడు. సమాజంలోని మూఢనమ్మకాలను అందులో ఘాటుగా ఖండించేవాడు. రాజమండ్రికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరంలో ఆయనకు హెడ్మాస్టర్ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ 44 రూపాయల జీతమని వీరేశలింగం ధవళేశ్వరం వచ్చాడు. ధవళేశ్వరం రాగానే అక్కడ ఆయన బాలికా పాఠశాలలను కూడా స్థాపించాడు. ఇంతలో తనకే సొంత పత్రిక ఉంటే బాగుంటుందన్న ఆలోచన కూడా వచ్చి వివేకవర్ధిని అనే పేరుతో పత్రిక నడిపాడు. అప్పట్లో రాజమండ్రిలో ముద్రణాలయం లేదు. మద్రాసులో అచ్చువేసి ధవళేశ్వరం నుంచి పత్రికను ప్రచురణ చేసేవాడు, ప్రచారం చేసేవాడు. ఈ విధంగా ఈ పత్రిక ప్రారంభించగానే సమాజంలోని దుర్మార్గాలన్నిటిపైన విరుచుకుపడి చీల్చి చెండాడాడు. అలా సాగించాడు తన సమాజంలోని మూఢనమ్మకాలను ఖండించడం కోసం. భూతవైద్యులు, కపటమాంత్రికులు అమాయకులను నానా బాధలు పెడుతుండేవారు. తమ చిన్నతనంలో భర్తలు చనిపోయినందువల్ల బాల వితంతువులతో కుటుంబాలలో సుఖ సంతోషాలు లేక ఆందోళనకర
పరిస్థితులు ఉండేవి.

కొంతమంది మతాచార్యులు, పురోహితులు, పూజార్లు అర్థం పర్థం లేని ఆచారాలు పాటించాలని ప్రజలను నిర్బంధిస్తూ, అట్లా ఆచారాలను పాటించకపోతే వెలివేస్తామని బెదిరిస్తూ సంఘాన్ని బాధించేవారు. వీటన్నిటిని వివేకవర్ధిని అనే తన పత్రికలో నిర్భయంగా వెల్లడి చేస్తూ ఖండించాడు. అప్పటికి ఆయన వయస్సు 26 ఏళ్ళు మాత్రమే. ధవళేశ్వరంలో పాఠశాలలో ఉద్యోగం చేయడం కూడా ఆయనకు ఇబ్బంది కావడంతో ఆ పదవికి రాజీనామా చేసి రాజమండ్రి చేరుకున్నాడు. పూర్తిగా తన శక్తినంతా, ధ్యాసనంతా పత్రిక ప్రచురణ, గ్రంథ రచనపైనే కేంద్రీకరించి సంఘంలోని తప్పొప్పులను చూపించి, ఒప్పులైతే చేయూతనిచ్చి, తప్పులైతే వాటిని సరిదిద్దాలని గట్టి నిశ్చయంతో పత్రిక నడిపాడు. తాను కూడా స్వయంగా కృషి చేశాడు. రాజమండ్రి చేరిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో 2వ తెలుగు పండిత పదవి స్థానం ఖాళీ అయి ఆ ఉద్యోగం వీరేశలింగానికి ఇస్తామన్నారు. మొదట కాస్త తటపటాయించినా ఆ ఉద్యమానికి ఉపాధ్యాయుడి పదవి సహాయపడుతుందని ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ రోజుల్లో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో బాల వితంతువుల స్థితి చాలా జాలి పుట్టించేదిగా ఉండేది. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో ముగ్గురో తప్పకుండా బాల వితంతువులు ఉండేవారు. వాళ్ళు జీవచ్ఛవాలుగా బ్రతకవలసి వచ్చేది. ఒక మంచి బట్ట కట్టుకోకూడదు, మంచి బట్ట కట్టుకోకూడదు, మంచి తల దూకోకూడదు, తల వెంట్రుకలు గొరిగించి చిన్నతనంలోనే వాళ్లను వికృతంగా ఉంచేవారు. పెళ్లి పేరెంటాలలో వాళ్ల చేత గొడ్డు చాకరీ చేయించుకోవడమే తప్ప వాళ్ళు ఎదురు పడితే దుశ్శకనంగా, అశుభంగా భావించేవాళ్ళు. వాళ్ళు పొరపాటున కాలు జారితే ఆత్మహత్యల పాలు కావలసి వచ్చేది, లేదా మూడో కంటికి తెలియకుండా గర్భ విచ్ఛిత్తికి నాటుమందులు ఇప్పించడం, ప్రాణాపాయం కూడా కలగడం జరిగేది, లేదా పుట్టిన పసిబిడ్డల్ని, పసికందుల్ని చంపి వీధుల్లో పడేసేవాళ్ళు. ఈ అన్యాయాన్ని, దుఃఖాన్ని సహించలేక ఏ విధంగానైనా ఈ ఘోరాలను నిర్మూలించాలనుకున్నాడు వీరేశలింగం. వాళ్ళ తప్పు ఏమీ లేకున్నా చిన్నపిల్లలను జీవితాంతం కాల్చుకు తినడం సహించలేక ఆయనలో ఉద్రేకం, అశాంతి పొంగులు వారాయి. తీవ్రంగా ఆందోళన చెందాడు. మన ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు ఇటువంటి క్రూరమైన ఆచారాలను, నియమాలను విధించాయా అని ఆలోచించాడు. వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆజ్ఞాపించాయా, అది కూడా ఆలోచించాడు. ఆయన ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు అన్నిటినీ వీటి కోసమే తిరగవేశాడు. అయితే వీళ్ళు ఆచరిస్తున్న, చేస్తున్న ఏ దుర్మార్గాలు ఆయనకు ఏ ధర్మశాస్త్రంలో కానీ, నీతిశాస్త్రంలో కానీ, ఏ శాస్త్రంలో కానీ కనబడలేదు. ఆయన స్వయంగా చెబితే లోకంలోని పెద్దలు, పూర్వాచార పరాయణులు ఆయనను నమ్మకపోవచ్చు, ధిక్కరించవచ్చు. అందుకనే ఆయన వేల సంవత్సరాల ధర్మశాస్త్రాల నుంచి, నీతిశాస్త్రాల నుంచి చిన్నప్పుడే భర్త చనిపోయిన బాలికలకు మళ్లీ పెళ్లి చేయవచ్చునని రుజువులు చూపుతూ ప్రచారం చేశాడు, ప్రబోధం చేశాడు. స్త్రీ పునర్వివాహక సమాజం అనే ఒక సంస్థను స్థాపించాడు. దాని తరఫున ప్రతిపక్షాల వారిని ఎదుర్కోవడమే కాదు, అన్యాయానికి గురి అయిన బాలికలెందరికో పెళ్లిళ్ళు జరిపించాడు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం అనే సంస్థను కూడా స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది. సమాజ సేవ కోసం హితకారిణి సమాజం అనే ధర్మ సంస్థను కూడా స్థాపించాడు. తన యావదాస్తిని దానికి ఇచ్చివేశాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్ళు పనిచేశాడు. ఆయన 130కి పైగా గ్రంథాలు రాశాడు. అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వ దేశయాత్రలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడిపిల్లల కోసం వాచకాలు రాశాడు, స్వీయ చరిత్ర రాశాడు, ఆంధ్ర కవుల చరిత్రను కూడా రాశాడు. సమాజంలో ఎంత ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు ఆ రోజుల్లోనే జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీనరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, ఆయన విద్యార్థులు వీరేశలింగానికి అండగా నిలిచారు. యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు వచ్చింది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంఘ సంస్కర్త

0: వీరేశలింగం 1919 మే 27వ తేదీ తనువు చాలించాడు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
1: మరింతవరకు సంఘ సంస్కర్త సాహితీవేత్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ఈ అంశం గురించి శ్రీ ఆదమని హనుమంతప్ప గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడినది.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ప్రకటనలు విన్నారు. ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలంటూ ఒకసారి గమనిద్దాం. ఈరోజు జూన్ 24వ తేదీ పాస్పోర్ట్ సేవా దినం. ఈరోజు ఎవరైనా స్వదేశం నుండి ఇతర దేశం వెళ్లాలంటే ప్రాథమికంగా వారికి పాస్పోర్ట్ అవసరం. వీటిని మన దేశంలో కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్ వారు జారీ చేస్తారు. మొదట ప్రపంచ యుద్ద సమయంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో పాస్పోర్ట్ విధానాన్ని తొలిసారిగా అమలు చేసింది. ఆ తర్వాత 1920లో పాస్పోర్ట్ చట్టం వచ్చింది. 1935లో పాస్పోర్టుల జారీ అధికారం రాష్ట్రాలకు ఇవ్వగా అది 1954 వరకు కొనసాగింది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, నాగపూర్లలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 1959లో సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాస్పోర్ట్ చట్టం 1967 జూన్ 24వ తేదీన అమల్లోకి వచ్చింది. ఆ రోజును పాస్పోర్ట్ సేవా దివస్గా ఏటా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో 37 పాస్పోర్ట్ కార్యాలయాలు, 77 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 180 విదేశీ పాస్పోర్ట్ జారీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్ను కూడా రూపొందించారు. అలాగే ఈరోజు వివి గిరి గారి వర్ధంతి, వారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. వివి గిరిగా ప్రఖ్యాతులైన వరాహగిరి వెంకటగిరి నేటి ఒడిశాలోని బరంపురంలో 1894 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. న్యాయశాస్త్ర విద్య కోసం బ్రిటన్ వెళ్లి అక్కడి ఐర్లాండ్ స్వాతంత్రోద్యమం ఆనుపానులు తెలుసుకున్నారు. అక్కడే మహాత్మాగాంధీని కలిసి ఆయన సలహా మేరకు బ్రిటన్ రెడ్క్రాస్లో చేరారు. అక్కడి విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1916లో భారత్కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. భారత జాతీయోద్యమం ఒకవైపు, కార్మిక ఉద్యమం మరోవైపు సాగుతున్న దశలో రెండింటిలో సమన్వయంతో పనిచేశారు వివి గిరి. కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తూ న్యాయవాద వృత్తిని వదిలి జాతీయోద్యమానికి అంకితమయ్యారు. 1934-37 మధ్యకాలంలో భారత శాసనసభ సభ్యునిగా కార్మిక సమస్యలపై గళమెత్తారు. 1927లో జెనీవా అంతర్జాతీయ కార్మిక సమావేశంలో, 1931-32లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అలాగే కార్మికుల ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. 1937లో రాజాజీ మంత్రివర్గంలో, 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు

0: మంత్రివర్గంలో పనిచేశారు. 1952లో లోక్సభకు ఎన్నికై 1954లో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1957-67 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూర్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. 1967లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1969-74 మధ్య భారత 4వ రాష్ట్రపతికి పదవికి ఎన్నికై వన్నె తీసుకొచ్చారు. 1976లో భారతరత్న అవార్డుతో సత్కారం పొందారు. వివి గిరి 1980 జూన్ 24న కన్నుమూశారు. ఇదండి వివి గిరి గారి గురించి. ఇవి ఈనాటి చరిత్రలో ప్రాముఖ్యత గల అంశాలు.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
4: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో అటుక మామిడి కూర ఒకటి. దీన్ని ఒక్కో ప్రాంతంలో అటుక మామిడి అని, గుడ్ల మల్లి అని, అంబటి కూర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది గలిజేరు జాతికి చెందిన మొక్క. ఇది అన్ని కాలాల్లో కూడా అన్ని చోట్ల పెరిగే మొక్క. అందుకే అందరికీ అందుబాటులో ఉండి ఆరోగ్యాన్ని అందిస్తుంది. శరీర పోషణకు కావలసిన ఔషధీ గుణాలను అనేకం కలిగి చాలామందికి తెలియకుండా కలుపు మొక్కలా మిగిలిపోయిన ఆకుకూర ఈ అటుక మామిడి. ఇది ఎక్కువగా చెట్లపైన, పొదల మీద, చేల గట్టుపైన, బోదెల పక్కన తీగల పాకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఔషధం కొందరికి వికారాన్ని పుట్టించవచ్చు. అలాంటప్పుడు అరకప్పు చింతపండు రసం కానీ, గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ రసం కానీ కలిపి తాగించాలి. నిమ్మరసం, తేనె సమంగా కలిపి 3 చెంచాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ కూర తింటే త్రిదోషాలను హరిస్తుంది. ముఖ్యంగా వాపులను తగ్గించి మూత్రాన్ని ఎక్కువగా అయ్యేటట్టు చేస్తుంది. కామర్ల వ్యాధిగ్రస్తులకు మంచి పథ్యం ఇది. రక్తశుద్ధికి, రక్త పుష్టికి ఈ ఆకుకూర చాలా మంచిది. విటమిన్ సితో పాటు ఎక్కువ శాతం సున్నాన్ని, ఇనుమును, మాంసకృత్తులను, కార్బోహైడ్రేట్లను మనకు అందిస్తుంది. దీని తెలుపు, ఎరుపు పువ్వులను బట్టి 2 రకాలుగా ఉంటుంది. గుణాలు మాత్రం సమానంగా ఉంటాయి. దీని ఆకు కూరగాను, పప్పుతో కలిపి గాని లేదా పులుసుగా పెట్టుకుని గాని, పెసరపప్పుతో కలిపి పొడి కూరగా గాని వండుకోవచ్చు. మజ్జిగ పులుసులో తోటకూరకు బదులు అటుక మామిడి కూర వాడుకోవచ్చు. మంచి రుచిగా ఉండి నోటికి హితవుగా ఉంటుంది. అటుక మామిడి వేరుకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వేరును నూటితో, నీళ్లతో బాగా శుభ్రపరిచి నములుతూ ఊట మింగుతూ ఉంటే పాము విషాన్ని కూడా హరిస్తుందని తెలియజేస్తున్నారు. అలాగే కుప్పింట కూర ఒకటి. ఈ కుప్పింట కూరనే మురుపిండ, మురుదొండ, మూర్కుండ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా దీన్ని ఔషధంగా వాడతారు. దీన్ని అప్పుడప్పుడు కూరగా కూడా చేసుకోవటం చాలా ఉత్తమం, ఆరోగ్యకరం అని చాలామందికి తెలియదు. సంవత్సరం పొడవునా ఎక్కడ పడితే అక్కడ ఇది మొలుస్తుంది. ఈ కుప్పింట వృక్ష శాస్త్రజ్ఞులు దీన్ని అకాలిఫా ఇండికా అని పిలుస్తారు. ఇది మలబద్ధకాన్ని పోగొట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఏ, బి, సిలతో పాటు ఎక్కువ శాతం ఇనుము, సున్నం మనకు లభ్యమవుతాయి. కుప్పింటాకు రసాన్ని చర్మానికి రాస్తే చిడుము, గజ్జి, దురద, దుద్దర్లు తగ్గిపోతాయి. ఈ ఆకు కుమ్మిన ముద్ద వ్రణాలపైన, గాయాలపైన వేసి కట్టుకడితే త్వరగా మాడిపోయి తగ్గిపోతాయి. ఈ ఆకురసంలో అనేక లోహాలు భస్మాలుగా చేసి వాడటం ఆయుర్వేద వైద్యులకు పరిపాటి. పైత్య రోగాల్లో పులుసుగాను, వాత శ్లేష్మ రోగాల్లో పెసరపప్పుతోనూ, నువ్వు పిండితో, తెలకపిండితోనూ ఈ ఆకు వండుకొని తింటే ఆయా దోషాలు పోగొడుతుందని అంటున్నారు. మలబద్ధకం గలవారు రాత్రిపూట ఈ ఆకుకూర తింటే ఉదయాన్నే 2-3 విరోచనాలు సులభంగా

అవుతాయని సూచిస్తున్నారు. ఈ కషాయంలో ఆముదం 4 చెంచాల అలరసం కలిపి తాగితే వాతవ్యాధులు, వాతపు నొప్పులు తగ్గిపోతాయట. తేనె కలిపి సమూల కషాయం త్రాగితే శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బస వ్యాధులు తగ్గిపోతాయని తెలియజేస్తున్నారు. ఇవండి ఈనాటి ఆరోగ్య సూచనలు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: భక్త తుకారం చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన గీతం విన్నారు. పి ఆదినారాయణరావు సంగీత నిర్వహణలో. ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35 అభిరుచిలో మళ్ళీ కలుద్దాం.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై మునీ శర్మ. ముఖ్య సమాచార్. బ్రిక్స్ దేశో నే ఆతంకవాద్ ఔర్ సైబర్ ఖతరో సమేత్ వైశ్విక్ సురక్షా కి బఢ్తీ చునౌతియో సే నిపట్నే కే లియే ఆప్సీ సహయోగ్ కో ఔర్ మజ్బూత్ కర్నే కా ఆహ్వాన్ కియా. ఖతర్ కే అమీర్ నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కో ఫోన్ పర్ రాస్ లఫాన్ గ్యాస్ సంయంత్ర దుర్ఘటనా మే 12 భారతీయో కి మృత్యు పర్ దుఃఖ్ వ్యక్త కియా. భారత్ నే పాక్ అధికృత్ కశ్మీర్ కి స్థితి పర్ పాకిస్తాన్ కి టిప్పణీ కి కడీ ఆలోచనా కి కహా, పాకిస్తాన్ మానవాధికారం కే హనన్ సే ధ్యాన్ భట్కానే కి కోషిష్ కర్ రహా హై. భారత్ ఔర్ అమెరికా కే బీచ్ ప్రస్తావిత్ ద్విపక్షీయ వ్యాపార్ సమ్జౌతే కి సమీక్షా కే లియే నయీ దిల్లీ మే ఉచ్చస్తరీయ బైఠక్ ఔర్ ఫీఫా విశ్వకప్ మే పుర్తగాల్ నే ఉజ్బెకిస్తాన్ కో 5-0 సే హరాయా. ఇంగ్లండ్ ఔర్ ఘానా కే బీచ్ మ్యాచ్ బగైర్ కిసీ గోల్ కే బరాబరీ పర్ ఛూటా. और अब समाचार विस्तार से. ब्रिक्स देशों के राष्ट्रीय सुरक्षा सलाहकारों और वरिष्ठ सुरक्षा अधिकारियों की दिल्ली बैठक में आतंकवाद, साइबर खतरों और वैश्विक सुरक्षा चुनौतियों से निपटने के लिए सहयोग बढ़ाने पर बल दिया गया है. बैठक की अध्यक्षता राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल ने की. बैठक में

0: Chopra.
1: Thank you, Anuja. Center tightening norms for foreign contributions has been widely covered by all the dailies today. Hindustan Times writes, government issues new rules for Foreign Contribution Regulation Act to boost the fundraising ability of religious bodies registered as NGOs and to bar religious conversion. BRICS national security advisors and heads call for joint action against terrorism, cyber threats, states the Tribune. An editorial in the Pioneer writes on how e-governance is transforming Grameen Bharat. With nearly 900 million people living in rural India, the effectiveness of our Panchayati Raj institutions will shape the trajectory of the nation's development, as it is the bedrock upon which a Viksit Bharat will be built. India and US rework trade deal amid tariff changes as fresh talks begin after Modi-Trump G7 meet, notes the Asian Age. The Statesman reports about a record surge in Vaishno Devi pilgrims as the number crosses the 50 lakh mark well before the year reaches its halfway point. International Maritime Organization announces plan to evacuate vessels stuck in Persian Gulf due to the war in West Asia, writes the Hindu. And finally, The Economic Times writes about Gujarat government focusing on Ranshala to educate children of salt pan workers by converting unusable buses into classrooms equipped with smart TVs and TV connectivity dedicated to educational channels. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. BRICS nations call for stronger cooperation to address widening range of global security challenges, including terrorism and cyber threats. Prime Minister Narendra Modi gets condolence call from Qatar's Emir after 12 Indians killed in Ras Laffan gas plant blast. India strongly criticizes Pakistan's remarks over situation in POK, says Islamabad deflects attention away from its human rights abuses. India and United States open high-level trade talks in New Delhi to recalibrate proposed bilateral trade agreement. And in FIFA World Cup, Portugal thrash Uzbekistan 5-0. Match between England and Ghana draw goalless. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on EIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ సైకిల్ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథక కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం మేరా యువభారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా మేరా యువభారత్ కార్యాలయం వరకు కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

0: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 19వ తేదీన అనంతపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 20వ తేదీ అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,000 ప్రాంతాల్లో 5 లక్షల మంది వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నెల రోజుల నుండి యోగా పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను మీరింతవరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జులై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందంతో కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యం సంగీతం చక్రవర్తి వినిపించమంటున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత బొబ్బులి పులి చిత్రం కోసం జేవి రాఘవులు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నపురం, దశరథ్, వనజ, బాలనర్సింహ, మొహమ్మద్ సరతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్. రంగారెడ్డి జిల్లా కర్తాల నుండి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. మరి మీ అందరికోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో

0: తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి టి చలపతిరావు స్వరాలు సమకూర్చగా వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన గీతం. సినిమా పేరు ఆలుమగలు. వినిపించమంటున్నారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వీరేష్. ఇక ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. మరి వీరందరి అభిరుచి మేరకు ఈ పాట.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

కెప్టెన్ కృష్ణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత నిర్వహణలో పి సుశీలతో కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యం వినిపించమంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, దమ్మోజ్ వరలక్ష్మి, కృష్ణమ్మ బ్రహ్మాచారి, మధుసూదనాచారి, శ్రీవాన్ రవీంద్రాచారి, రాధిక త్రిలోక్చారి, నెవాన్చారి, నవీన్చారి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విట్. అలాగే కర్నూలు పెద్దపాడు రోడ్ రేణుకానగర్ నుండి ఉమాశంకర్, మల్లికార్జున్, జగదీష్, ఈశ్వర్, కాంచన, సుశీల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరందరి కోరికపై ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కేవీ మహదేవన్ సంగీత నిర్వహణలో పి సుశీల, వాణి జయరాం ఆలపించిన గీతం. చిత్రం సీతా మహాలక్ష్మి. వినిపించమంటున్నారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న. అలాగే బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష. మరి మీ అందరి కోసం ఈ పాట

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత నారీ నారీ నడమ మురారి చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుషుమ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుబాయ్ బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా వారి గ్రామ ప్రజలందరి కోసమంటూ రాశారు. ఇక కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ మరి వీరందరి కోసం ఈ పాట

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత అక్క చెల్లెలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం కెవి మహదేవన్. వినిపించమంటున్నారు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిత, హరిప్రియ, బండి కిషోర్, నవీన్ గౌడ్, వర్షిణి, చిన్నారి, నర్సయ్య, లక్ష్మి, అద్వైత. అలాగే

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత ఆరుద్ర సాహిత్యం, చక్రవర్తి సంగీతం, కక్ష చిత్రం కోసం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల వినిపించమంటూ ఉత్తరాలు పంపారు. సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గా ప్రసాద్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్లయ్య, కృష్ణవేణి, దుర్గారావు. ఇక శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, లుబిన్, అహిల్, ముజామిల్, గోరా వారి మిత్రబృందం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై కక్ష చిత్రం నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆలపించిన గీతం, సంగీత నిర్వహణ కోటి. వినిపించమంటున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, బండారు త్రిమూర్తులు, గుప్తా, రజనీ, మాణిక్యాలరావు, పాలెం.

ఓలయ్య, కోటి, రాము, పైడితల్లి, ప్రసాద్, కృష్ణవేణి, రాజశేఖర్, పువ్వుల ఈశ్వరరావు, రవికుమార్ వారి మిత్రబృందం. ఇక కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, అశ్విన్, అశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, దివ్య, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రింకీ, విఘ్నేష్. మీ అందరి కోసం ఈ పాట

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా.
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: శ్రోతలు, ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. చిత్రాంజలి.

మీరు విన్న ఆ పాట ఆనంద్ చిత్రం కోసం కేఎం రాధాకృష్ణన్ స్వీయ సంగీత నిర్వహణలో శ్రేయా ఘోషల్తో కలిసి ఆలపించినది. ఇప్పుడు వినండి చందమామ చిత్రం కోసం పెద్దాడమూర్తి సాహిత్యానికి కేఎం రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చగా రాజేష్ ఆలపించిన గీతం.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. చిత్రాంజలి కార్యక్రమంలో తర్వాత గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన గీతం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట నిన్నే ఇష్టపడ్డాను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినది. శ్రోతలకు గమనిక, నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రసారం కావలసిన మీరు మేము ఉత్తరాల కార్యక్రమం భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి పద్మ పురస్కారాల ప్రధాన కార్యక్రమం ప్రసారం వల్ల ప్రసారం అవ్వలేదు. కాబట్టి మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. కార్యక్రమంలో తర్వాత నిన్నే పెళ్లాడత చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన గీతం.

0: చిత్రాంజలి కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఆ పాట జయం మనదేరా చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ బృందంతో కలిసి ఆలపించినది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ.
1: మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గిలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా 2వ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట వ్యాప్తంగా 10 కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చర్ల, నక్కపల్లి, మాచర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖ చిత్రమే మారబోతోందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జూలై 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎస్ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ వాహన ప్రమాద బీమా కేసులు, చిట్ ఫండ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంక్, మున్సిపల్ టెలిఫోన్ బకాయిలు మొదలవి అన్ని కేసులు రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: మరి జో అడిగే ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయొచ్చు. 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. సో మరి ఫస్ట్ ప్రశ్న అయితే రెడీగా ఉంది. బిఫోర్ దట్ మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్, హాయ్ అండి అంటూ లేమలం పాడు నుండి భాను మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ మేడం, దిస్ ఇస్ సైదులు అంటూ మచిలీపట్నం నుండి గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఉదయాన్నే వివిధ భారతిలో మీ వాయిస్ విని కలయ్యా నిజమా అనుకున్నాను, చివరికి నిజం అని తేలింది, వెంటనే మెసేజ్ పెట్టాను అంటూ మెసేజ్ చేశారు. ఇక ఈరోజు హరివిల్లు ఎస్ కొత్తగా సరికొత్తగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా రాకతో అలా అవ్వాలని డెఫినెట్ గా అనుకుందాం. అండ్ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపట్టి శివప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట. చాలా పేర్లు ఉన్నాయి, వెలగపూడి సరోజనమ్మ, శ్రీను, తోకల వెంకటేశ్ వీళ్ళందరూ మెసేజ్ చేశారు. సో వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, హరివిల్లుకు స్వాగతం అంటూ జోరుగా హుషారుగా కార్యక్రమంలో కుండీల్లో మొక్కలు పెంచడం గురించి చక్కటి సమాచారాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, కేవీ రమణమూర్తి గారు చాలా మెసేజ్ పెట్టారు, బట్ ఓకే, గుడ్ సాంగ్స్, ఎందుకో మరి ఈరోజు పాటలు మాత్రమే విన్నాను అంటున్నారు. ఎందుకు వినలేదో మరి నాకు అర్థం కాలేదు. ఎనీవే, పొరపాటున మర్చిపోయారా? అండ్ నెక్స్ట్ ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు సంతోషం అంటున్నారు. ఇంకా నేను ప్రశ్న అడగలేదు కదండి. శుభోదయం మేడం అంటూ హరివిల్లికి స్వాగతం రాధాకృష్ణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, మీరు కూడా గెట్ రెడీ. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇచ్చేస్తున్నాను, ఒక సినిమా డైలాగ్ అనమాట. చిట్టుబాబు గారి చెవుల్లోకి మాట వెళ్ళడం కష్టం కానీ ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోద్దయ్యా అని చెప్తాడు. ఇంతకీ ఎవరా చిట్టిబాబు, ఏంటా సంగతి, ఏంటా సినిమా, గెస్ చేయండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, చిట్టిబాబు గారి చెవుల్లోకి మాట వెళ్ళడం కష్టం కానీ ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోద్దయ్యా అని చెప్తాడు. అండ్ ప్రకాష్ రాజ్ తో చెప్పిన మాట, బట్ ఆ హీరో ఎవరు, ఏంటా మూవీ, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ ని పంపించేసేయండి మీ పేరుతో పాటుగా. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భీమ్స్ మ్యూజిక్ లో. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

ఎగుమేన తయ్యలా మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా. హలో బాగా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

10:13:22 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ హరివిలులో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు అనేది. రైట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. ఫస్ట్ మెసేజ్ మనకి భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఉదయం పూట మీ ప్రోగ్రామ్ లో పాల్గొనడం మాకు సంతోషం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే పెడన జోగర్

చేశారు రైట్ ఆన్సర్ సూపర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉదయం పూట మీ ప్రోగ్రామ్ లో పాల్గొనడం మాకు సంతోషం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ పోతులపల్లి ఇందిరమ్మ శంకరంపేట గ్రామం నుండి మెసేజ్ చేశారు వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఒక రాంగ్ ఆన్సర్ కూడా మనకు వచ్చింది రాజేష్ హిందూపూర్ నుండి ఇది రాంగ్ ఆన్సర్ అండి నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి హాయ్ హాయ్ అండి అలాగే ఓకే శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ కొల్లిపర నుండి మావులాలి రైట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్ అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తానరావు దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్ అండ్ రేడియో మిత్రులకు శుభదినం కోట శ్రీమన్నారాయణమూర్తి సుజాత సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ పెడన బ్రహ్మపురం నుండి భార్గవ శివరామ్ కూడా రైట్ ఆన్సర్ అండ్ హాయ్ ఆర్జే గారు అంటూ కోడుమూరు వీరేష్ ఊర్మిళ రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ చీరాల రామకృష్ణాపురం నుండి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అంటూ రాఘవ మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ లేదు ఓకే ఉదయాన్నే రేడియో రంగ్ విచ్చేసిన జ్యోతి గారికి శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట ఉదయాన్నే రేడియో రంగస్థలానికట నరసింహారెడ్డి మాధవరం నుండి సూపర్ ఉంది మీ ఆన్సర్ అసలు అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపురం మెసేజ్ చేశారు హాయ్ అండి ఇంకెవరు అయ్యుంటారండి అంట ఎస్ ఇక్కడ ఫ్యాన్స్ సూపర్ సూపర్ సూపర్ అసలు రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం ఉదయం భానుడు విజృంభించాడు వరుణ్ గారిని పంపించి భక్తి పాటలన్నీ వింటూనే ఉన్నా హాయ్ హలో జో అంటూ మెసేజ్ చేశారు మంచి మంచి పాటలు విషయాలు వింటూ పాటల పల్లకి జో అంటూ మెసేజ్ చేశారనమాట హరివిల్లిలో ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ రైట్ ఆన్సర్ ని పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాకాని నుంచి పద్మ మెసేజ్ చేశారు బుజ్జిమా నాగలక్ష్మి పద్మనా యా రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు మీరు ఆన్సరు మీ పేరు పంపిస్తే సరిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ రాకతో హరివిల్లు కార్యక్రమం అయ్యింది విరి జల్లు ఇక శ్రోతలందరూ తడవటం ఖాయం అంటూ సూపర్ కవితను పంపించారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మెసేజ్ హరివిల్లికి స్వాగతం అంటూ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు మందిలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు అంట సో ఇది కూడా అనమాట అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ ఐఎమ్ హేమలత ఫ్రమ్ కర్నూల్ అని మెసేజ్ చేశారు యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ మ్యామ్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా సో అది మ్యాటర్ మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే సూపర్ సూపర్ గా వచ్చేసినాయి అనమాట ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే రామ్ చరణ్ రంగస్థల మూవీలో చెప్తారు కదా అసలు లేట్ చేయకుండా మనం సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం ఇంతకీ సెకండ్ ప్రశ్న అంటే రెండవ ప్రశ్న ఏంటి అంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా గెస్ చేయండి రైట్ ఆన్సర్ ని 8662488114 ఈ నంబర్ కి మెసేజ్ చేసేయండి మీ పేరుతో పాటుగా రైట్ నౌ మీకోసం రంగస్థలం చిత్రానికి ఏమేం మానసి పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 10 hours 22 minutes 22 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. అని ఏ ప్రాంతానికి పేరు అని అడిగాను కదా మన హరివిలిలో. సో మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇందాకటి ఫస్ట్ క్వశ్చన్ కి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు జోగారు ఎప్పుడు వచ్చినా అదే జోష్ అదే స్పీడ్. టైమ్ నమ్మను, టైమింగ్ నమ్ముతానా? ఓకే, అందుకే ఇంతమంది ఫ్యాన్స్ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు, అయ్యో కాదు కదా, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ ప్రశ్న వినలేదు. బట్ ఫస్ట్ వినలేదు కానీ సెకండ్ క్వశ్చన్కి అయితే మీరు రైట్ ఆన్సర్ని పంపించేశారు. సో ఇప్పుడు అడిగాను కదా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ ఆన్సర్ని అడిగే జనరల్ నాలెడ్జా? ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి.

రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి జయలక్ష్మి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణ జిల్లా కాజ నుండి రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు జిల్లా నుండి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సాయిదుర్గ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి మాధవరం రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుండి. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అపరంజీ ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్. అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్య, భువనేష్, చరణ్, సాయి ఫ్రమ్ పెనుగొంచి ప్రోళ్ళ. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ జ్యోతి గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ చేశారు. వేదాంతి జానకం, జానకి శ్రీనివాస్ ఫ్రమ్ విజయ్ మచిలీపట్నం. ఓకే, ప్రశ్న సరిగా వినలేదు అన్నారు. మరి ఆన్సర్ ఎలా పంపించేశారు, కరెక్టేనా అంటున్నారు. సూపర్ గా పంపించారు. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శుభోదయం అంటూ భారతదేశపు పంచదార పాత్ర. ఎస్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీహరీష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అయ్యో, కాంప్లిమెంట్ ఎక్కడైనా ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా, మీరు ఏం హటవద్దు. ఓకేనా? అండ్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకళ్ళని మీరు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటివి జడ్జ్ చేయకుండా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీకాకుళం నుండి నాగవరపు లక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో చాలా రైట్ ఆన్సర్స్ అయితే మనకు వచ్చేసినాయి అనమాట. అది మ్యాటర్. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు అన్నాను కదా, ఉత్తరప్రదేశ్ అనమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అండి. అండ్ అలాగే స్పెషల్ అండ్ యునీక్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట ఇక్కడ. అండ్ అంతేకాదు బెస్ట్ టేస్ట్ కూడా అనమాట. సో అప్పుడే 10 hours 26 minutes 18 seconds వచ్చేసింది వీబీ క్లాక్. మరి 10:45 వరకు మాత్రమే మనం హరివిలులో ఉంటాం, ఎందుకంటే ఆ తర్వాత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనేది మీకు ఇచ్చేస్తాను, రెడీగా ఉండండి. ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిందనమాట. అది ఎక్కడ, ఏ దేశంలో, ఆ యూనివర్సిటీ పేరేంటి? మన భారత్లోనే. ఓకేనా? సో అది గెస్ట్ చేయండి. ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. మరి ఎక్కడ అనేది అయితే నేను చెప్పేశాను, బట్ ఆ యూనివర్సిటీ పేరేంటి అనేది నాకు గెస్ట్ చేసి పంపించండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీకోసం మిర్చి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయ్ ప్రకాష్, అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Jyoti FM 101.3. పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.

10:33:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమైతే హరిబిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూసేద్దాం. ప్రపంచ తొలి యూనివర్సిటీ అని అడిగాను, చాలా మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రెండోది రైట్ ఆన్సర్ మీరు ఫస్ట్ పంపించింది అయితే కాదు, ఏదో ఒకటి తీసుకోవాలంట. రైట్ ఆన్సర్ మాత్రమే తీసుకుంటాను. భాస్కర్ పెడెన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి మాధవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మురుకులోని అల్కారావిన్ అయ్యో శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. నేను ఆన్సర్ ఏంటనేది చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రాజ్గిర్ బీహార్ అంట, ఓకే. అండ్ తిరువేదిల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు కృష్ణా జిల్లా. కాదండి నేను చెప్తాను. మస్తాన్ సాహెబ్ మెసేజ్ చేశారు ఢిల్లీ నుండి. అండ్ అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. దీని పేరు అది కాదు కదా, ఓకే. మంగళగిరి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం ఆర్జే జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ ఉదయం నుంచి వాఫ్ అద్భుతమైన పాటలు వేస్తున్నారు, సూపర్ ధన్యవాదాలు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మై నేమ్ ఈజ్ పోలంబల్లి శ్రీనివాసరావు, సంధ్య, చరణ్, సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి. బట్ ఆన్సర్ నేను చెప్తాను, ఓకే. గుడ్ మార్నింగ్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబడి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 700 BC, ఓకే. మీ పేరు అపరంజీ ఫ్రమ్ తిరుపతి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఎస్ ప్రస్తుతానికి పాకిస్తాన్లో ప్లేస్, ఓకే. అండ్ నెక్స్ట్ రమణారావు ఫ్రమ్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 50 సంవత్సరాలకు ముందున, ఓకే. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, యూనివర్సిటీ అయితే రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, మొరాకో కాదు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, అప్పట్లో రావాల్సింది ఉండేది కన అంటే ఆహా అక్కడ పాకిస్తాన్లో ఉండాలనా. ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ పెడన బ్రహ్మపురం నుంచి భార్గవ శివరామ్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. శ్రీహరి హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు ఇందాక ఆల్రెడీ పంపించిన దానిలో ఒకటి రైట్ ఆన్సర్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. ఎనివే ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, నేను ప్రపంచ తొలి యూనివర్సిటీ అన్నాను కదా, క్రీస్తుపూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిందని చెప్పాను. అది మన భారత్లో తక్షశిల అండి. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి కూడా 10,500 మంది విద్యార్థులకు ఏకంగా 60 సబ్జెక్టులో బోధనలు సాగించారట. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది మ్యాటర్.

అండ్ ఫైనల్ గా ఇంకొక సినిమా ప్రశ్న అడిగేనా, అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది, వినగానే ఆటోమేటిక్ గా మైండ్ లో ఒక బీజిఎం, కొన్ని విజువల్స్ కూడా వచ్చేసాయి కదా, మరి ఏ మూవీ, ఆ డైలాగ్ అండ్ ఆ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? గెస్ చేయండి. 8662488141 ఈ నంబర్ కి మెసేజ్ చేసేయండి. అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది. సో మరి ఎవరా హీరో ఏంటి ఆ సినిమా, గెస్ చేయండి. రైట్ నౌ మీకోసం సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. మధుప్రియ పాడిన ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: టెనర్స్ 40 మినిట్స్ క్రాస్ అయిపోయింది, వీబీ క్లాక్ అయితే. మరి ఫైనల్ గా నేను ఒక ప్రశ్న ఇచ్చాను, ఎవరెవరు మెసేజెస్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి అభిమాన ఆరాధ్య హీరో అండ్ రజనీకాంత్ రైట్ ఆన్సర్ ని పంపించారు శాంతినగర్ నుండి. ఓకే ఒక్కడు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, తక్షశిల ఇందాకటి ఆన్సర్ కదా అది, ఓకే. అండ్ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే హీరో మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగనేంద్రరావు కాలనీ అప్పుల రాజు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ మెసేజ్ చేశారు. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి మాధవరం నుండి రైట్ ఆన్సర్. అపరంజి తిరుపతి నుండి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఊరోకొండ నుండి ఈశ్వరియ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వీర హనుమాన్ బాలాజీ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎస్ రజనీకాంత్ నేనే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ ఏం పంపించారని. అండ్ సీను టైలర్ జైలార నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్యా సాయి చరణ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. పెనుగంచి ప్రోల్ నుండి, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మస్తాన్ బాషా సాహిబా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. శ్రీహరి హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారమ్మ, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సాయి గణేష్ టైలర్ రైట్ ఆన్సర్. అండ్ రజనీ మొహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ మెసేజ్ చేశారు. బెంగళూరు నుండి రమణారావు. సో అది మ్యాటర్. ఇంతకీ మన రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ అనమాట ఈరోజు హరివిల్లు. బాగుంది కదా, రాక్షసుడి చేతి నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ తో మనం క్లోజింగ్ ఇచ్చేద్దాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టేట్యూన్.

0: వెల్ మై డియర్ లిజనర్స్, మరి మీరు ఇంతవరకు హరివిల్లు ప్రోగ్రామ్ విన్నారు కదా. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మనం క్లోజింగ్ కూడా ఇచ్చేసాం. మరి 10:45 దగ్గరగా ఉంది స్టూడియోలో సమయం. ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు బరువు తగ్గుట గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ వి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ సమస్య ఉన్నటువంటి వారికి బరువు తగ్గాలి బరువు తగ్గాలి అని కూడా చెబుతుంటారు మీరు. సరే, దానికి ఆహార నియమాలు చెబుతారు, కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ లాంటివి చేయండి అని ఇవి చెబుతూ ఉంటారు. కొందరు చేస్తూ కొందరు తగ్గుతుంటారు, కొందరు ఇంకా నేను సరిగా బరువు తగ్గలేదండి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బరువు తగ్గే ఇంజెక్షన్లు వచ్చాయి అని కూడా వింటున్నామండి, ఒక్కసారి దాని గురించి వివరించండి డాక్టర్ గారు.
3: నమస్కారం అండి. మీరు అంటున్నట్టు బరువు తగ్గే ఇంజెక్షన్లు అని అంటున్నాం కదండి. ఇప్పుడు మనకి మెయిన్ గా ఈ జీవన శైలిలో వచ్చిన మార్పులు అయితే కానివ్వండి, లేదా తగ్గిన శారీరక శ్రమ, లేదా స్ట్రెస్, నిద్రలేమి, ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇంతకు ముందు మనకి ఒకప్పుడు 50-60 మాత్రమే ఈ షుగర్ అనేది చూసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు మనకి 25-30 వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. వాటికి ఎక్కువగా కారణం ఇప్పుడు మనం అనుకున్నట్టు యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నిద్ర తగ్గిపోవడం, సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ పాపం లేట్ నైట్ షిఫ్ట్స్ ఇట్లా ఉండటం, వీటి వల్ల 25-30 వాళ్ళకే మనం షుగర్ అనేది చూస్తున్నాం. వీళ్ళందరిలో కామన్ గా ఉండేది ఎక్కువ శాతం ఈ ఒబెసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, వీటి వల్ల అంటే ఆ స్ట్రెస్ అయితే కానివ్వండి, వీటి వల్ల ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ రావటం వల్ల తద్వారా మనకి షుగర్ అనేది పెరుగుతోంది వీళ్ళలో. సో మనకి మెయిన్ గా ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంజెక్షన్లు అనేవి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటున్నాం కానీ, ఇది మనకి షుగర్ తగ్గించడం కోసం వచ్చిన ఇంజెక్షన్స్. కాకపోతే ఎలా పనిచేస్తుంది అంటే మనకి అది పనిచేసే తీరులో వెయిట్ తగ్గుతుంది. సో అందుకని కొంతమందికి ఇప్పుడు మనం ఈ ఒబెసిటీ ట్రీట్మెంట్ లో కూడా వీటిని యూజ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనకి మెయిన్ గా డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, అంటే ఎంత మందులు వాడుతున్నా మనకి ఈ HbA1c తగ్గకపోవటం, దానివల్ల ఇంకా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటం, అంటే ఈ కార్డియోవాస్క్యులర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, కాళ్ళు పుండ్లు లాంటివి, లేకపోతే వాస్క్యులర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మైక్రోవాస్క్యులర్ సైడ్ ఎఫెక్ట్స్, ఇలాంటివి ఏమన్నా ఉన్నా వాళ్ళకి, ప్లస్ ఆ ఓవర్ వెయిట్ డయాబెటిక్స్, అంటే డయాబెటిక్స్లోనే మనకి కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. ఇలా లావుగా ఉన్న డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీళ్ళలో ఏంటంటే మనకి ఇది ఇప్పుడు వెయిట్ తగ్గించే ఇంజెక్షన్లు మనకి సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, ట్రెజెపటైడ్ అనేసి రకరకాలుగా ఉన్నాయండి. అంటే బయట మార్కెట్ లో మనకి రకరకాల పేర్లతో వస్తున్నాయి, అంటే విగోవి అని, ఒజంపిక్ అని, లేకపోతే ఇంకా మోంజారో అని. అందరికీ ఎక్కువగా మోంజారో అనేది మనకి తెలుసు, ఇది ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కాకపోతే అవి పేటెంట్ లో ఉండడం వల్ల మనకి ఇండియాలో చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇంతకు ముందు అంతగా దీని గురించి రాలేదు. కాకపోతే ఈ

గత కొన్ని నెలలుగా ఏంటంటే దాని పేటెంట్ అయిపోవటం వల్ల కొంచెం ఆ మందు కాస్ట్ తగ్గింది. సో కాస్ట్ తగ్గడం వల్ల ఇప్పుడు మనం ఎక్కువగా అంటే మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది. సో ఎక్కువగా వింటున్నాం ఈ మందులు అనేవి, ఈ GLP-1 మందులు అంటాం. ఈ మందులు మనకి ఎలా పనిచేస్తుంది అంటే శరీరంలోని న్యాచురల్ గట్ హార్మోన్స్ అంటాం, GLP-1 అనే హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ లాగా మనకి ఇది పనిచేస్తుంది. ఆ హార్మోన్స్ జనరల్ గా మనకి ఇన్సులిన్ ని విడుదలని పెంచుతాయి, ప్లస్ మనకి లివర్ లో నుంచి గ్లూకగాన్ అనేది వస్తుందండి. దానివల్ల ఏంటంటే లివర్ లో గ్లూకోజ్ రిలీజ్ అవ్వటం ఇది జరుగుతుంటుంది. సో దాన్ని తగ్గిస్తుంది అంటే లివర్ లో నుంచి మనకి గ్లూకోజ్ తయారీని తగ్గిస్తుంది, ప్లస్ ఇన్సులిన్ ని పెంచుతుంది, ప్లస్ మనకి కడుపు ఖాళీ అయ్యే సమయం అంటే మనం తిన్న తర్వాత అది ఒక 3 నుంచి 4 గంటలు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటాం, దాన్ని తగ్గిస్తుంది. ప్లస్ మనకి బ్రెయిన్ లో ఇది చాలు మనకి ఇంకా మనకి సరిపోయింది అంటే సెటైటీ అంటాం, అది త్వరగా రావడానికి సహాయపడతాయి. సో ఈ హార్మోన్స్ లాగా మనకి ఈ మందు అనేది పనిచేసి తద్వారా మనం తినే ఆహారంలో మనకి క్వాంటిటీ తగ్గుతుంది, ప్లస్ ఇన్సులిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి మనకి షుగర్ తగ్గుతుంది, తద్వారా వెయిట్ తగ్గుతారు. అంటే తినేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి వెయిట్ తగ్గుతారు. అంటే ఇదేంటంటే మన శరీరంలో నార్మల్గా జరిగే ప్రక్రియని మనం బయట నుంచే ఇస్తాం. ఇప్పుడు అంటే థైరాయిడ్ లో థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాము, ఇది కూడా సేమ్ హార్మోన్ లాంటివేనండి. మనకి ఇదేదో కొత్త మందు ఏదో ఎక్కిస్తున్నాము ఇట్లా కాదు, సహజ హార్మోన్ లాగా పనిచేసే ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ ని మనం ఈ GLP-1 అనలాగ్స్ అంటాం. మెయిన్ గా మనకి డయాబెటీస్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే వీళ్ళకి ఈ HbA1c మరీ ఎక్కువగా ఉండి బరువు అధికంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి మందులతో ఇంకా పని అవ్వనప్పుడు, అంటే మందులు టాబ్లెట్స్ తో వాళ్ళకి ఇంకా కంట్రోల్ రానప్పుడు ఈ ఇంజెక్షన్ మనకి వారానికి ఒకటి ఇస్తామండి. ఈ వారానికి ఒకటి ఇచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఏంటంటే మనం అనుకున్నట్టు ఫస్ట్ ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అది స్లో అవుతుంది. సో కొంచెం తిన్నా సరే అది ఎక్కువసేపు మనకి పొట్టలో ఉండడం వల్ల మనకి ఆకలి అనేది తెలియదు. తర్వాత మనకి బ్రెయిన్ లో సెటైటీని పెంచుతుంది. సో కొంచెం తిన్నా ఓకే ఇది ఇంకా నాకు చాలు అనే ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు ఆటోమేటిక్గా తినటం తగ్గించేస్తాం. ప్లస్ ఇన్సులిన్ విడుదలను కూడా పెంచుతుంది కాబట్టి తద్వారా ఈ అన్ని మెకానిజమ్స్ వల్ల మనకి టోటల్గా తినేది తగ్గుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. సో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్ పాపం రోజుకి 100 పాయింట్లు 200 పాయింట్లు వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అంత ఇన్సులిన్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళకి ఇది వారానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే మనకి ఆ ఇన్సులిన్ క్వాంటిటీ 3 వంతులు తగ్గిపోతుందండి. సో చాలా వరకు తక్కువ ఇన్సులిన్తోనే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది. సో వాళ్ళకి అంత చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ లో వచ్చిన ఇది మంచి ఇంపార్టెంట్ మెడిసిన్ అండి మనకి. ఈ తర్వాత మనకి ఒబేసిటీ అనేది కేవలం బరువు సమస్య కాదండి, ఈ బరువు ఒక్కటే పెరగటం అనేది సమస్య కాదు ఒబేసిటీలో. ఈ ఒబేసిటీ వల్ల వచ్చే ఇతరత్ర మెటబాలిక్ సమస్యలు అంటే డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, స్లీప్ యాప్నియా అంటాం, ఆ స్లీప్ యాప్నియా వల్ల తర్వాత బీపీ పెరగటం, హార్ట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి అనేక సమస్యలకి మనకి ఒబెసిటీ అనేది కారణమవుతుంది. ప్లస్ మనం ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ ఒబెసిటీ, ఓవర్వెయిట్ అనేది చూసినాం. సో ఇంకా ఈ ఒబెసిటీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మనకి యూత్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒబెసిటీ ఇతరత్ర సమస్యలకు కారణమైనప్పుడు అంటే కేవలం అందరికీ బరువు ఉన్న వాళ్ళందరికీ ఇది ఇవ్వాలా అంటే కాదండి, ఇలా బరువు వల్ల ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ బరువు తగ్గితే మనకి ఈ సమస్యలు తగ్గుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తున్నామండి. కాబట్టి ఇది మెయిన్ గా మనం షుగర్ కోసం, షుగర్ తగ్గించడం కోసం తయారు చేసిన మెడిసిన్. కాకపోతే మనకి యాడెడ్ ఎఫెక్ట్ వెయిట్ తగ్గటం ఉంది కాబట్టి ఆ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది అందరికీ ఇవ్వచ్చా, ఎవరైనా వాడేయచ్చా అంటే ఇది ఖచ్చితంగా కాదండి. ఇది ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన సలహా తీసుకొని మనం ముందు ఏంటంటే కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి అన్ని చూసుకొని అప్పుడే ఇది మనకి సరిపోతుందా లేదా అంటే అందరికీ పడుతుంది అని కాదండి. ఇది కొంతమందికి తీసుకోవద్దు, ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు తీసుకోకూడదు, ఇంతకుముందు ప్యాంక్రటైటిస్ అనే సమస్య వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే అవి పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
తర్వాత ఇంతకు ముందే ఇది మనం ముందు అనుకున్నట్టే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ వీటి మీద మనకి ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంతకు ముందు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు ఏవైనా వచ్చి తగ్గిన వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా ఈ జీర్ణకోశం సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా జరిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక డాక్టర్ గారిని అడిగి చేసుకోవచ్చా లేదా ఇంజెక్షన్ అనేది అడిగే మొదలు పెట్టారండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే అండి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, ఆ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా

0: ఈ మందు తీసుకోకూడదండి. అంటే కొన్ని రకాల అన్ని కాదు, ఎందుకంటే ఈ మందుల వల్ల అవి వచ్చే కొన్ని స్టడీస్ లో మనకి వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఈ ఉన్నప్పుడు మనకి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయరు. సో పర్టికులర్ గా ఎవరంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనేసుకుని మొదలుపెట్టే మెడిసిన్ అయితే కాదు. అంటే నేను వెయిట్ ఉన్నాను తగ్గిపోవాలి అనేసి మొదలెట్టే మెడిసిన్ అయితే కాదండి. ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ మనకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా వాడాలి ఎంత వాడాలి అనేది తెలుసుకొని మాత్రమే యూజ్ చేయాలండి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నాం ఎవరెవరు తీసుకోవచ్చు తీసుకోకూడదు అవన్నీ చూసుకున్నాక తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే మోస్ట్లీ చాలా వరకు తాత్కాలికమే. అంటే మెయిన్ పొట్ట మీద మన గట్టు మీద పనిచేస్తుంది కాబట్టి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవడం, కొంతమందికి మలబద్ధకం రావడం ఇలాంటివి ఉంటాయండి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఎక్కువగా తీవ్రంగా డిహైడ్రేషన్ అవ్వటం ఇది కూడా చూస్తుంటాం. కాకపోతే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండే సమస్యలేనండి. కరెక్ట్గా మనం డాక్టర్ గారిని అడిగి మంచి డోస్ తీసుకున్నప్పుడు ఈ ప్రభావం అంత ఉండదండి. సో ఆ వాంతులు విరోచనాలు లాంటివి అంత ఎక్కువగా అది మనం టాలరేట్ చేయగలిగే విధంగానే ఉంటాయి. అది మనం డోస్ వాడేదాన్ని బట్టి అంటే నిదానంగా స్టార్ట్ చేస్తారు. అంటే 0.25 అని 0.5 ఇలా రకరకాల డోసులు ఉంటాయి. మనకి ఎంత సరిపోతుంది ఫస్ట్ అనేది మనం ఒక నెల రెండు నెలలు మనల్ని చూసి మనకి టాలరేట్ చేస్తున్నామంటే పెంచుతారు. అదే మన వెయిట్ లాస్ ఒక 15-20% ఉంటుందండి. కొంతమందికి అది మనకి టార్గెట్ అంత, మన టార్గెట్ ఏంటి అనేది. అంటే మనకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, డయాబెటీస్కి ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని మనకి డాక్టర్ గారు డోసేజ్ అనేది ఫిక్స్ చేస్తారు. అలా డాక్టర్ చెప్పిన డోసేజ్లో పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ సమస్యలు అనేవి తాత్కాలికమే, ఈజీగానే ఓవర్కమ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా మంది ఏంటంటేనండి, 3 నెలల తర్వాత నాకు సమ్ ఏదో ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఇంపార్టెంట్ ఫంక్షన్, నేను ఈ 3 నెలలు వాడేస్తే వెయిట్ తగ్గిపోతాను, ఇంక తర్వాత అవసరం లేదు ఇట్లా అనుకుంటున్నానంటే ఇదేదో మ్యాజిక్ మెడిసిన్, ఇట్లా ఒక 2 నెలల్లో పనిచేసేస్తుంది, నేను ఈ 3 నెలల్లోనే తగ్గిపోతాను ఇంక తర్వాత ఆపేయచ్చు, ఇలాంటి ఊహలు ఎక్కువగా ఉంటున్నాయి మనకి జనరల్ పబ్లిక్ లో. అంటే బయట కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కానివ్వండి ఏదైతే, కాకపోతే చాలా మంది ఇదేదో మ్యాజిక్ మెడిసిన్, ఇలా వేసుకుంటే చాలు ఇలా తగ్గిపోతాం, ఇంకా ఏమి తిన్నా ఎలాంటివి తిన్నా సరే, మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే, మనం ఎంత కావాలంటే అంత తిన్నా కూడా తగ్గిపోతాము అనే ఊహలో ఉంటున్నారు. ఇది అంత మాత్రం కాదండి, ఇది మ్యాజిక్ మెడిసిన్ అనేది అయితే కాదు. మనం ఇది తీసుకున్నా కూడా మనకి కఠినంగా వ్యాయామం, ఆ తర్వాత ఆహార నియమాలు పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనకి ఆహార నియమాలు ప్లస్ వ్యాయామం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే డయాబెటిక్స్ లో ఇచ్చేప్పుడు ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది అంటున్నాం. ఇలా ఫుడ్ ఇంటేక్ తగ్గినప్పుడు ఆహారం కానీ లేకపోతే వ్యాయామం కానీ లేనప్పుడు మజిల్ మాస్ తగ్గిపోతుందండి. సో సన్నబడటం ఒకటైతే కరెక్ట్ గా సన్నబడాలి, ఎందుకంటే మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఒకటే లాస్ అవ్వాలి మనకి. సో అలా జరగాలంటే ఖచ్చితంగా వ్యాయామం అనేది ఉండాలి. అప్పుడే మనకి ఆ మజిల్ మాస్ తగ్గకుండా, అంటే మజిల్ తగ్గకుండా ఓన్లీ ఫ్యాట్ ఒకటే తగ్గి వెయిట్ లాస్ అవుతుంది. సో ఆహారం ప్రోటీన్ ఇంటేక్ ఉంచుకుంటా, తీసుకునే కొద్దిపాటి ఆహారంలో మన ఇష్టం వచ్చిందంటే నేను అది తీసుకుంటున్నాను కదా, నేను కేకులు తింటాను ఇట్లాంటి జనరల్ గా అనుకుంటుంటారు, కానీ అలా కాకుండా మంచి ప్రోటీన్ ఉండే ఆహారం, సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.
1: డాక్టర్ డి అనుష్ గారు, మీరు చెప్పారు వారానికి ఒకసారి డాక్టర్ పర్యవేక్షణలో ఇంజెక్షన్ ఇస్తారని అన్నారు కదా, ఎన్నిసార్లు ఎన్ని వారాలు ఇంజెక్షన్ చేస్తే ఎన్ని కేజీలు తగ్గుతారు అనేది ఏమైనా ఉందా అండి?
0: అది సుమారుగా అండి మనకి ఆన్ అన్ యావరేజ్ 15-20% వెయిట్ లాస్ చూస్తామండి. కానీ అది ఒక నెలలో కాదు, మినిమం ఒక 3-6 మంత్స్ గ్యాప్ లో, ఎందుకంటే స్టార్ట్ చేసిన నెలలో కొద్ది మంది మాత్రమే కొంచెం ఒక 2-3 కిలోలు తగ్గుతారు. కాకపోతే చాలా, ఎందుకంటే మనం చాలా ఇందాక అనుకున్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ విరోచనాలు, వాంతులు, కడుపు ఉబ్బరం ఇలాంటి వాటి వల్ల మొదటిసారి మొదటి నెలలోనే మనం ఎక్కువ డోసేజ్ ఇవ్వలేం. చాలా మినిమల్, అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చిన్న డోసెస్ తో స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న డోసెస్ తో మనకి తగ్గడం అనేది అంత జరగదు. సో కొంతమందికి ఏంటంటే మొదలు పెట్టిన నెలలో అసలు తగ్గరు, సో ఏంటిది తగ్గలేదు అనేసి అనుకుంటారు. కాకపోతే ఆ నెక్స్ట్ నెలలో ఓకే వాళ్ళకి ఎంత బాగానే ఉందంటే ఆకలి అన్ని నార్మల్ గానే ఉన్నాయి అన్ని అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ మంత్ కొంచెం పెంచి చూస్తాం. అట్లా మనకి పెంచుకుంటూ వెళ్ళినప్పుడు 3-6 మంత్స్ లో కొంచెం ఒక 15-20% వెయిట్ లాస్ ఉంటుంది. కాకపోతే ఇది మన జీవితాంతం వాడాలా లేకపోతే వెయిట్ తగ్గాక ఆపేయచ్చా అంటే అండి, అది మనకి డాక్టర్ గారే కరెక్ట్ గా మనకి సజెషన్ ఇస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి జీవితాంతం వాడాల్సి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కఠినంగా వ్యాయామం. ఇప్పుడు ఒక 100 కిలోలు ఉండేవాళ్ళు 70కి వచ్చారు యంగ్ పీపుల్.

0: పీపుల్. వాళ్ళు ఇంకా నేను కఠినంగా వ్యాయామం చేసి ఆహార నిమయాలు పాటించి ఇలానే కంట్రోల్ చేసుకోగలను అనుకున్న వాళ్ళకి ఆపి చూడొచ్చు. కాకపోతే ఒక్కొక్కరి కేసు ఒక్కొక్కలాగా ఉంటుందండి. అందరికీ ఒకటే అని చెప్పలేము, అందరికీ ఆపేయచ్చు అనలేము, అందరూ కంటిన్యూ చేయాలి అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎందుకు స్టార్ట్ చేశాం, దేనికోసం, ఏ టార్గెట్ కోసం స్టార్ట్ చేశాము అనే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆపాక మనం ఈ ఆహార నియమాలు పాటించకుండా, ఎక్సర్సైజెస్ ఏమీ లేకుండా, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉంటే మటుకు మళ్ళీ తగ్గిన వెయిట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. రీబౌండ్ వెయిట్ గెయిన్ అంటాం దీన్ని, అదైతే ఖచ్చితంగా ఉంటుందండి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तान्वि ఉగ్రవాదం సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం జరిగింది. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాత్రం క్యాంపులను నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని పౌర బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. రాష్టంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 30,353 కోట్ల రూపాయల పెట్టుబడులతో 34,610 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించేలా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సీడాట్ ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ ఏఐ ఇండియా, ఫ్రూగల్ ఏఐ హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 లక్షల రూపాయల నుంచి 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సంస్థలు ఇక్కడికి రానున్నాయి. భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్ 2027 నోటిఫికేషన్ను రాష్టంలోని ముస్లిం సోదర సోదరిమణులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సహకారంతో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట హజ్ కమిటీ కట్టుబడి ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in లేదా నరేంద్ర మోదీ యాప్లకు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే అక్కినేని అఖిల్ అనమాట. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఈ మూవీ గురించి. మనందరం ఎదురు చూస్తున్నదే లెనిన్ అనమాట. మరి ఏంటి ఈ మూవీ, ఎప్పుడు రిలీజ్ అవుతోంది అంటే చాలా వాళ్ళు అంటే మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు, అవి నేను మీకు చెప్తూ వస్తున్నాను. బట్ ఇప్పుడు కూడా ఏంటి అంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయిందనమాట. మరి ఎప్పుడు రాబోతోంది ఈ మూవీ అంటే కనుక జూలై 10th పోస్ట్ పోన్ అయిందనమాట మూవీ అయితే. సో లెనిన్ మూవీ ఎవరైతే మరి అఖిల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ లెనిన్ మూవీ థియేటర్స్ లో చూడాలి అంటే జూలై 10th వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. మరి ఇప్పటి వరకు ఉన్నాను అంటే రిలీజ్ డేట్ అయితే ఇదే, మళ్ళీ ఏమైనా మారుతుందా లేదంటే పక్కాగా కన్ఫామ్ గా జూలై 10th వస్తుందా తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దాని తర్వాత అఖిల్, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

హలో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రెండ్ ఏంటి మీ అందరికీ తెలిసిందే అనమాట, ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ థియేటర్స్ లో రీరిలీజ్ చేయడం కదా. మరి జూన్ మంత్ లో మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అవన్నీ ఎలాగో మనకి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఇంకొక డేట్ అయితే వస్తున్నాయి. మరి రీరిలీజ్ అయితే ఏమాత్రం అంటే పోస్ట్ పోన్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి, సో జూన్ చివరి వారంలో కొన్ని మూవీస్ అంటే ఒకప్పుడు మనకి సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ మనం చూసిన మూవీస్ అనమాట. మరి వాటిల్లో ఎప్పుడు గుర్తుండిపోయే మూవీ ఏంటి అంటే మహేష్ బాబు యాక్ట్ చేసిన ఒక్కడు మూవీ అనమాట. మరి జూన్ మంత్ చివరి వారంలో అయితే ఒక్కడు మూవీని రీరిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఒక్కడు మూవీని థియేటర్స్ లో చూడాలి అనుకుంటే కనుక మీ అందరూ ఈ జూన్ చివరి వారంలో చూసేయచ్చు అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక్కడు మూవీ నుంచి, దాని తర్వాత నాని మూవీ నుంచి 2 లవ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Jyoti FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనము నాంగ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ రీరిలీజ్ చేయడం అని చెప్పి. సో వాటిల్లో ఇంకా ఏం రాబోతున్నాయి అంటే, తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఆల్రెడీ వచ్చేసింది కదా, దీన్ని ఏంటి అంటే 3D వెర్షన్ లో అనమాట మళ్ళీ రిలీజ్ చేస్తున్నారనమాట. అలాగే మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీని కూడా ఇంకొకసారి మనందరి ముందుకి థియేటర్లో అంటే 3D వర్షన్లో రిలీజ్ చేయబోతున్నారనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే జూన్ మంత్ ఎండింగ్లో రీరిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అనమాట. సో ఆల్రెడీ ఇందాక చెప్పేశాను, మహేష్ బాబు ఒక్కడు మూవీ, అలాగే మంచు విష్ణు కన్నప్ప, దాంతోపాటు కొత్త హంగుల్తో 3D వర్షన్లో తేజ సజ్జ యాక్ట్ చేసిన హనుమాన్ మూవీ అనమాట. సో ఇవన్నీ మళ్ళీ మనం థియేటర్స్లో అయితే చూసేయచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా, నాని మూవీ నుంచి ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత తేజ సజ్జ యాక్ట్ చేసిన మిరాయ్ మూవీ నుంచి, తర్వాత హనుమాన్ మూవీ నుంచి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరి గురించి అంటే న్యాచురల్ స్టార్ నాని అనమాట. మరి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అలాగే నాని వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, ది ప్యారడైజ్ అనమాట. అసలు యాక్చువల్గా చాలా అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతూ మరి సినిమా అంటే అందరూ కలిసి

అంటే మేకింగ్ చేయడానికి ఎంత పనులు ఉంటాయి అంటే, మనకి ఇలా అవుట్పుట్ ఇవ్వాలి అంటే చాలా కష్టపడాలి కదా. సో వెనకాల అందరి హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. సో ఏదేమైనా సరే, మార్చ్ అని ఆ తర్వాత ఆగస్ట్ అని ఫైనల్గా ఇలా రిలీజ్ డేట్స్ అయితే పోస్ట్పోన్ అవుతూ అవుతూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 అయితే విడుదల చేసేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మరి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ 25 అయితే మనం ఈ మూవీ చూసేయచ్చు, ది ప్యారడైజ్ అనేది. మరి ఎలా ఉండబోతోంది, నాని లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఏంటి అసలు స్టోరీ అనేది ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా మనం కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఎటు వెళ్ళిపోయింది మనసు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. సో మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తోంది. దేశంలో ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశముందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చునని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ కోటాలో మొత్తం 398,000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో పశుగ్రాస సాగును ప్రోత్సహించేందుకు రూపొందించిన విధానంపై అవగాహన కల్పించే కరపత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, పశు పోషకులు ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను అనుసరిస్తే తక్కువ వర్షపాతంలోనూ మెరుగైన పశుగ్రాస దిగుబడులు సాధించవచ్చునని మంత్రి తెలిపారు. పచ్చిమేత లభ్యత, పశుగ్రాస నిల్వ, తాగునీటి వస్తులు, పశు సంరక్షణ చర్యలపై సమాచారం అందించే ఈ కరపత్రాలను గ్రామ స్థాయిలో పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్టంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఎచ్చర్ల, నక్కపల్లి, మాచర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కద్రి ప్రాంతాల్లో ఈ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో 5 బాలికల గురుకులాలు, 5 బాలుర గురుకులాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి గురుకులంలో 37 పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ గురుకులాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 25వ తేదీన విజయవాడ మీదుగా భువనేశ్వర్, బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 25 ఉదయం 11 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి రాత్రి 10:20 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

గాడ్ఫాదర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12 గంటల 7 నిమిషాలు దాటి 49 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీకు తెలుసాలో ఇప్పుడు మీ అందరూ తెలుసుకోబోతున్న విషయాలు ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఏం చేస్తోంది, ఎలా అంటే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, దేని ప్రారంభించారు, సో ఇవన్నీ తెలుసుకుందాం అనమాట. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనమాట. మరి ఏం చెప్పాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం అనమాట. ఇంతకీ ఆ మూవీ నేమే అదనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ మూవీ నుంచి. మరి ఏం చెప్తున్నారో వింటూ ఇందాక చెప్పేశాను కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం టాపిక్ ఏంటి అనే దాని గురించి. స్టే ట్యూన్డ్.

மனமுன்னோ மீக் தெல்சா ப்ரோக்ராம் லோ ஓன்லி ஆன் 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే చెప్పాను కదా కేంద్రం అసలు ఏం చేస్తోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఏవి ప్రారంభించారు, ఇవన్నీ మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణ హిత హైడ్రోజన్ బస్సులు మే 15న కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద డిఎంఆర్సీ అనమాట, అంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లాంఛనంగా ప్రారంభించిందనమాట. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం గుర్తుందా హైడ్రోజన్ రైల్ గురించి, అలాగే ఇప్పుడు మనకి హైడ్రోజన్ బస్సు కూడా వచ్చేసినాయి అనమాట. సో చూద్దాం ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయో, అలాగే ఇంకా అంటే మనకి ఒక్కసారి ఏదైనా స్టార్ట్ అయిపోతే అదే కంటిన్యూ అయిపోతాయి కాబట్టి నిజంగానే సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుందాం. అలాగే ఇంకా ఏంటి అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ April 29th అనమాట ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి ప్రయాగ్రాజ్లని కలుపుతూ నిర్మించిన 594 కిలోమీటర్ల వేగంగా గంగా ఎక్స్ప్రెస్ ని ప్రారంభించారన్నమాట. సుమారు 36,230 కోట్లతో గంగా ఎక్స్ప్రెస్ ని నిర్మించడం అయితే జరిగిందనమాట. మరి ఇంకా ఏం ప్రారంభించారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ బింబాసురా అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా ఏంటి ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించారు అంటే కనుక ఇందాకే చెప్పాను కదా 594 కిలోమీటర్ల వేగంతో గంగా ఎక్స్ప్రెస్ని అయితే ప్రారంభించారు మోదీ అని. అలాగే ఇంకా అంటే క్రిందటి సంవత్సరం మోదీ ప్రారంభించిన కట్రా నుంచి శ్రీనగర్ రైలు సర్వీస్ని ఇప్పుడు ఏం చేశారు అంటే జమ్మూ తావి అంటే జమ్మూ నుంచి తావు వరకు పొడిగించారనమాట. అలాగే జమ్మూ శ్రీనగర్ మార్గంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రారంభించారనమాట. May 2 నుంచి ఈ రైలు ప్రయాణికులందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందనమాట. మరి ఇంకా ఏంటి అంటే కనుక ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్సెస్ పొందే దేశంగా భారత్ నిలిచిందనమాట. అసలు ఇంతకీ ఈ రెమిటెన్సెస్ అంటే ఏంటి అంటే కనుక విదేశాల్లోని వ్యక్తులు తమ స్వదేశంలోని వారికి పంపే నగదుని ఈ రెమిటెన్సెస్ అంటారనమాట. IOM విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం రెమిటెన్సెస్ అందుకోవడంలో భారత్ స్థిరంలో అగ్రస్థానంలో అయితే కొనసాగుతుందనమాట. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల్లో మన భారతదేశం 5వ స్థానంలో నిలిచిందనమాట. 2025లో భారతదేశం రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు అయితే ఖర్చు చేసిందనమాట. సో అంటే మీ అందరికీ తెలిసిందే కదా సైనిక దళానికి సంబంధించి ఖర్చు చేసింది. సో దానిలో అలా ఖర్చు చేస్తున్న వాటిల్లో మన భారతదేశానికి 5వ స్థానం అయితే దక్కిందనమాట. సో అవన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అలాగే ప్రారంభించినవి ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్పేశా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను Hit 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట.
2: శ్రోతలింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరుగు దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. వార్తల అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

అంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ది చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ది దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ది ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ది రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24తో ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24న ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త్ నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

0: అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26లో దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ది చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన, త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
0: ఇరాన్లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇంకా మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అనమాట. ఇంగ్లీష్ లో చెప్పమ్మా అంటారు, నేషనల్ రిలేషన్షిప్ ఈక్విటీ డే అనమాట. మరి ఈ రోజుని మొదటిగా ఎవరు అంటే, మరి ఏదో ఒకటి రోజు కనిపెట్టాలి అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. సో డాక్టర్ వల్వా ఫెమి 2019లో ప్రారంభించారనమాట. ఏ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేలా ఉండరు, భిన్న మనస్తత్వాలు, సాంప్రదాయాలు, అభిరుచులు, సో అన్నీ కూడా భిన్నంగానే ఉంటాయి. అలాంటప్పుడు అన్నిట్లో అయితే సమానత్వం అయితే సాధ్యపడకపోవచ్చు, కానీ బంధం కలకాలం నిలవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అంటున్నారనమాట నిపుణులు. మరి వారి సూచనలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. ఎందుకంటే సమానత్వ దినోత్సవం కాబట్టి, జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం కాబట్టి ఈ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మరి ఏం చెప్తాను ఏంటి తెలియాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇంతకీ సాంగ్ ఏంటి అంటే గనక చాలా బాగుంది ఈ సాంగ్, ఫ్రమ్ ద మూవీ కృష్ణమ్మ అనమాట. వింటూ స్టే ట్యూన్డ్.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ అనమాట. ఏంటి అంటే కనుక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అనమాట. మరి ఈ రోజు స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, మరి భార్యాభర్తలు ఇద్దరి మధ్య అభిప్రాయాలు, అభిరుచులు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి, మరి వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది కలకాల నిలవాలి అంటే ఎక్కడ తగ్గాలో, నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. మరి దానికి నిపుణులు ఏం చెప్తున్నారు అనేది చెప్తాను అని చెప్పాను కదా. కొందరు భార్యాభర్తల్లో ఏంటి అంటే కనుక, మాకు మాత్రమే అన్నీ తెలుసు, ఎదుటి వారు పూర్తిగా అసలు ఏమీ తెలియదు, వాళ్ళకి జీరో నాలెడ్జ్, అజ్ఞానులు అనే భావన అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మెయిన్ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాదిస్తూ ఉంటారు. ఇదైతే అసలు కరెక్టే కాదు. ఎందుకు అంటే కనుక అందరికీ అన్నీ తెలియాలని లేదు, అలాగే తెలిసినవన్నీ కూడా వాటిల్లో పూర్తిగా జ్ఞానం అంటే వాళ్లే పండితుడు అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ అయినా కూడా అవతల వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినాలన్నమాట. సో అప్పుడేంటి అంటే, ఒకవేళ అలా వినకుండా ఉంటే వాళ్ళ మీద చులకన భావం అనేది తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి రెండో వారికి కొంచెం అవమానంగా చులకనగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం వినండి, ఎందుకంటే వీరికి ఇంకో వాటిల్లో జ్ఞానం ఎక్కువగా ఉండొచ్చు అనమాట. సో ఒకళ్ళకి ఒకటి బాగా తెలిస్తే ఇంకొకళ్ళకి ఇంకోటి బాగా తెలుస్తుంది కాబట్టి అందరికీ అన్ని పర్ఫెక్ట్గా తెలియవు కాబట్టి. సో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళకి తెలిసినవి మీరు వినండి, అలాగే మీరు చెప్పినవి మీకు తెలిసినవి వాళ్ళతో కూడా చెప్పండి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, దంపతులు ఇద్దరు తమకున్న ఆలోచన పరిజ్ఞానాన్ని పంచుకుంటూ అలా ముందుకు వెళ్తూ సమానత్వంగా ఉంటే ఏంటి అంటే, భేదాభిప్రాయాలకి ఆస్కారం అనేది ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్, వాదనలు వద్దు. ఏం మాట్లాడుతున్నావు, అసలు వాదనలు లేకుండా భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది, అలకలు, పోట్లాటలు, గిల్లిగజ్జాలు ఇవన్నీ సహజమే కాదనట్లేదు. కాకపోతే ఏంటి అంటే, బయట వ్యక్తుల మధ్య మాత్రం అస్సలు ఇంట్లో విషయాలు మాట్లాడుకోవద్దు, దాని గురించి చెప్పనే చెప్పద్దు. ఎందుకు అంటే కనుక వేరే వాళ్ళ గురించి మీ ఇద్దరు అసలు అంటే వాదన అనేది అసలు మంచిది కాదనమాట. మన గురించి మనం మాట్లాడుకోవడానికే టైం సరిపోదు. ఇంకా అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే, వేరే వాళ్ళ గురించి మనం వాదన ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో కాబట్టి బయట వాళ్ళ విషయాలు అసలు మనం మాట్లాడుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఎవరైనా మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ అధిక ప్రస్తావన తెస్తుంటే దాన్ని మీరు ఖండించేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, తర్వాత, అలా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో టాపిక్ అనేది ముందుకు ఇలా తీసుకెళ్లకుండా కట్ చేసేస్తే కొంతసేపు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మానేస్తారనమాట. సో ఇలా చేసినంత మాత్రాన మనం తక్కువ అవుతామని కాదు, అప్పటికప్పుడు అర్చర్చ, డిస్కషన్స్ ఇవన్నీ ఆగిపోతాయి అనమాట. ఆగిపోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం, మన ఎదుటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారనమాట. కాబట్టి తర్వాత మనం మెల్లగా మాట్లాడుకుంటే సరిపోతుంది, అలాగే సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. మరి ఇంకా ఏంటి, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే చాలు అని చెప్పాను కదా. మరి ఇంకా దేనిలో తగ్గాలి ఏంటి, మరి సంబంధాన్ని సమానత్వంగా ఎలా కాపాడుకోవాలి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నారాయణ అండ్ కో మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అన్నమాట. మరి భార్య భర్తలు ఇద్దరు అంటే వాళ్ళ మధ్య బంధం కలకాలం నిలవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు. ఇందాక నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట డైలాగ్. అప్పుడప్పుడు నాకు మాత్రం ఎక్కడ నెగ్గాలో అని వస్తుంది, తగ్గాలో అని మాత్రం రావట్లేదు, కానీ తగ్గాలన్నమాట. సో అలా తగ్గుతూ ఉంటేనే బాగుంటుంది. అలా అని అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వాదనలు వద్దు, మన గురించి మనమే కాకుండా మధ్యలో వేరే వాళ్ళ గురించి తీసుకొచ్చి లేదు వాళ్ళ గురించి ఇలా వీళ్ళ గురించి ఇలా అని చెప్పి ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే ఏంట్రా బాబు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు కదా. సో ఇలాంటి విషయాలైతే అసలు చర్చించుకోవద్దు, గొడవలు పడద్దు అని చెప్తా. అలాగే మీకు మాత్రమే అన్ని తెలుసు అని మాత్రం అనుకోకండి, అప్పుడప్పుడు కొంచెం వినండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది అంటే మనం కొన్ని మాటలు వింటూనే ఉంటాం కదా, చన్నీళ్ళకి వేణీళ్ళ తోడవ్వాలి అని చెప్పి. అన్నిట్లో కూడా ఖర్చులు, రెంట్, ఇంటి బాధ్యతలు ఇలా అన్నీ సమానంగా పంచుకోవడంతో పాటు ఇద్దరు కూడా ఎదురయ్యే ప్రతి సమస్యని కలిసి పరిష్కరించుకోవాలన్నమాట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై లేదంటే అవతలి వారిలో లోపాలు వెతికే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి ఇంకేం కనిపించదు అనమాట, మనం ఎంత మంచి చేసినా ఎంత మంచిగా మాట్లాడినా లోపాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అసలు అలాంటి లక్షణం ఉంటే నిజంగా చెప్తున్నా, ఎంత మీరు ట్రై చేసి ఏదో అంటారు కదా సాధనమున పనులు సమకూరుదరలోనా అని చెప్పి, బాగా ప్రాక్టీస్ చేసి అవతలి వాళ్ళల్లో లోపాలు వెతికి అవి మాత్రమే గుర్తుపెట్టుకునే లక్షణం ఏదైనా ఉంటే అది మానేసేయండి. ఎందుకంటే అలాంటి లక్షణం ఉంటే స్నేహితులే కాదు భాగస్వాములు, మీ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని అస్సలు ఇష్టపడరు అనమాట. కాబట్టి సమస్యల గురించి అదే పనిగా చెప్పుకోకుండా అంటే ఇంకా కంటిన్యూగా ఇది అది ఇది అని చెప్పి చెప్తూనే ఉండకుండా ఏదైనా సరే ప్రేమతో ఒకటే మాట మీద ఉండి కలిసి

ని అడుగుదాం అని చెప్పి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకోగలరని చెప్పి నమ్మాలి, సాల్వ్ చేసుకోగలరు కూడా. అలాగే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో, ఎదుటి వారి మాటని పూర్తిగా వినడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. అలా ఇద్దరు సంబంధంలో అన్నిట్లో సమానత్వంగా ఉంటూ మీ బంధాన్ని కలకాలం పదిలంగా కాపాడుకోవచ్చు. సో అదనమాట మరి ఈరోజు డే స్పెషాలిటీ, జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం కాబట్టి మరి భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఏం చేయాలి, దానికి నిపుణులు ఏం చేయాలి, అంటే నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటి అనేవి ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేసేసాను. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అనమాట, పిల్ల జమీందార్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ అవుట్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులను నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్ 2027 నోటిఫికేషన్ను రాష్టంలోని ముస్లిం సోదర సోదరిమణులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీలోపు పంపవచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలోని ఏపీ టిట్కో G+3 గృహాల పథకంలో భాగంగా 2017 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 2496 మంది లబ్దిదారుల్లో ముందస్తు వాటా చెల్లించిన 1523 మంది అర్హుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో కేవలం 240 మందికి మాత్రమే గృహాలు మంజూరు కాగా మిగిలిన 1283 మంది లబ్దిదారులు చెల్లించిన మొత్తంలో తొలి విడతగా 103 మందికి 41.13 లక్షల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్టార్ నూతన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అలాగే శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పోలియో నిర్మూలనకు సమష్ట కృషి అవసరమని, జూన్ 28న నిర్వహించే పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

కృష్ణ వృంద విహారీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. ఏంటి అంటే కనుక మరి కేంద్ర ప్రభుత్వం మహిళల గురించి అసలు ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకి కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం కింద తన వాటా మొదటి విడతలో 207 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసిందన్నమాట. అలాగే తల్లి బిడ్డల ఆరోగ్య పర్యవేక్షణ కోసం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జనని ప్లాట్ఫామ్ ని ప్రారంభించడం జరిగిందన్నమాట. ఎందుకు అంటే కనుక మాతృమూర్తులందరికీ అవసరమైన సేవలను అందించేందుకు ఈ ప్లాట్ఫామ్ ని రూపొందించారన్నమాట. ఇందులో తల్లి బిడ్డల ఆరోగ్య రికార్డులని డిజిటల్ రూపంలో నిర్వహిస్తారు కాబట్టి దీనివల్ల తల్లి బిడ్డల ఆరోగ్యం నిరంతరం కూడా పర్యవేక్షించడానికి సాధ్యపడుతుందన్నమాట. మరి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మహిళల కోసం నిర్వహిస్తున్నారు, ప్రారంభిస్తున్నారు అనేవి మాట్లాడుకుందాం దీరా ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే మీ అందరి కోసం డాకు మహారాజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నోం ధీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మహిళలకు సంబంధించి ఇంకా ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనే దాని గురించి. భారత మహిళా ఫుట్బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించిందనమాట. FIFA అంటే ఏంటి అంటే కనుక ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారతదేశానికి కూడా చోటు దక్కిందన్నమాట. అలాగే కుటుంబం తీసుకునే నిర్ణయాల్లో మహిళలదే కీలక పాత్ర అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు వెల్లడించాయన్నమాట. ఇంటి పనుల్లో మహిళలు రోజుకి 289 నిమిషాలు కష్టపడుతుంటే పురుషులు 88 నిమిషాలే అని చెప్పి తేలిందనమాట. సో అది ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఆనంద మూవీ నుంచి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయన్నమాట తెలుగులో. అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్కు కూడా శంకుస్థాపన చేస్తారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమ అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్టంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని, ప్రజల దగ్గరకే సుపరిపాలన వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రెండుగా చేయాలి, అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏదో భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో ప్రజల దగ్గరికే సుపరిపాలన వెళ్లాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రేణుకుంటా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రోజు తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్, అలాగే సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికి అనుభవించే విధంగా ఉండేదిగా ఈ కార్యక్రమం చేస్తాం.
0: విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంజూరైన 6,40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన రెండేళ్లలో రాష్టంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్టంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో బీసీలకు 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్ 51,000 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. రాష్టంలో కొత్తగా మరో 10 మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ విద్యార్థుల నీట్ ఐఐటి శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరిస్తూ,
2: నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02%, ఇంటర్ లో 94% బీసీ బిడ్డలు రిజల్ట్స్ సాధించారు. అదే విధంగా బీసీ బిడ్డలకు నీట్ ఐఐటి శిక్షణ కోసం మరి రెండు ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా గత ఏడాదిలో ఐఐటిలోనూ 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది 275 మంది ఎంపికయ్యారు. గురుకుల పాఠశాల
0: ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్టంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లామని చెప్పారు. గడిచిన రెండేళ్లలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.

0: ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్ను 2 నుంచి 3% వరకు పెంచామని రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
1: శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 5 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి, దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా.
0: దేశ సమగ్రత కోసం అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా తన ప్రాణాలను బలిదానం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో జమ్మూ కాశ్మీర్ను పూర్తి స్థాయి విలీనం కోసం ముఖర్జీ చేసిన పోరాటం చారిత్రకమైనదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు ఏమైనా సందేహాలు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రగతిపై ఆమె నిన్న సంబంధిత అధికారులు సిబ్బందితో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటికల్లా జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ, మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ కనీసం 20% పూర్తి చేయాలని చెప్పారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జూలై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. జూలై చివరి వారంలో నిర్వహించే లాటరీ విధానం ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలియో నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని, కార్యక్రమం విజయవంతం కావడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 2వ విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటి శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: बहुत बढ़िया गीत, ब्रह्मचारी फिल्म का यह गीत है, आपने पसंद किया. उसके साथ ही हमने आपसे एक और प्रश्न पूछा था. हमने कहा था कि आंख बंद कीजिए और बताइए कौन सी हीरोइन दिखाई दे रही है. तो एक श्रोता तो लिखते हैं, मुझे हर हीरोइन की सूरतें एक जैसी सुंदर दिखती हैं. सही बात है, इसमें आपके घर में रहने वाली हीरोइन भी होनी चाहिए. उसके साथ ही हमारे श्रोता लिखते हैं, श्रीदेवी, मीना कुमारी, किसी को श्रीदेवी की ड्रेसेस याद आ गई, किसी को अच्छा हमारे

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మేబీ క్లాస్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ప్రసన్న అయితే సండర్ చేయడానికి రెడీగా ఉంది, అలాగే నాతో పాటు కలిసి మీరు కూడా సండర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగాలనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కామర్తి శంకర్ రాజోలు నుంచి హాయ్ అంటున్నారు, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమా గారు అనమాట, ఎక్కడి నుంచి అక్కరపాక నుంచి మెసేజ్ చేశారు, స్నేహానికి సంబంధించిన సాంగ్స్ బాగున్నాయి అని చెప్పి. అప్పుడప్పుడు మరి అన్ని బంధాల కంటే ఈ ప్రపంచంలో ఏదైనా వాల్యుబుల్ ఉందా అంటే అది స్నేహమే అనమాట. సో అప్పుడప్పుడు అలా మరి మన స్నేహితుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎవరు అంటే కనుక లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడి నుంచి అంటే కనుక పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మార్తిక నమస్కారాలు, అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ మెసేజ్ చేశారనమాట. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు. అలాగే రాజోలి జయన్న హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అనమాట వెంకటగిరి కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే సుబ్బారావు పద్మశాలి శ్రీదేవి అని చెప్పి పంపించారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎక్కడి నుంచి అంటే కాజా నుంచి అనమాట. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే చేసేసారు. మరి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవి. మరి క్వశ్చన్ ఏంటి తొందరగా అడిగేస్తే మేము ఆలోచిస్తాం, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేసేస్తామని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీలో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? సో క్వశ్చన్ అయితే ఇదే అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత మీ ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ స్టూడెంట్ నెంబర్ 1 అనమాట. సో వింటూ స్టేట్ 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నిజంగా ఈ సాంగ్ చాలా బాగుంటుంది.

అదనమాట సంగతి. మరి సూపర్ హిట్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక, హాయ్ ప్రసన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట భాస్కర్ గారు. అలాగే జయరామ్ అనమాట, లలిత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్వంచ నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు, హాయ్ అంటున్నారు, మరి ట్రై చేయండి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుంచి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలుగడ్డ నంద్యాల జిల్లా నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆలోచించండి, ఆలోచించకపోతే ఎలా, బుర్రకి అప్పుడప్పుడు పదును పెట్టాలన్నమాట. సరే క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. అంటే ఏంటి, ఆన్సర్ తెలియకపోతే వదిలేస్తారా? తెలియంది తెలుసుకుంటూ తర్వాత మెసేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ సైల్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేది క్వశ్చన్ అనమాట. నాకు తెలిసి అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662431414 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మరి మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చూడాల్సిందే. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎలా ఉన్నారు అంటున్నారు. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, ఆలోచించండి ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎక్కడి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అలాగే రాజశేఖర్ రెడ్డి అనమాట ఆదోని మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి.

నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ అంటున్నారు, ఎవరు ఏంటి ఊరు పేరు అవేం చెప్పలేదన్నమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ దిస్ ఈజ్ దివ్య అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ ప్రసన్న గారు అంటున్నారు. అలాగే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రాజు అనమాట, ఏలూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మలాన్ బి కర్నూలు నుంచి అనమాట, బాలాజీ నగర్ నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సానియా అనమాట, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి అని చెప్పబోతుంటే ఇంకో మెసేజ్ అయితే వచ్చేసింది. క్యాలర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అని పంపించారు, కానీ ఆన్సర్ అయితే పంపించలేదన్నమాట. అండ్ ఇంకా కరెక్టే మీరు పంపించింది. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్నాజీ ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కోసం వెయిటింగ్ ఇక్కడ, మీరు పంపాలి. అండ్ ఇంకా అంటే తర్వాత రైమింగ్ కుదరలేదన్నమాట, సో అందుకే అక్కడ అలా ఆపేసా. అండ్ ఇంకా క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి ఆల్రెడీ ఇందాక చెప్పేశాను. అండ్ పంపించిన వాళ్ళు ప్లీజ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళ మెసేజ్లు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎం మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. కానీ నాకు మీ అందరిలో నచ్చేది ఏంటి అంటే ఫస్ట్ మనం రాంగ్ ఆన్సర్ పంపించేసిన తర్వాత తెలుసుకుంటాం అనమాట, తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ అని పంపించేసిన తర్వాత సో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎనీవే మరి తెలియనివి తెలుసుకుంటూ వెళ్ళిపోవడమే కదా లైఫ్ అంటే. ఇంతకీ ఓకే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమ్మా లైఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటారా నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పేస్తా. ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ సాయిల్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే గోవా అనమాట. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరో కొంతమంది మాత్రం కర్ణాటక అంటున్నారు, బట్ కర్ణాటక ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఆన్సర్ చెప్పేసిన తర్వాత అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆ క్వశ్చన్ అయితే అయిపోయింది, అలాగే ఆన్సర్ కూడా చెప్పేశా. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలి, డెడికేట్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఏ సాంగ్ ప్లే చేయబోతున్నానో మీ అందరి కోసం అంటే కనుక సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

మనము నాము సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం చెలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారంగని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్టంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు.

నిర్మించారు. ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన 2 ఏళ్లలో రాష్టంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జులై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

తెలుసు కదా, మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను చదవాలి. ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మిర్యాల తిరుమలయ్య అండాలు. తర్వాత ఇంకో క్వశ్చన్ లోకి వచ్చేసాం కదా. హలో ప్రసన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కాకాన్ నుంచి పద్మ అనమాట. ఆన్సర్ ఎక్కడ పద్మ గారు, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇందాక దగ్గరే ఉన్నారేంటి, ఆల్రెడీ మనం సాత్వి సతీష్ సైల్ గోవాకి చెందిన వ్యక్తి అని చెప్పి మాట్లాడేసుకున్నాం, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే అడిగేశా, సరే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళందరి కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నాను. తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన నుంచి జోగానందరావు కాలనీ నుంచి అనమాట అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా క్వశ్చన్ ఓకే, నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమైంది, అలాగే విన్నారని అనుకుంటున్నా. ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే కనుక సానియా అనమాట, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. సానియా క్వశ్చన్ అయితే విన్నావని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరపాకు నుండి రమ అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాజు అనమాట, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట. అండ్ అలాగే వైవీ రావు, జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ ఇంకా సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శంకరపల్లి జిల్లా ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని మీరు రాయకపోయి మీరేమంటున్నారంటే నేను అడిగిన ప్రశ్నకి మా జవాబు అంటున్నారు. సో అక్షరాలు కొంచెం అలా తారుమారు అవుతూ ఉంటాయి.

ఏం పర్లేదు, ఇంతకీ మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలో శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ అలాగే ఇనియాతుల్లా, మహమ్మద్ ఇనియాతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు, అట్లాగే ఆన్సర్ కూడా పంపించారా లేదా అంటే కనుక, ఆన్సర్ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇప్పుడు దాన్ని దాటి ఇంకో క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోయాం, మరి దానికైతే పంపించలేదన్నమాట. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు దివ్యా గారు అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక చిత్తూరు డిస్ట్రిక్ట్ బంగారుపాలెం నుంచి అనమాట, బంగారుపాల్యం. ఓకే, అండ్ ఆన్సర్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు ఉన్నాయి, లిజనర్స్ అందరూ చాలా మంది పంపించేశారనమాట. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ కొంచెం ఇంకొకసారి అడగండి అని అడిగిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది? ఇంకా ఇదే అనమాట క్వశ్చన్. సో ఆన్సర్ అయితే మెసేజ్ అయితే పంపించేసేయండి. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే సుధా కొత్తగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దామర్ల పెద్దమస్తాన్, అలాగే దామర్ల చిన్నమస్తాన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి శోభారాణి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట నూనె నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎక్కడి నుంచి అంటే కనుక ఆనంద్ అనమాట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పూర్ణచంద్రరావు గారు అనమాట హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి నెల్లూరు అనమాట, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి జ్యోతి మెసేజ్ చేశారు. అలాగే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడన నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహవారు జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు ఎక్కడి నుంచి అంటే కనుక కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు ఎక్కడి నుంచి ఏంటి ఇవేమీ పంపించలేదు. అండ్ అలాగే ఇంకా మీ ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమేష్ దొంతి అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాల్వంచ నుంచి నరేష్, ఇంకా జయరామ్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఓకే, మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ ఇంకా జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ, ఓకే అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కిషోర్ గారు నంజాల నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజు ఏలూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఓకే, మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆ క్వశ్చన్ చాలాసార్లు అడిగేశాను, మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక తెలంగాణలోని పెంబర్తి మీరందరూ పంపించిందే మెటల్ క్రాఫ్ట్ కి ప్రసిద్ధి చెందిందనమాట. సో అదనమాట క్వశ్చన్, ఇదనమాట ఆన్సర్. మరి ఇప్పుడైతే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ. యాక్చువల్గా ఈ మూవీ ఏంటి అంటే కనుక విక్రమసింహ అనమాట. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, కొంచెం జాగ్రత్తగా విని ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట ఇది. ఇంతకీ ఏంటి అంటే, మనసంతా నువ్వే నువ్వే నువ్వే ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0862438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం మనసంతా నువ్వే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. యాక్చువల్ గా మీరు కరెక్ట్ గానే ఆలోచించారు, కానీ అందరూ నువ్వులోకి వెళ్ళిపోయారనమాట. నువ్వులోకి అయితే వెళ్ళకూడదు, ఇంతకంటే పెద్ద క్లూ ఇంకెవరు ఇవ్వరు నాకు తెలిసి. సో క్లూ అయితే ఇచ్చేసాను. మరి ఇంతకీ అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా

కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగస్వామి శెట్టి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎక్కడి నుంచి అంటే కర్నూలు జిల్లా నుంచి, అలాగే ముజఫర్నగర్ నుంచి అనమాట దేవేంద్ర బాబు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ అంటున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అంటే కనుక రాజోలి నుంచి సునీత అనమాట. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మీ సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి అంటే కనుక నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, పెద్దకోతపల్లి మండలం నుంచి ఆన్సర్ అయితే రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నా పేరు చంద్రశేఖర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహ భాను జైనుద్దీన్ ముంబై నుంచి మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్లు చాలా మంది పంపిస్తూ ఉన్నారు. సో క్వశ్చన్ అయితే ఏంటి అంటే కనుక మనసంతా నువ్వే నువ్వే నువ్వే ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది అని అడగడం జరిగిందనమాట. మరి ఏంటి ఆ తర్వాత వచ్చే సినిమా అనేదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నువ్వే నువ్వే అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన తర్వాత మళ్ళీ చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుధా అనమాట, కొత్తగూడెం నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు, ఆమోదగిరిపట్నం నుంచి అనమాట. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్టే. అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ మీరు కూడా కరెక్టే పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాంగ్ ఆన్సర్ పంపించేశారు దేవసేన తిరుపతి నుంచి అనమాట. అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి వెంకీ మామ అంటున్నారు. అసలు సడన్ గా ఇప్పుడు వెంకీ మామ ఎందుకు వచ్చారు? రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించేశారనమాట. ఇంతకీ పంపించిన ఆన్సర్ ఏంటి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముకుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుసుమ అమ్మటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు గారి నుంచి అప్పలరాజు గారు మీరు ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట, కరెక్ట్ ఆన్సరే. అండ్ ఇంకా చాలా మంది మెసేజ్లు అన్నీ ఉన్నాయి, మరి అవన్నీ చదవాలి కదా. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట, మీరు పంపించింది అయితే కనుక కరెక్ట్ ఆన్సరే. అండ్ అలాగే దివ్య అనమాట ఎక్కడి నుంచి, బంగారుపాళ్యం చిత్తూరు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఏం లేదు, ఒక అక్షరం మీరు మార్చి రాసుకున్నారు, బట్ ఆ అక్షరం కొంచెం అటు ఇటుగా జరిపితే కరెక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే కర్నూలులో ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట, కరెక్ట్ ఆన్సర్. జ్యోతి నెల్లూరు నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సుందరి పెనమలూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి బాబీ సిరి వీళ్ళందరూ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పూర్ణ చంద్రరావు గారు అనమాట ఎక్కడి నుంచి, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే అనంతపూర్ నుంచి పాపంపేట బాలరాజు అనురాధ వీళ్ళందరూ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వైవీ రావు జయలక్ష్మి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఓకే మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కార్లపూడి నుంచి, ఓకే డౌస్ భాషా షాబియా అనమాట, మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్. అలాగే కానూర్ నుంచి తాతారావు గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు.

చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎంఎంఎస్ నివాస్ గారు అనమాట. మీరు పంపించిన ఆన్సర్ ఎక్కడుంది ఏంటి, మీ మాటలన్నీ దాటుకున్న తర్వాత ఆన్సర్ గురించి, ఓకే ఆన్సర్ అయితే మీరు పంపించలేకపోయారు, మీరు పంపించిన వాటిలో ఏది కూడా కరెక్ట్ కాదనమాట. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీధర్రావు గారు మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుకా నారాయణ అనసూయ వీళ్ళందరూ అనమాట, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఏంటి ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటి, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనసంతా నువ్వే నువ్వే నువ్వే, ఈ క్రమంలో తర్వాత వచ్చే మూవీ ఏంటి అంటే అందరూ యాక్చువల్గా నేనులోకి వెళ్ళిపోయారు, నేను కాదు నువ్వులోకి కూడా వెళ్ళిపోయారు, నువ్వు కూడా కాదు. మరి నువ్వు కాక నేను కాక ఆన్సర్ ఏంటి అంటే నేను నువ్వే అన్నాను కదా, నువ్వే కాబట్టి నువ్వే కావాలి. సో నువ్వే కావాలి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే గెస్ చేశారు, ఎవరో కొందరు తప్ప. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా అందరికీ అన్నీ పూర్తిగా తెలియాలని లేదనమాట. సో తెలియనివి తెలుసుకుంటూ ఉంటాం అంతే కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఆల్రెడీ మరి మూవీ తెలుసు, క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు, మరి ఏం చేద్దామంటే. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను అని చెప్పాను కదా, ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరో గెస్ చేసి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, మూవీ కూడా నేనే చెప్పేస్తున్నా, నువ్వే కావాలి అదే కదా మన ఆన్సర్ కూడా. సో ఈ మూవీ నుంచి, ఈ మూవీ అంటే ఇప్పుడు ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ అంటే ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు, చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక కనకారావు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎంఎంఎస్ నివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందాక అడిగిన క్వశ్చన్ కనమాట. అంటే మీరు చాలా లెంతీ లెంతీ మెసేజ్లు పంపించడం వల్ల ఎగ్జాక్ట్ గా ఆన్సర్ని మాత్రం భూతద్దంలో పెట్టుకొని చూడాల్సి వస్తుంది. సో కాబట్టి చక్కగా నేను చెప్పినట్టు పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను కరెక్టే పంపాను అని మీకు అడగాల్సిన అవసరం కూడా రాదనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోల నుంచి జయన్న గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీసిమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాలూరి కోటేశ్వరరావు గారు దేవుడా నా చేత ఆన్సర్ చెప్పించేశారు మొత్తానికి. ఎవరు అంటే కనుక ఇవాళ క్రెడిట్ గోస్ టు అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట. ఏంటా డిఫరెంట్గా పంపించారు అని చెప్పి అలా చదివేశాను. చూద్దాం ఎంతమంది ఆన్సర్ పట్టేశారో మెసేజ్ పెట్టేశారో అనేది చూసేద్దాం. మొత్తానికి అట్లా చేశారనమాట ఇవాళ అయితే. అండ్ ఇంకా ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇంకా ఎవరు రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే

రావు జయలక్ష్మి వీళ్ళందరూ అన్నమాట. తిరుమలగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అశోక్ గన్నవరం నుంచి అన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే సాయి తేజ చెన్నై నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి పాపంపేట నుంచి బాలరాజు అనురాధ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అందరూ ఆల్మోస్ట్, నేను పేర్లని చదివేస్తాను లాస్ట్లో, ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైతే చెప్తారో నేను అది అనౌన్స్ చేస్తాను. సో మిగతా వాళ్ళు ఇప్పుడు నేను చదువుతున్న అందరూ కరెక్టే పంపించినట్టు అనమాట. అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, అండ్ ఇంకా శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి శ్రీధర్ రావు గారు అనమాట. అలాగే చిలుక నారాయణ అనసూయమ్మ వీళ్ళందరూ కూడా. అండ్ ఇంకా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే కానూరు నుంచి తాతారావు గారు, అండ్ ఇంకా పూర్ణచంద్రరావు గారు, శైలజ వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక నంద్యాల జిల్లా భానుముఖల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, అండ్ ఇంకా శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు నేను పంపించిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా తరాలపల్లి జేరుపోతుల బుచ్చయ్య గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి. ఇంకా రాజశేఖర్ రెడ్డి అనమాట ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు నేను చదివిన వాళ్ళు కూడా. అలాగే హాయ్ ప్రసన్న గారు ఎలా ఉన్నారు అంటూ ధను అనమాట శ్రీకాకుళం నుంచి. ఇంకా ఇంకా ఎవరు అంటే కనుక జ్యోతి బ్రహ్మాపురం నుంచి. ఇంకా ఎవరు అంటే కనుక శ్రీను ఐరాల అనమాట. అలాగే మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఇప్పుడు నేను చదివిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి బాబీ సిరి వీళ్ళందరూ. అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ, ఎస్ భీమేశ్వరరావు గారు పెడల్ నుంచి, అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూరు హరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాజు విశాఖపట్నం నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే గనక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. నిజామాబాద్ నుంచి ఎవరు ఇంతకీ మెసేజ్ పంపించింది అంటే కనుక వేముల నర్సింగ్రావు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సాలూరి, ఓకే ఇంకేముంది నా చేత ఆన్సర్ చెప్పించేశారు కదా కోటేశ్వరరావు గారు అని చెప్పి. ఇంతకీ ఎవరు? ఓకే ఎంఎంఎస్ నివాస్ గారు అనమాట. అదే అందరూ కూడా చాలా క్లియర్గా ఇందాక అప్పలరాజు గారు ఆన్సర్ అలా చెప్పించేశారు కదా, సో అందరూ క్లియర్గా పంపించేశారు అనమాట. ఏమని పంపించారు, ఏమని చదివేశారు అంటే సాలూరి కోటేశ్వరరావు గారు కోటి అని చెప్పి అందరూ ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మనం ఈరోజు స్నేహగీతాలతో సన్నడి స్టార్ట్ చేశాం కాబట్టి ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్తోనే సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేద్దాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నీ స్నేహం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం, దానికంటే ముందు ఒక డైలాగ్ చెప్పాలి కదా. ఏంటి ఇవాళ సన్నడి సన్నడి కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో సువర్ణాధ్యాయం మొదలైందని, రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఈరోజు పర్యటించి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆదరణ పథకంలో భాగంగా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని, ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు, హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలోనే బయటకు వస్తుందని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో సూక్ష్మ లోపాలు కూడా లేవని తేల్చి చెప్పారు. క్రీడల కోటాలో 3% రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత 2 ఏళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించారన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ని సరఫరా చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్టంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో 1,144 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణలో 131,000 మంది సిబ్బంది పాల్గొనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భూగర్భ జలాల పరిరక్షణకు మరియు భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత అవసరమని రాష్ట ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామలో ఈరోజు నిర్వహించిన ఇంకుడు గుంతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3
1: మీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:04 దాటి 7 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట. సో ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే సింగర్ హేమచంద్ర పాడిన సాంగ్స్ అయితే వినిపించబోతున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాణం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, దాని తర్వాత మొగుడు. సో ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ FM.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇవాటి వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట హేమచంద్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను కదా ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం క్లాస్మేట్స్, దాని తర్వాత లక్ష్యం, దాని తర్వాత దరువు, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట హేమచంద్ర పాడిన సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం జై లవకుశ, దాని తర్వాత కంత్రి, దాని తర్వాత ఫిదా, ఈ త్రీ మూవీస్ నుంచి సూపర్ డూపర్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట. మరి వెన్స్డే ఒకే సింగర్ కాబట్టి ఎవరి సాంగ్స్ వినిపించాను ఇప్పటి వరకు అంటే కనుక హేమచంద్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను ఇవాళ వివిధాలో. మరి వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ

0: సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50కి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఏ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి? అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్సియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల

ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోల్గా తయారయ్యే బలహీన పడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్ళు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియంని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని,
హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్లోకి వెళ్తారు అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా

0: కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు కారులోని, అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కారులో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం న్యాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center. Vennela
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం మీరు మేము ఉత్తరాల కార్యక్రమం.
3: శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం. మరి గత వారంలో కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలు, అనేక అనేకమైన కార్యక్రమాలపై శ్రోతల వారి యొక్క స్పందనను చాలా చక్కగా, అద్భుతంగా, కవితాత్మక భావంతో మనకు సందేశం ద్వారా అందజేశారు, వాట్సాప్ ద్వారా. మరి వారు తెలియచేసినటువంటి స్పందనకు ప్రతిస్పందన అందచేయడానికి కర్నూలు ఆకాశవాణి డైరెక్టర్, ప్రోగ్రాం హెడ్ అయినటువంటి డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ సిద్దంగా ఉన్నారు. ముందుగా వారికి నమస్సులను అందజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. నమస్కారం సార్.
4: నమస్కారం అండి. ముందుగా మన శ్రోతలు ఈ వారంలో మనము చేసిన కార్యక్రమాలపై విశేష స్పందన అందించారండి. మరి ఆ స్పందన ఏంటో, మరి దానికి ప్రతిస్పందన ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ముందుగా మనల్ని పలకరించిన శ్రోత ఎవరు, ఏ అంశం గురించి పలకరించారో తెలియదు.
3: తప్పకుండా సార్.
4: ఇంకా మొదలు పెట్టబోయే ముందు ఒక ముఖ్యమైన సూచన అండి. శ్రోతలు చాలా పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తా ఉన్నారండి. ఇంకా అనవసరమైన విషయాలు కూడా కొన్ని ఈ ఉత్తరాల్లో రాస్తా ఉన్నారండి. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి, ఉత్తరం కూడా చాలా క్లుప్తంగా ఉండాలా? అట్లయితేనే ఉత్తరాలు మీరు మేము వాట్సాప్కి రాయండి. అలాగే కొద్దిమంది శ్రోతలు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అంటూ కొన్ని వాట్సాప్ రూపంలో కొన్ని ఈమోజీలు కూడా పెడతా ఉన్నారండి. అటువంటివి పెట్టకుండా ఓన్లీ మీ అభిప్రాయం మాత్రమే, ఒక పర్టికులర్ కార్యక్రమం పైన మీకు నచ్చితే పెట్టండి అని చెప్తూ మరి ముందుగా మనల్ని పలకరించిన శ్రోత గురించి తెలుసుకుందాం అండి.
3: తప్పకుండా సార్. మీ అభిమాన శ్రోత అంటూ ప్రారంభించారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరి పొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని గారు. వారి యొక్క స్పందన ఈ విధంగా ఉందండి. ఈ రోజు 7 గంటలకు మంచి లలిత గీతం వినిపించారండి. అలాగే ఉదయం కాంతి రేఖలు కార్యక్రమంలో 7:15 పాము కాటు గురించి, పాము కాటు వేస్తే ఎలా నివారించుకోవాలి, ఎటువంటి మందులు వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించిన డాక్టర్ పి రామారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు అంటూ మీ అభిమాన శ్రోత పంతాడి శ్రీనివాసరావు అంటూ చాలా క్లుప్తంగా మంచి విషయాన్ని మీరు ఇక్కడ స్పందనగా తెలియజేశారు.
4: చాలా సంతోషం అండి. ఈ వారంలో అంటే ఒక శ్రోత దృక్పథంతో నేను చూస్తే ఈ వారంలో నాకు నచ్చిన కార్యక్రమం ఇది. దీని మీదనే నేను స్పందిస్తున్నా. మన దైనందిత కార్యక్రమాల గురించి అన్నింటిపైన స్పందన తెలియజేయండి. దీనికి మొట్టమొదటి శ్రోతనే మంచి ఉదాహరణ. అంటే అతనికి నచ్చిన

0: ఏంటంటే ఇతను వచ్చేసి ఇక్కడ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు వారి కుటుంబ సభ్యులండి. వారు ఏం తెలియజేస్తున్నారంటే లలిత గీతాలు బాగున్నాయి, కాంతిరేఖల కార్యక్రమాలు బాగున్నాయి, తర్వాత 7:15 కాంతిరేఖల్లోనే మీరు ప్రసారం చేసిన పాము కాటు వేస్తే ఎలా నివారించుకోవాలా, ఏం మందులు వాడాలా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ విషయాల గురించి చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా వివరించారు డాక్టర్ రామారావు గారు అని చెప్పి తెలియజేశారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పి ఇలా సింపుల్ గా ఉంటే ప్రతి ఒక్క శ్రోత ఉత్తరం రాసే విధానం తెలుసుకోవాలండి. పెన్ ఉంది కదా అని ఏదో రాసేయడం కాదు, ఫోన్ ఉంది కదా అని ఏదో వాట్సాప్ చేసేయడం కాదు, కానీ ఒక విషయ పరిజ్ఞానం చక్కగా ఉండి, ఇంకోటి ఏదైనా సరే ఒక కార్యక్రమంపై అనర్గళంగా నేను 1 గంట మాట్లాడగలను, అనర్గళంగా నేను 2 గంటలు రాయగలను అనేది కాదు. ఒక 10 నిమిషాలు చెప్పినా అది చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి శ్రోతలకు ఇది చాలా ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మన అభిప్రాయాన్ని ఒక వర్డ్లోనే చెప్పొచ్చు. ఇక వీరు చెప్పిన విషయము చాలా బాగుందండి, మరి ఖచ్చితంగా వీరి తరపున డాక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నామండి. ఇక ముఖ్యంగా పాముకాటు గురించి వీరు రాశారండి. యాక్చువల్ గా పాముకాటు కరిచిన వెంటనే కొద్దిమంది కరిచిన పామును తీసుకొని పోయి కూడా డాక్టర్ల దగ్గరికి తీసుకొని పోతా ఉంటారు. డాక్టర్లకు తెలుస్తుందండి, ఒక మనము సకాలంలో ఆసుపత్రికి తీసుకొని పోతే ఏ పాము కరిచింది అనేది వాళ్ళకి తెలిసిపోతుందండి. అంటే అది కట్లపామా, నాగుపామా, జరిపోత అనేది తెలిసిపోతుందండి. అయితే మనకు తెలియకుండా ఏం చేస్తారంటే ఒక గుడ్డ పీలికి ఏమన్నా ఉంటే పొలాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వీరు వచ్చేసి పాము కాటు పైన గట్టిగా కట్టేస్తారండి. గట్టిగా కట్టేసిన రక్త ప్రసారం అనేది బాడీ అంతా జరగాల, అది ఎక్కడ బాడీ అంతా వ్యాపిస్తుందో అని చెప్పి గట్టిగా బట్టతో లేదంటే తాడుతో కట్టేస్తా ఉంటారు, అది చాలా తప్పు. ఇక రెండో విషయం వచ్చేసి కొద్దిమంది ధైర్యవంతులు ఉంటారు, అంటే చేతి కరిచింది అనుకోండి వాళ్ళు వాళ్లే ఆ విషయాన్ని తీసేయాలని కొరుక్కొని తీసి ఉమ్మిస్తా ఉంటారండి, లేదంటే వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు కాలుకట్ల తాకింది అన్న వాళ్ళు కొరికేస్తా ఉంటారు, అప్పుడు విషయం వాళ్ళకు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. వీళ్ళకు కూడా ఇక్కడి నుంచి, అంటే ఎవరైతే ఇప్పుడు చేతికే కరిచింది, చేతికి కరిచినప్పుడు అతను చేతిని కొరుక్కొని ఆ విషయాన్ని తీసినా అనుకున్నప్పుడు అది లాలాజలం ద్వారా మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోతుంది, అది ప్రమాదకరమే. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని పోతే అది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందా, లేకుంటే ఇంకొక రకమైందా, ఇంకోట ఏంటి అనేది డాక్టర్ గారికి తెలుసండి. ఇంకోటి భారతదేశంలో స్నేక్ వీనం అనేది ఒక ఇంజెక్షన్ ఉందండి, స్నేక్ వీనం ఇంజెక్షన్ 300 రూపాయలు ఖరీదండి. వెంటనే వారు గ్రహించి
1: విరుగుడు
0: గ్రహించి చేస్తారండి. ఇది చాలా మందికి తెలియదండి, స్నేక్ వీనం గురించి చాలా వరకు తెలియదు. అది 300 మాత్రమే బాటిల్ ఇంజెక్షన్స్ వేస్తే విరుగుడు తగ్గిపోతాం. అయితే సకాలంలో మనకు అందుబాటులో ఉన్న ప్రాథమిక కేంద్రానికి తీసుకొని పోవడం, కానీ ముఖ్యంగా ఈ స్నేక్ వీనంకి సంబంధించి ఈ పల్లెటూర్లలో చాలా వరకు మనకు కనపడతా ఉంటాయండి. అంతేకాకుండా సిటీ హాస్పిటల్స్లలో కూడా ఇవి బాగా లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క శ్రోతకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే గమనిస్తారో ఇట్లా జరిగిన వెంటనే అతనికి తెలిసిపోతుంది, కాబట్టి ఏదో కుట్టిందనే తెలిసిపోతుంది. వెంటనే అతను ఏది కుట్టినా గాని వెంటనే అతను హాస్పిటల్ కి పోవడం మంచిది. డాక్టర్లు తెలుసుకోగలరండి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందా, లేకుంటే మజిల్ మీద పనిచేస్తుందా అనేది తెలుసుకోగలరు.
1: అంటే కాటు తీవ్రతను బట్టి వాళ్ళు గ్రహించగలుగుతారు.
0: కాటు తీవ్రత కాదండి, పాము తీవ్రత. అంటే ఇప్పుడు చెప్పాను కదండి కట్ల పాముకో రకం ఉంటుంది, నాగుపాముకో రకం ఉంటుంది, జరిపోతుకో రకం ఉంటుంది, అట్లా వాట్ల గురించి మన సకాలంలో ఆ యొక్క బాధితుణ్ణి మనం ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకుని వెళ్తే మంచిగా ట్రీట్మెంట్ సదుపాయం చేయగలం. గతంలో ఈ సదుపాయాలన్నీ లేవండి, ఇప్పుడు మంచి సదుపాయాలు వచ్చాయి. ఒక యాంటీ స్నేక్ వీనం ఇంజెక్షన్ 300 రూపాయలకే భారత ప్రభుత్వము సప్లై చేస్తా ఉందండి, ఇంకా హాస్పిటల్స్లలో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఫ్రీగానే చేస్తాం. మరి ఈ యొక్క సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా సార్, చాలా మంచి విషయాలను డాక్టర్ తెలియజేసిన విషయాలతో పాటు మీరు కూడా మంచి విషయాలను అందజేశారు. ఇకపోతే మరొక శ్రోత వచ్చేసి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. వీరు యథావిధిగా ఎప్పటిలాగానే చాలా చక్కటి

0: సందేశాన్ని అందజేశారు. అంటే ప్రతి కార్యక్రమం పైన మీరు యొక్క అభిప్రాయాన్ని మనకు అందజేశారండి వాట్సాప్ ద్వారా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మై డియర్ కర్నూలు రేడియో స్టేషన్ ఎఫ్ఎం డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారికి, వాట్సాప్ లెటర్స్ చదువుతున్న ఆర్జీలకు, అందరికి టెక్నీషియన్స్ కు, సిబ్బందికి నా నమస్కారాలండి. మనం జూన్ 21వ తేదీన ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకున్నాము. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు యోగాలకు చాలా ఖర్చు చేసి యోగా కార్యక్రమాలు దేశమంతటా చాలా చక్కగా యోగా డే సందర్భంగా సెలబ్రేషన్స్ బాగా చేశారు, వారికి ధన్యవాదాలండి. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు సంగీత ప్రియులకు సంగీత దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నామండి. ఈ మూడు కార్యక్రమాలు చాలా ఘనంగా వాటి గురించి వివరించి చక్కగా తెలియజేసినటువంటి ఆర్జీలకు, అందరికీ వినిపించిన డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు 7 గంటలకు మంచి లలిత గీతం వినిపించారండి. ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 పాముకాటు గురించి, దానిని ఎలా నివారించుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, ఎక్కడెక్కడ చూపించుకోవాలి అని డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. డాక్టర్ పి రామారావు గారి కార్యక్రమం సూపర్, సూపర్. పాము విరుగుడికి మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు, ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చాలా చక్కగా వివరించిన పి రామారావు డాక్టర్ గారికి ధన్యవాదాలండి. అలాగే మన కర్నూలు ఎఫ్ఎం లో మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, మంచి మంచి నాటికలు, హాస్యాస్పదమైన నాటికలు కూడా వినిపిస్తున్నారు, మనందరినీ కూడా ఆనందింపచేస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా ఆనందింపచేస్తున్న డైరెక్టర్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫాదర్స్ డే సందర్భంగా, యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ అంటూ వారి యొక్క సందేశాన్ని శుభాకాంక్షలతో ముగించారు.
1: చాలా సంతోషమండి పాలెం పోలయ్య గారు. ఈ కార్యక్రమంలో వీరు రాసిన కొన్ని విషయాలపైన చర్చించాల్సిన అవసరం ఉందండి. ఈరోజు రేడియో స్టేషన్ డైరెక్టరు, తర్వాత ఆర్జీలు, తర్వాత టెక్నీషియన్స్, తర్వాత కార్యక్రమ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు, ఇలాంటి వాటితో అందరికీ నమస్కారాలు, ఇలాంటివి అంత టైం కన్స్యూమింగ్ అండి. ఇలాంటివి కాకుండా పాయింట్ టు పాయింట్ రాస్తేనే బాగుంటుందండి. పాలెం పోలయ్య గారు, మీరు ఉత్తరము చాలా పెద్దగా రాస్తా ఉన్నారు, అది కూడా తగ్గించుకోండి. మీ ఉత్తరంలో 3 పాయింట్లు చెప్పారండి. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు చాలా ఖర్చు చేసి యోగా కార్యక్రమాలు దేశమంతటా చాలా చక్కగా యోగా డే సందర్భంగా సెలబ్రేషన్స్ చేశారు, అదొక. 2వ పాయింట్ వచ్చేసి ఫాదర్స్ డే. 3వ పాయింట్ వచ్చేసి సంగీత ప్రియులకు సంగీత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. 3 పాయింట్ల గురించి వీరు తెలియజేశారు. తర్వాత పాము కాటు గురించి తెలియజేశారు. ఈ 4 పాయింట్లే వీరు తెలియజేశారు. యోగా అనేది ఈ రోజు వచ్చింది కాదండి. పతాంజలి యోగా అనేది మన పురాణాల నుండి, మన పురాణ ఇతిహాసాల్లో నుండి పతాంజలి యోగా ఉందండి. భారతదేశంలోనే అది ఒక ప్రాచీనమైన ఒక కళ, లేకుంటే ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఒక ముందడుగు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వచ్చినాయి. అయితే దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే అని కొన్ని సంవత్సరాల క్రితట ప్రపంచ వ్యాప్తంగా మనము తెలియజేస్తూ యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ యోగా చేయడం జరుగుతూ ఉందండి. అయితే యోగా చేయడం వల్ల మనకు బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బాడీలో మనకు ఎన్నో తగ్గని జబ్బులు, తగ్గని ఆరోగ్య సమస్యలు కూడా యోగాతో తగ్గుతాయండి. ఇక యోగా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడము, మనలోని మనకు తెలియని సద్భావాలు పొందడము జరుగుతాయి. ఎందుకంటే యోగా అనేది ఉదయకాలాన్నే చేస్తాం. ఉదయకాలం చేయడంలో మన అన్ని నాడులన్నీ ప్రేరితమై మనము రోజంతా ఆరోగ్యంగా ఉండేదానికి, మనం రోజంతా ఆహ్లాదకరంగా ఉండేదానికి మనకు ఉపయోగపడేది యోగా అండి. ఇంకోటి, ఎప్పుడైనా యోగాసనాలు చేసేటప్పుడు కూడా బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ అవుతుందండి. ఈ ఫ్లెక్సిబుల్ నేచర్ వల్ల మనకు కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఇంకా ఏ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. పతాంజలి యోగా అనేది మన పురాణాల్లోని యోగా. శివపురాణంలో చూస్తే మీరు పతాంజలి యోగా గురించి తెలిసిపోతుందండి. అయితే ఇప్పుడు యోగా నేర్పించే వాళ్ళు, మేము యోగా నేర్పిస్తున్నామని చెప్పేవాళ్ళు ఇవన్నీ తెలుసుకోకుండా ఇప్పుడు యోగా గురించి ప్రస్తావిస్తున్నారండి. అయితే ఇది గమనించిన మన ప్రధానమంత్రి గారు యోగా యొక్క విశిష్టతను గురించి యావత్ ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రపంచ యోగా దినోత్సవం చేసుకుంటా ఉన్నామండి మనం కొన్ని సంవత్సరాలుగా. మరి ఈ మంచి విషయమే తెలియజేశారండి. ఇక 2వ పాయింట్ వచ్చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని తెలియజేశారండి. ఫాదర్స్ డే శుభాకాంక్షలు, మదర్స్ డే శుభాకాంక్షలు అనేది ఎప్పుడు ఉండదండి. ఒక తండ్రికి తల్లికి మనం ఎప్పుడు రుణం తీర్చుకోలేమండి. ప్రతి ఒక్క రోజు
0: వాళ్ళని ఆరాధించే రోజే,
1: వాళ్ళ నామస్మరణ లేనిదే మన జీవితం గడవదండి. ఇది పాశ్చాత్తపు దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అండి. మాత

0: ఒక అమ్మ అంటే పోయిన నెలలోనే మదర్స్ డే కూడా జరుపుకున్నాం మనం, మే సెకండ్ వీక్ సెకండ్ సండే అనుకుంటా. అట్లా జరుగుతూ ఉన్నాయండి. అంటే ఇవి పాశ్చాత్యపు సంస్కృతిలో వారికి ఏమంటే తల్లిదండ్రుల పైన అసలు 16 ఏళ్ళప్పుడే వాళ్ళు 15-14 ఏళ్ళప్పుడే తల్లిదండ్రుల నుంచి విడిపడి వారి సొంత జీవితం గడుపుతూ ఉంటారు. వారికి కుటుంబ వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉండదు. మన దేశంలో అట్లా కాదండి. మన దేశంలో కుటుంబ వ్యవస్థ ఉంది, ఇంకా ఉమ్మడి కుటుంబాలు కూడా మన దేశంలో ఉన్నాయండి. ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటాం కదా, ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్ మనం ఉత్తర భారతదేశంలో అన్ని కూడా ఉమ్మడి కుటుంబాలే అండి. ఎందుకంటే దాంట్లో ఒకరు ఉద్యోగానికి వెళ్తారండి, తర్వాత వ్యవసాయం మీద ఎక్కువ చేస్తూ ఉంటారు, లేకుంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం చేయాలంటే పట్టణానికి వెళ్ళాలా, ఉద్యోగం చేయాలంటే పట్టణానికి వెళ్ళాలా. ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ వీరి పిల్లల్ని పట్టణానికి పంపించేసి ఒకరు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారిని పెట్టి వారి పిల్లలందరిని అక్కడ పెట్టి అక్కడ చదువు చెప్పిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తర్వాత మన సౌత్ ఇండియాలో కూడా ఉండేదండి. ఇటీవల కాలంలో ఇది కొద్దిగా
1: ఆధునిక వ్యవస్థ కనుగుణంగా
0: తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగైందండి. అంటే ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం కోరుకుంటా ఉన్నారు. అక్కడ స్వాతంత్రం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఒక పనికి 10 మంది రెడీగా ఉంటారు. అట్లాంటప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ చాలా ప్రాముఖ్యత. మరి ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే ఇట్లాంటివి అక్కడ చేసుకోరండి, ఇక్కడ మనము చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇకపోతే వీరు ఇంకొక విషయం కూడా ప్రస్తావించారండి, సంగీత ప్రియులకు సంగీత దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. నిజంగా సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత ప్రియులందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మన జిల్లా గురించి చెప్పుకోవాల్సింది ఒకటి వస్తుందండి. సంగీతము మన జిల్లా గురించి చెప్పుకునే ముందు, సంగీతానికి రాళ్ళైనా కరుగుతాయి అనేది ఒక నానుడు ఉందండి. వర్షాలు కురుస్తాయి అంటే సంగీతానికి అంత ప్రభావం ఉందని చెప్తా ఉంటారు. నిజంగా సంగీతంలో చాలా రకమైన సంగీతం ఉందండి. కర్ణాటక వోకల్, తర్వాత లైట్ మ్యూజిక్ లలిత కళలు, తర్వాత మృదంగము, తబలా, హార్మోనియము, వయలిన్, తర్వాత గ్రేడ్స్ దీనిలో ఉన్నాయండి. తర్వాత ఈ సంగీతం అంతా సామవేదం, అంటే మన పురాణ ఇతిహాసాల్లో చూసుకుంటే సామవేదంలో ఉందండి. సామవేదం మొత్తము సంగీతం గురించే ఉంటుందండి. సామవేదం షణ్ముఖ శర్మ గారు అని అంటూ ఉంటాము. సామవేదం షణ్ముఖ శర్మ గారు సంగీతంలో దిట్టండి. ఇక సామవేదము సంగీతానికి మూలమండి. సామవేదం కళాశాల మన తిరుపతిలో ఉందండి, అంటే మ్యూజిక్ కాలేజ్ తిరుపతిలో ఉందండి. ఈ పరంపరలో మన జిల్లా గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. చాలామందికి తెలియంది ఏమంటే మన కర్నూలు జిల్లాలో కూడా, కర్నూలులో కూడా ఒక ప్రభుత్వ సంగీత కళాశాల ఉంది. అయితే దీనికి మూలం ఎవరు అంటే మన కర్నూలు జిల్లా వాసి అయినటువంటి పెండేకంటి వెంకటసుబ్బయ్య గారు. వారు కృషి వల్లనే ఈ సంగీత కళాశాల వచ్చింది. వారి కృషి వల్లనే ఒక బనగానపల్లెలో పాలిటెక్నిక్ కాలేజు, తర్వాత ఐటిఐ కాలేజు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రము, అంటే వారు గవర్నర్గా ఉన్నారు, 2 సార్లు గవర్నర్గా ఉన్నారు. తర్వాత స్వాతంత్ర యుద్ధ సమయంలో గాంధీతో పాటు వారు జైల్లో కూడా ఉన్నారు. తర్వాత వారు ఎన్నో పదవులు కూడా వరించాయి. తర్వాత వారు పట్టుబట్టి సంగీతం కూడా కావాలా మన కర్నూలు ప్రజలకు, వారు ఉన్న ప్రత్యేకమైన, వారు బనానపల్లె దగ్గర సంజామల గ్రామవాసి. వారు ఆ రోజు బనానపల్లె మొత్తము నవాబుల పరిపాలనలో ఉండి, ఇతను వచ్చేసి ఆ నవాబులకు కొద్దిగా ఎదురు తిరగడము, తర్వాత రహస్య స్వాతంత్ర యుద్ధంలో రహస్య కార్యక్రమాలు చేసి, తర్వాత జైల్లోకి పోవడము, తర్వాత తన సర్వదాస్తిని విద్య పైన, విద్య నేర్చుకోవాలా ప్రతి ఒక్కరు అని చెప్పి ఆయన చేసిన కృషి ఎంతో ఉందండి. మరి ఈరోజు కర్నూలు ఒక వ్యవసాయంగా బలంగా ఉందంటే వారు వ్యవసాయానికి ఒక కృషి విజ్ఞాన కేంద్రంని, వ్యవసాయ క్షేత్రానికి కావలసిన భూమిని ఇచ్చారండి. అలాగే పాలిటెక్నిక్ కాలేజు, ఐటిఐ కాలేజు, ఇక ప్రభుత్వము చొరవతో సంగీతం కూడా ఉండాలా మా ప్రజలకు అంటే, వారు వచ్చేసి ఏ నేల మీద పుట్టారు, ఒక రేనాటి చంద్రులు తిరిగిన నేల మీద పుట్టారు వారు. ఒక ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు, బుడ్డా వెంగళరెడ్డి గారు, వీరు తిరిగిన

నేల మీద వారు తిరిగారు. కాబట్టి స్వతంత్రంగానే వారికి ఆ భావాలు వచ్చి ఉంటాయండి. సంగీతం పట్ల కూడా వారికి ఎంతో మక్కువ పెరిగి ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వం తోడ్పాటుతో సంగీత కళాశాల మొట్టమొదటిసారిగా ఈ యొక్క రాయలసీమ జిల్లాల్లోనే, ఇక్కడ అంటే కడపలో లేదు, అనంతపూర్లో లేదు, కర్నూలులో వారి ఉత్సాహంతోనే సంగీత కళాశాల స్థాపించబడిందండి. ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక మంచి ఉత్తరం రాశారండి. సరే, ఏదైతే నేమి పాలెం పోలే గారు

0: అనే సంగీత కళాశాల స్థాపించబడిందండి. ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక మంచి ఉత్తరం రాశారండి. సరే, ఏదైతే నేమి పాలెం పోలే గారు, ఇక నుంచి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ రాయండి అని చెప్పి మిమ్మల్ని మీకు వినయంగా తెలియజేసుకుంటూ మరి మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి పాలెం పోలే గారు. మరి మంచి ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా సార్. ఈరోజు పాలెం పోలయ్య గారి ఉత్తరంలో వచ్చినటువంటి సంగీత దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసినందుకు, మీరు కూడా ఆ సంగీత దినోత్సవ సందర్భంగా చాలా చక్కటి విషయాలను, మాకు తెలియని విషయాలను తెలియజేసేందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక మరొక శ్రోత వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, సాయికుమార్, దివ్య, జ్యోతి, చెరిబాబు, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అయాన్, బ్లెస్సీ, సియోనా వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందజేశారండి. ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఆదివారం ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. ఇందులో చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు వారికి, అలాగే ప్రసారం చేసిన కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 21వ తేదీ భక్తి గీతాలు, క్రీస్తు భక్తి గీతాలు వినిపించారు. భక్తి గీతాలు విని మేము మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనంద పరవశంలో ఉన్నామండి. ఇంత మంచి భక్తి పాటలు వినిపించినందుకు మన కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి, ప్రసారం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సోమవారం ఉదయం కాంతరేఖల కార్యక్రమంలో పాము కాటు గురించి కొన్ని అరుదైన విషయాలు తెలియజేశారు. తెలియజేసిన వారి పేరు తెలపగలరని కోరుకుంటున్నాం. మేము చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం దీని ద్వారా, అందుకోసం ఈ మెసేజ్ పెడుతున్నాం సార్. దయచేసి మా మెసేజ్ మీరు గమనించగలరు. థ్యాంక్ యూ, నమస్తే అంటూ ధన్యవాదాలు అంటూ వారి యొక్క స్పందన మనకు అందజేశారండి.
0: చాలా సంతోషం అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, అలాగే మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వనమా శేఖర్ మరి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరు కలిసి రాస్తున్న ఉత్తరం అండి ఇది. వీరు వచ్చేసి యథావిధిగా భక్తి గీతాలు బాగున్నాయి అని చెప్పి రాశారండి. తర్వాత వచ్చేసి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, కాంతిరేఖల కార్యక్రమంలో పాము కాటు గురించి అరుదైన విషయాలు తెలియజేశారు అని చెప్పి తెలియజేశారు. వారి పేరు తెలపమని చెప్పారండి. వారు వచ్చేసి డాక్టర్ పి రామారావు గారండి. అంతకన్నా విలువైన సమాచారాన్ని ఇంతకుముందే నేను తెలియజేశానండి. ఇకపోతే అండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామని చెప్పి తెలియజేశారండి. ఈ ఇందాకనే దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నామండి, అంతర్జాతీయ దినోత్సవం. ఇక్కడ ఇందాక మనము యోగా గురించి కొద్దిమంది శ్రోతలు రాసిన అభిప్రాయాలు కూడా చదివామండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే, యోగా భారతదేశంలో ఎప్పటి నుంచో ఉందండి, కాకపోతే 12 సంవత్సరాల క్రితము అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని గురించి ప్రియతమ ప్రధానమంత్రి అన్ని దేశాలకు తెలియజేసి అందరినీ ఒప్పించి ప్రతి సంవత్సరము 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి తెలియజేశారండి. ఈ విధంగా చూసుకుంటే మనము ఒక పుష్కర కాలం అయిపోతుందండి యోగా దినోత్సవం చేసుకోవడం. పుష్కర కాలంలో ఎంతో మంది యోగా ద్వారా చాలా లబ్ధి పొందారని తెలియజేసుకుంటూ, ఇక మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి రేడియో నాగేశ్వరరావు, ఎనుగంట సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ వీరంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి వారి యొక్క సందేశాన్ని వాట్సాప్ ద్వారా మనకు అందజేయడం జరిగిందండి. మరి వారి యొక్క సందేశంలో, శుభ సాయంత్రం ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినమ్రత నమస్కృతులండి. ఈ వారం ప్రసారమైన మన కార్యక్రమాలపై వాట్సాప్ సందేహాలు ఈ విధంగా తెలియజేస్తున్నామండి. 15వ తేదీ భక్తిరంజనిలో సోమవారం ప్రత్యేకతగా ఆదిపరాత్పర లోక కంఠకుడైన పరమశివుని స్తుతిని సుశీల గారు చాలా చక్కగా ఆలపించారండి. సదా శివ మహేశ్వర అని అది వింటున్నంత సేపు మా హృదయాలు భక్తి పరవశాన అలరాడాయి. తర్వాత కేవి సుబ్బలక్ష్మి గారి సూక్తి సుధ చాలా చక్కగా అనిపించింది. కేవి సుబ్బలక్ష్మి గారి సూక్తి ప్రవచనంలో ఛాయ సృష్టిలో మాను మేను ప్రతి వస్తువు ఉనికి పుట్టుకతో ప్రతిబింబం రూపం అంటూ తెలియచేశారు. మన నేడే మనకు తోడు, పొరుగువారి నీడ పొడచూపని మాట ఎలా ఉన్నా ఘన చరిత్ర గల దేవతల ఇత్యాది రూపాల నీడలు మనకు ప్రతినిత్యం కనిపించే సూర్య భగవానుని ఘనచరిత్ర రూపంతో ముడిపడి మిలితమై కనిపించని ఆంతరంగిక భార్యలో అయినటువంటి సంధ్య ఛాయల గురించి తెలియచెప్పడం విశేషదాయకమైన సూక్తి ప్రవచనం. అది మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై మీ క్లారిటీ కూడా ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం అంటూ వారి యొక్క సందేశాన్ని అందజేశారు.
0: ఖచ్చితంగా అండి. ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు గారు, తర్వాత వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారండి. భక్తి రంజన్ లో సమయంలో ఆదివారము మంచి

0: భక్తి గీతాలు ప్రసారం చేశారని చెప్పి తెలియజేశారు. ఇక సూక్తి సుధలో కెవి సుబ్బలక్ష్మి గారి సూక్తి ప్రవచనం ఛాయ సృష్టిలో రాశారు. యాక్చువల్ గా మాను మేను అంటూ వీరు ప్రత్యేకించి రాశారండి. యాక్చువల్ గా ప్రతిరోజు ఉంటుంది, అయితే ఇది ఆదివారం రోజు, ప్రత్యేకించి ఆదివారానికి చాలా సూటబుల్ అయిన సూక్తి సుధ అండి. ఇక్కడ సూక్తి సుధలో అండి కెవి సుబ్బలక్ష్మమ్మ గారు ఒక ప్రవచనం ఛాయాదేవి గురించి వారిని దృష్టిలో పెట్టుకుని మాను మేను అంటూ ప్రతి వస్తువు ఉనికిని పుట్టుకతో ప్రతిబింబం రూపం అనేదిగా చెప్పి, అంటే ఇక్కడ ఛాయాదేవి వచ్చేసి సూర్యభగవానుడి భార్య అండి. అయితే ఎప్పుడు కూడా సూర్యభగవానుడి భార్య మనకు కనిపించదు, మనకు ఇక్కడ చాలా పురాణాల్లో కూడా చాలా అరుదుగా కనపడతా ఉంటుంది. అయితే ఎప్పుడు వెన్నంటి ఉండేది సూర్యభగవానునికి తన భార్య అని. ఇక్కడ ఎంతో వేడిమి సూర్యభగవానుడు చింతన తన భార్య ఛాయ చాలా గొప్ప వ్యక్తిగా గొప్ప దైవంగా మనము అభివర్ణించవచ్చండి. విశేషదాయకమైన సూక్తి ప్రవచనం అని తెలియజేశారండి. ఈ విషయంపై వీరు ఉత్తరం రాశారు. చాలా మంచి, అంటే సూక్ష్మంలో సూక్ష్మము ని వీరు పట్టి చూడడము చాలా గొప్పగా అనిపించిందండి. మరి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు. వారి యొక్క స్పందనను మనకి ఈ విధంగా అందజేశారండి. ఆకాశవాణి కర్నూలు కింద డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు, సిబ్బందులకు ధన్యవాదాలండి. కర్నూలు నుండి మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. మంగళవారం రాత్రి వికసిత్ భారత్ లో శక్తి టీమ్స్ గురించి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు చాలా వివరంగా తెలియజేశారండి. మన కర్నూలు జిల్లాలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని అన్న విషయాలను, అలాగే ఎన్ని టీములు పనిచేస్తున్నాయి, టీములో ఎంతమంది ఉంటారు, వాళ్ళు చేసే పనుల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా చక్కగా వివరించారు. వ్యాఖ్యాత గుర్రం చంద్రశేఖర్ గారు మంగళవారం ఉదయం కాంతిరేఖల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వారు చాలా చక్కగా వివరించారండి. అలాగే మంగళవారం ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో వ్యాఖ్యాత గుర్రం చంద్రశేఖర్ గారు ప్రస్తుత జీవన విధానంలో ధ్యానం చేయడం ఎంతవరకు అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత, శ్వాస మీద ధ్యాస గురించి యోగా మాస్టర్ శ్రీమతి ఇందుమతి గారితో పరిచయం విన్నాం. వ్యాఖ్యాత గారు చాలా చక్కగా శ్రోతల కోసం మంచి మంచి డౌట్స్ అడిగి వివరణ తెలిసేలాగా అడిగారు. అలాగే బుధవారం సాయంత్రం 5 గంటలకు యలమర్తి రమణయ్య గారి రచనలో ఈ లింగేశ్వర గౌడ్ వారి దర్శకత్వంలో తామ్రధ్వజ విజయం నాటకం విన్నామండి, పౌరాణిక నాటకం విన్నాం. ధర్మరాజు తలపెట్టిన అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బంధించి పాండవ సైన్యాన్ని మూర్చగావించిన ఘట్టం అద్భుతంగా ఉందండి. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం చేసిన శ్రీమతి గాయత్రీదేవి గారి రచనలో వేతా సూర్యప్రకాష్ గారి నిర్వహించినటువంటి 1000 లేఖలు నాటక విన్నామండి. నోము పేరుతో పంచిన పుస్తకాలు తిరిగి వ్రతం పేరుతో తిరిగి రావడం చాలా బాగుందండి. ఇంతటితో నా ఉత్తరం ముగిస్తున్నాను, బాయ్ అంటూ కొన్నింటి అంశాలని వారు వివరిస్తూ తన యొక్క స్పందన అందజేశారు.
0: ఇక మరొక శ్రోత అండి, వీరు వచ్చేసి బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి రాస్తా ఉన్నారు. మరి వీరు వికసిత్ భారత్ లో శక్తి టీమ్స్ గురించి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధుల గురించి తెలియజేశారండి. ఈ కార్యక్రమం మన కేంద్రం నుంచే వెలువడిందండి. యాక్చువల్గా మన ప్రభుత్వము మహిళలకు ఎంతో భద్రత కల్పిస్తుందండి. మన కేంద్ర ప్రభుత్వం కానీ, మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళల పట్ల అపారమైన భద్రత, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా భద్రత కల్పించడంలో వెనుకడుగేయట్లేదండి. ఈ పరంపరలో శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం చాలా ఉపయోగపడిందని ఎంతో మంది శ్రోతలు కూడా మనకు తెలియజేశారండి. మరి వీరు కూడా అదే తెలియజేశారు. ఇక పోతే అండి, ఒక నూతన ఒరవడి కూడా మొదలైందండి. అది తమిళనాడు రాష్ట్రంలో మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు, వారు వచ్చేసి ఈ మహిళా భద్రత గురించి ప్రత్యేకమైన పోలీస్ వింగ్ నే తయారు చేశారండి. దాంట్లో అంటే ప్రతినిత్యము పోలీస్ సర్వైలెన్స్ లో ఉంటుంది, అంటే అంత ప్రాధాన్యత మహిళలకు, మహిళల భద్రతకు ఇస్తా ఉన్నారు. అంటే ఇటీవలి కాలంలో మనము ఎన్నో సంఘటనలు చూస్తా ఉన్నాం, మహిళల పట్ల జరగకూడని సంఘటనలు చూస్తాం. పైగా ఈ కర్మభూమిలో ఇట్లాంటి సంఘటన జరగడం అనేది కొంచెము శోచనీయంగా ఉందండి. అటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరి మరి అవన్నీ నివారించాలనే ఒక సంకల్పంతో ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కూడా మహిళల భద్రత చాలా వరకు చేశారండి.

0: ఇప్పుడు ఇంకా కఠినంగా ఉన్నాయండి మహిళల భద్రత గురించి. ఇప్పుడు చట్టాలు కూడా చాలా వరకు చాలా కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చారు. వారు వివరంగా వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా అవగాహన కార్యక్రమాలు స్కూళ్లలో కాలేజీల్లో చేస్తాం. చాలా కఠినమైన శిక్షలు వచ్చాయండి. 20 ఏళ్ళ వరకు జీవిత ఖైదు పడే శిక్షలు వచ్చాయి. పోక్సో చట్టం అయితేనేమి, పోస్ట్ చట్టం అయితేనేమి, ఇలాంటి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయండి. ఇక మరొక విషయం వీరు ప్రస్తావించడం జరిగిందండి, ధ్యానం చేయడం ఎంతవరకు అవసరమో దాని యొక్క ప్రాముఖ్యత, శ్వాస మీద ధ్యాస గురించి ఇందుమతి గారితో పరిచయం చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఇక వచ్చేసి ఈ యొక్క అంటే గడిచిన ఆదివారము జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి మనం తెలుసుకున్నామండి. అయితే యోగాతో పాటు ధ్యానం కూడా మనిషికి ఎంతో అవసరమని చెప్పారండి. శ్వాస ద్వారా ధ్యానం అనేది ఒక ప్రక్రియ మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉందండి. పూర్వంలో మునులు తర్వాత మహర్షులు ఆచరించేవారు. ఇక వీరు వచ్చేసి ఈ శ్వాస మీద ధ్యాస చేస్తే మనం కూడా రోజు మనం ఉదయాన్నే లేయంగానే నైటు నిద్రపోయేటప్పుడు కూడా ఆ ధ్యానము అనేది కంపల్సరీగా చేస్తే మనకు ఉన్న స్ట్రెస్ పోతుందండి. ఇటీవలి కాలంలో ఎంతో మంచి ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతా ఉన్నాడు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ధ్యానము చేయడము చాలా తప్పనిసరి అండి. కనీసం 10 నిమిషాలు ఒక శ్వాసతోనే మనము అది సాధ్యం చేసుకోవచ్చు అండి. శ్వాసతో ధ్యానం చేసుకొని మనము ప్రపంచాన్ని మర్చిపోయి ఒక 10 నిమిషాలు మన గురించి, మన ఆరోగ్యం గురించి మనం కేటాయిస్తే మనలో ఉన్న ఒత్తిడులన్నీ తగ్గిపోయి ఈ మనకు ప్రత్యేకించి దానికి ఏమీ కూడా ఖర్చు కూడా లేదండి. ఇంకా మనము యోగా చేయాలంటే యోగా మ్యాట్ అవసరం, కానీ ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనేది ఈ అంటే మెడిటేషన్లో మనకు ఏ ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకుంటూ మానసిక ఒత్తులను మనం తగ్గించుకుంటూ మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించడానికి ఎంతో దోహదపడుతుందని వీరు తెలియజేశారండి. మంచి కార్యక్రమాలు మీకు అందించామని ఈ ఉత్తరాల ద్వారా తెలుస్తుందండి. ఇక నోము పేరుతో పంచిన పుస్తకాలు తిరిగి వ్రతము పేరుతో తిరిగి రావడము చాలా బాగుంది, ఇంతటితో నా ఉత్తరం ముగిస్తున్నానని చెప్పారు. అంటే నోముని నోము పేరుతో పంచిన పుస్తకాలు తిరిగి వ్రతము, నోము నోచామండి అంటా ఉంటారు, ఆ తర్వాత వ్రతంగా అది తిరిగి వచ్చింది అని చెప్తా ఉన్నారు. అంటే ఏ విషయం అయితే వారికి నచ్చిందో ఆ విషయాన్నే వారు ప్రస్తావించారు. ముఖ్యంగా వికసిత్ భారత్లో శక్తి టీమ్స్ గురించి, షీ టీమ్స్ గురించి, తర్వాత వచ్చేసి శ్వాస మీద ధ్యాస గురించి, తర్వాత కొన్ని నాటకాల గురించి వీరు ప్రస్తావించడం జరిగింది. ఈ మరి మంచి ఉత్తరం రాసినందుకు మరి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, వీరు ఏలూరు వాస్తవ్యులు. ఏలూరు నుంచి వారి యొక్క సందేశాన్ని మనకు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. సో మీరు, మేము, శ్రోతల అభిప్రాయాలు, ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి, సంచాలకులకు, సిబ్బందికి మా నమస్కారాలండి. గత మంగళవారం సాయంత్రం ప్రసారమైన మీరు, మేము, శ్రోతల అభిప్రాయాల కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెళ్లబుచ్చిన అభిప్రాయాలకు జవాబులు అందజేసిన డాక్టర్ గురం చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జవాబులు అందించడమే కాకుండా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సార్ గారికి, సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు. 17వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరించామండి. సూక్తి సుధులో ఎన్ నరసింహాచారి గారు అందించిన సూక్తులు విలువైనగా అనిపించాయి, వారికి మా నమస్కారాలు తెలియజేయగలరు. ఇక 18వ తేదీ గురువారం భక్తిరంజని కార్యక్రమంలో సాయి భక్తి గీతాలు విని తరించామండి. సూక్తి సుధులో నరేంద్ర గారు చక్కటి సూక్తులు అందజేశారు, వారికి మా ధన్యవాదాలు అందజేయగలరు. అలాగే 20వ తేదీ అహం పనికిరాదని, దాని వల్ల కలిగే నష్టాన్ని పలు ఉదాహరణల ద్వారా మా ముందించిన సమ్మెట ఉమాదేవి గారికి మా నమస్కారాలు. ఈ కార్యక్రమం సూక్తి సుధలో మాకు వినిపించడం జరిగింది, వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. 21వ ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించామండి. సూక్తి సుధలో బైబిల్ గ్రంథంలోని పలు కొటేషన్లను మా ముందించిన నిర్వాహకులకు మా వందనాలను అందజేస్తున్నాం. యోగా దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందించిన ఆకాశవాణి కేంద్రాల వారికి మా ధన్యవాదాలు. సాయంత్రం ప్రసారమైన కళ్యాణ రేఖ నాటిక మాకు బాగా నచ్చిందండి. రచించిన పద్మావతి గారికి, నిర్వహించిన శ్రీ పాండురంగ గారికి, పాల్గొన్న కళాకారులకు మా కళాభివందనాలు తెలియజేయగలరు. 22వ తేదీ సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన శివస్తుతిని విని తరించాము. ఓర్పు, నేర్పు, సహనం సత్యం కంటే గొప్పవని, ఈ ప్రపంచంలో ఇలాంటివి మరొకటి లేదని చక్కటి విషయాలు అందజేసిన గోపిరెడ్డి రామిరెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ వారి యొక్క స్పందనను

0: నుండి సూక్త సుధ పైన అందజేశారు సార్.
1: చాలా సంతోషం అండి. సుదూరమైన ప్రాంతం నుండి శ్రీ రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, వారి కుటుంబ సభ్యులు ఏలూరు నుంచి రాశారండి. వీరు వచ్చేసి ముఖ్యంగా రాయడం ఏమంటే, భక్తి రంజన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము, విని తరించాము. సూక్తి సుధలో నరసింహాచారి గారి సూక్తులు, తర్వాత నరేంద్ర గారి సూక్తులు, ఇక వచ్చేసి సమ్మేట ఉమాదేవి గారి సూక్తులు, హం పనికి రాదని దాని వల్ల కలిగే నష్టాలని వీరు వివరించారు. ఇది మన ఇతిహాసాల్లో చూసుకుంటే ఎన్నో సందర్భాల్లో ఈ అహం వల్ల రాజ్యాలే కూలిపోయాయండి. ఉదాహరణకు రావణ రాజ్యం అయినటువంటి లంకా రాజ్యం రావణాసురుని అహంకారంతోనే కూలిపోయిందని చెప్పొచ్చు. ఇక పోతే బైబుల్ కొటేషన్లు వీరికి నచ్చాయని చెప్పారు. ఇక కళ్యాణ రేఖ నాటక చాలా బాగుంది అని చెప్పారు. ఇకపోతే ఓర్పు, నేర్పు, సహనం, సత్యం కంటే చాలా గొప్పవి ఈ ప్రపంచంలో మరొకటి లేదని చక్కటి విషయాలు అందించిన శ్రీ గోపిరెడ్డి రామరెడ్డి గారికి ధన్యవాదాలంటూ తెలియజేశారు. నిజంగా ఒక మంచి ఎదుగుదలకు ఓర్పు ముఖ్యమైందండి. అలాగే నేర్పు, అలాగే సహనము, సత్యము, ఇవి అన్ని కూడా ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు అండి ఎదగాలంటే. మరి మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు గారు వారి యొక్క స్పందనను వాట్సాప్ ద్వారా మనకు అందజేశారు. జూన్ 21వ తేదీ మధ్యాహ్నం ప్రసారం చేసిన ఓ కాశీవాసి రావయ్య నాటకం అద్భుతంగా ఉంది అండి. అందులో ఎంతో మెసేజ్ దాగుంది. మాకు ప్రసారం చేసినందుకు, వినిపించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ ముగించారండి.
1: చాలా సంతోషం అండి. ముజఫర్ నగర్ నుండి దేవేంద్ర బాబు గారు రాసిన ఈ ఉత్తరం నిజంగా ఓ కాశీవాసి రావయ్య నాటకం చాలా బాగుందని చెప్పి రాశారు. నిజంగా క్లుప్తంగా చాలా బాగా చక్కగా రాశారండి. మరి వారికి నచ్చిన ఈ వారంలో మనం ప్రసారం చేసిన కార్యక్రమాల్లో చాలా బాగుందని చెప్పి రాశారండి. మరి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నుండి ఎంకే భారతి హెరాల్డ్ గారు వారి యొక్క సందేశాన్ని ఎప్పటిలాగానే చాలా క్లుప్తంగా, అద్భుతంగా, అందంగా ఎప్పుడు పంపిస్తూ ఉంటారు. మరి ఈ వారం కూడా అలాగే పంపించారు. మాట్లాడే గడియారంకు అభినందనలు. కర్నూలు ఆకాశవాణి సిబ్బందికి మా ధన్యవాదాలు. 16వ తేదీన మీరు మేము స్పందన, ప్రతిస్పందన వినసొంపుగా ఉంది. ముగింపులో డాక్టర్ చంద్రశేఖర్ గారి పేరు చెబుతున్నారు. చక్కటి స్వరంతో ఉత్తరాలు చదివే మేడం గారి పేరు చెప్పండి. ఇక ఈ వారంలో ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, సాయంత్రం కుటుంబ సంక్షేమ గీతాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు యోగా కార్యక్రమాలు వదలకుండా వినిపించారు. సాయంత్రం వచ్చే నాటకలు బాగుంటున్నాయి. 20వ తేదీ ఉదయం ఆస్తమాను గురించి డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అంటూ ముగించారండి.
1: చాలా సంతోషం అండి. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి ఎంకే భారతి హెరాల్డ్ గారు మనకు గత కొన్ని వారాలుగా ఉత్తరం రాస్తా ఉన్నారు, మనల్ని పలకరిస్తా ఉన్నారండి. మరి వీరు వచ్చేసి ఈ వారంలో ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, సాయంత్రం కుటుంబ సంక్షేమ గీతాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి రాశారు. ప్రతిరోజు యోగా కార్యక్రమాలు వదలకుండా వినిపించారు. సాయంత్రం వచ్చే నాటకాలు బాగున్నాయి. 20వ తేదీ ఉదయము ఆస్తమాను గురించి డాక్టర్ గారితో పరిచయం చాలా బాగుందని చెప్పి రాశారండి. నిజంగా యోగా గురించి ఇన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, మనకు తెలుసండి ప్రపంచ యోగా దినోత్సవము జూన్ 21వ తారీఖు మనం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రపంచంలోనే అందరూ చేసుకునేటప్పుడు మన రాష్ట్రంలో, మన కేంద్రంలో యోగా కార్యక్రమాలపై మంచి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అని చెప్పి మనం చేయడం జరిగిందండి. మరి మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను అందజేశారండి. 18వ తేదీ రాత్రి ఏకచిత్రగానం శీర్షికన ఠాగూర్ సినిమా పాటలు విన్నామండి, చాలా బాగున్నాయి. అదే రోజు 10:30 అలనాటి మధుర గీతాలు విన్నాము, చాలా బాగున్నాయి. 19వ తేదీ 6:30 సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయండి. మాది ఒక చిన్న కోరిక అండి, ప్రతిరోజు 1:30 నుండి 4:00 కర్నూలు ఆకాశవాణి సొంత ప్రసారాలు వినిపిస్తే బాగుంటుంది. కర్నూలు ఆకాశవాణికి హృదయపూర్వక నమస్కారాలతో మీ మూసాపేట నరేష్ అంటూ వారి యొక్క స్పందన విన్నపాన్ని తెలియజేశారు.
1: ఇక మూసాపేట నరేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మనల్ని పలకరిస్తున్నారండి. అయితే వీరు వచ్చేసి నరేష్ గారండి, మరి వారి కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఉన్నారు. వీరి గ్రామం వచ్చేసి మూసాపేట. వీరు వచ్చేసి ఏకచిత్రగానము, అలనాటి మధుర గీతాలు, సూక్తి సుధ, ఇక కర్నూలు ఆకాశవాణి కార్యక్రమాలన్నీ

0: బాగున్నాయి అని చెప్పి రాశారండి. అయితే ఒక చిన్న మనవి చేశారండి, ఇక్కడ 1:30 నుండి మధ్యాహ్నము 4 గంటల వరకు కర్నూలు కేంద్రం ప్రసారాలు చేయాలని వీరు ఒక చిన్న మనవి మనకు తెలియజేశారండి. ఇది సాధ్యపడని పనండి. ఒక పాలసీ మ్యాటర్ జరిగేటప్పుడు అది మా చేతుల్లో గానీ ఇంకోటి చేతుల్లో గానీ ఉండదండి. పాలసీ మ్యాటర్ అండి ఇది. ఇది ఖచ్చితంగా మనము విశాఖపట్నము వ్యూత్ భారతి ప్రసారాలే తీసుకోవాలండి. ఒక పాలసీ మ్యాటర్లో ఎవరు కూడా తలదూర్చేదానికి వీలు లేదండి. శ్రోతలందరూ కూడా గమనించుకోవాలి. గత వారంలో కూడా కొద్దిమంది శ్రోతలు మీరు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఆ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి రాశారు. పాలసీ మ్యాటర్స్ గురించి తెలియకుండా, సరైన అవగాహన లేకుండా ఇటువంటి ఉత్తరాలు రాయకండి దయచేసి అని చెప్పి తెలియజేస్తూ, నరేష్ గారు మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలియజేశారండి. ఒకే ఒక సెంటెన్స్ లో వారి అభిప్రాయాన్ని ఈ వారం అందజేశారు. వారు 17వ తేదీ బుధవారం ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో నిత్య సంతోషిని పాడిన అన్నమాచార్య కీర్తనలు విన్నాం, అమోఘం, సూపర్ గా ఉన్నాయి అంటూ వారి యొక్క స్పందన మనకు అందజేశారు.
0: చాలా సంతోషం అండి. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా మనకు ఉత్తరాలు వస్తా ఉన్నాయి. ఇక చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్ మరి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారండి. ఒక కార్యక్రమం వీరికి బాగా నచ్చింది. మనం ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాల్లో ఎప్పుడు వీరు కుటుంబ సంక్షేమ గీతం బాగుంటుందని రాసేవారు. ఈసారి అలా కాకుండా బుధవారం ఉదయం 6:10 భక్తి రంజన్లో నిత్య సంతోషిని పాడిన అన్నమాచార్య కీర్తనలు విన్నాము, చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. మరి శ్రోతలు మరి మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి శ్రోతలు వారి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఏదైతేనేమి మంచి శ్రోతలు మంచి స్పందనతో రాశారండి. కొద్దిమంది శ్రోతలు పదే పదే విమర్శిస్తూ, పదే పదే అంటే వారికి కావాల్సినట్టుగా మనము ప్రోగ్రాం డిజైన్ చేసుకోవాలనేది రాస్తూ ఉన్నారండి. ఇది జరగని విషయం అండి, ఇది గమనించుకోవాలా. ఒక కార్యక్రమము రేడియో స్టేషన్ నుంచి వెళ్తుందంటే అది ఒక పాలసీ మ్యాటర్, ఢిల్లీ నుంచి జరుగుతుందండి. మరి ఇటువంటి సందర్భంలో మనం కూడా ఒక పాలసీ మ్యాటర్ విషయంలో తలదూర్చేదానికి లేదండి. కాబట్టి శ్రోతలు ఇది ఖచ్చితంగా గమనించుకోవాలండి. ఇక ముఖ్యంగా ఈరోజు శ్రోతలు మనకు మంచి ఉత్తరాలు రాశారని చెప్పి భావిస్తూ, మరి ఇంతటితో మీరు మేము కార్యక్రమాన్ని రాసిన శ్రోతలందరికీ అందరికీ అందరితో పాటు మన కార్యక్రమ సిబ్బందికి, ముఖ్యంగా మన వ్యాఖ్యాతలందరికీ, ముఖ్యంగా మన ఖ్యాతలందరికీను, తర్వాత మన సాంకేతిక సిబ్బందికి, పరిపాలనా సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. ధన్యవాదాలు అండి. నమస్కారం.
1: నమస్కారం. మరలా వచ్చే వారం ఇదే సమయంలో ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతక సెలవు. నమస్తే.
2: మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం ఆత్రేయ గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా, పెళ్ళీడు పిల్లలు ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సంధ్యారాగంలో తర్వాత విందాం ఇళయరాజా సంగీత సారథ్యంలో ప్రేమ విజేత. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

తర్వాత గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకీ బృందం, గీతం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు, చిత్రం రెండు చెల్ల సీత.

సంధ్యారంగంలో చివరిగా విందాం రుద్రమదేవి. ఈ చిత్రం నుండి శ్రేయ ఘోషాల్ బృందం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ ప్రసారంలో 6:20 రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి. కుటుంబ సంక్షేమ గీతం 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పశువుల్లో జీవాల్లో బాహ్య పరాన్నజీవుల వల్ల వచ్చే సమస్యల గురించి పశు వైద్యులు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ తెలుగు వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమ. 8:30 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలుంటాయి. ఇక 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ఈ కార్యక్రమాలన్నీ. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఏకచిత్రగానంలో రాత్రి 10:00 మూగ మనసులు చిత్రం నుండి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

మంచి ఆలోచనలు మంచి జీవితానికి దారి చూపుతాయి. పరులకు సహాయం చేయడం గొప్ప గుణం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05గా వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10కు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ద పెట్టాలని, ఏవైనా సమస్యలు ఉంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించి అనంతరం ప్లాంటు రెండవ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చమురు తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా వినియోగించేది బంగారాన్ని కొనుగోలు చేయడానికేనని తెలిపారు. గోల్డ్ మైనింగ్తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. అదేవిధంగా 800 ఉద్యోగాలు వచ్చాయని, త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక చోదక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. 5000 మందికి ఈ గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది.
0: గడిచిన రెండేళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అదే క్రమంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఆక్వా రైతులను కాపాడే బాధ్యతను కూడా రాష్ట ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ 19,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే గత

0: ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలపై పెనుభారం మోపారని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని, వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దేశంలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి రవికుమార్ వెల్లడిస్తూ,
1: తుఫాను వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా పవర్ లైన్స్ దెబ్బతింటున్నాయి, పవర్ కి మరొక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం కోసం, 3 డిస్కమ్స్ పరిధిలో లో వోల్టేజ్ ని అధిగమించడం కోసం డిటిఆర్లు పెడుతున్నాం, దాదాపు 233/11 కేజీ సబ్స్టేషన్స్ కడతా ఉన్నాము. వీటి ద్వారా దాదాపు ఏపీఎస్ఎల్ అయితే 5000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పనిచేస్తున్నాం, సిపిడిఎస్ఎల్ లో 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, ఎస్పీడిఎస్ఎల్ లో 6024 కోట్లు ఖర్చు పెట్టి వేగవంతంగా పనులు చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.
0: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. P4 విధానంలో దాతల సహకారంతో సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఈ ఆధునిక క్లాస్ రూంలను నిర్మించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ బడులను ప్రైవేటులకు ధీటుగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని, సమస్యలుంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు ఎంఈఓ డీఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖైదీలు విడుదలైన తర్వాత ఉపాధి పొందేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తున్నామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సిహెచ్ సూర్యకుమార్ తెలిపారు. తొలి విడతగా 30 మంది ఖైదీలకు ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ 2 నెలల కోర్సులో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, డిజిటల్ కమ్యూనికేషన్, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూర్యకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ ప్రక్రియను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈ మధ్యాహ్నం సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. సమావేశం అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో మాట్లాడి ఎస్ఐఆర్ పురోగతి గురించి తెలుసుకున్నారని చెప్పారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 80% పూర్తయిందన్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియలో ఓటర్లు బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కోరుతూ,
2: ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఎవరిదన్నా ఓటు మిస్ అయితే వాళ్ళందరూ కూడా మన ఫార్మ్ 6 ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 2002లో ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓట్స్ కి మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ లో వాళ్ళు కంప్లీట్ గా కొంత టైం స్పేర్ చేస్తే పూర్తిగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఓటర్ లిస్ట్ లో వాళ్ళ నేమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, బీఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించి

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి అన్నారు. భీమవరంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సును జిల్లా వైద్య సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐఓ మాట్లాడుతూ, దేశంలో పోలియో నిర్మూలనైనప్పటికీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో కేసులు నమోదవుతుండడం వల్ల మళ్లీ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు సొంత ఇంటి

0: చేస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్రంలో 998 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 85,000 మంది విద్యార్థులు వసతి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. భక్తిరంజని కార్యక్రమంలో 6:10 విజయలక్ష్మి శర్మ బృందం ఆలపించిన శ్రీ రాఘవేంద్ర సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎం పెద్దమద్దిలేటి గారి సూక్తులు. పొలం పనుల కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 6:35 విజయవాడ కేంద్రం నుండి 6:45 ప్రాంతీయ వార్తలు రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి రవీంద్రబాబు గారితో పరిచయం ఉంటుంది. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ప్రసారమవుతాయి రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి కార్యక్రమం ఉంటుంది. ఇక 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. తిరిగి 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:30 వివిధ్ భారతి ముంబై కేంద్రం నుండి కార్యక్రమాలుంటాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 తిరిగి వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. రేపు సాయంత్రం 5:00 మహార్నవం సృజనాత్మక రూపకం ప్రసారమవుతుంది. రచన సమర్పణ శ్రీ ఈమణి కృష్ణశాస్త్రి, సహకారం శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, అలాగే శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి. అనంతరం సంధ్యారాగం కార్యక్రమం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. అలాగే 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 6:25 సినీ గీతం. 6:30 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక కిసాన్ వాణి కార్యక్రమంలో 7:15 కందిసాగులో నందవరం మండలం కనకవేడు గ్రామ రైతు శ్రీ ఏ బాబుగారి అనుభవాలుంటాయి. అలాగే జానపద గీతాలు

ప్రకటనలు ఉంటాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 తిరిగి ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 8:40 తిరిగి ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. అలాగే 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలుంటాయి. అలాగే 9:15 తిరిగి మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:45 అలనాటి మధుర గీతాలుంటాయి. రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూల్ FM కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దొగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్. వీరంత కోరుతున్న పాట ప్రేమాభిషేకం చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీత నిర్వహణ చక్రవర్తి.

అభిరుచులు తర్వాత శ్రోతలు. వల్లూరు గ్రామం ఇటుక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుబాయ్ బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సారా, సైమా వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అంటూ వీరు ఉత్తరం రాశారు. మరి వీరంతా కోరుతున్న పాట జగదీక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి శ్రోతలు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, అలాగే లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి ఉత్తరం పంపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ, అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నరసయ్య, పద్మశ్రీ, ఇంకా శ్రీహర్షిణి, బాసా నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, బండి కిషోర్, హరిప్రియ వీరంతా కోరుతున్న పాట వసంత కోకిల చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం గోపి, సంగీతం ఇళయరాజా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: అభిరుచి వింటున్నారు. తర్వాత శృతులు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిలా, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, ఇంకా మహమ్మద్ సన్నతుల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్, అలాగే వారి కుటుంబ సభ్యులు, ఇంకా కర్నూల్ మద్దూర్ నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, శారద, విజయ్, చంద్రిక, వినోద్, వాసవి, విజయ్, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ. వినంత కోరుతున్న పాట కల్పన చిత్రంలోంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం ఇది. చక్రవర్తి సంగీతం.

అభిరుచులు తర్వాత విందాం. ప్రేమ్ నగర్ ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం. సంగీతం సమకూర్చిన వారు కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి కె సాకుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, ఇంకా వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి కోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరంతా కోరుతున్న పాట ప్రేమ్ నగర్ చిత్రంలోనిది.

అభిరుచిలో తర్వాత శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా రాజుల నుండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధిర, త్రివర్ణ, గౌతమ్, చేతన్ సింహ, విక్రమ్ సింహ వీరంత కోరుతున్న పాట ప్రేమ పగ ఈ చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, దాశరథి సాహిత్యం ఎస్ రాజేశ్వరరావు, సంగీతం

అభిరుచిలో చివరిగా విందాం. అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం నుండి మహమ్మద్ రఫీ పి సుశీల ఆలపించిన గీతం. సంగీతం సమకూర్చిన వారు సి రామచంద్ర. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా పానే మండలం కందికాయపల్లె నుండి ఆర్ విష్ణునాయుడు, తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మణ్ కుమార్, శృతి, ఆర్ అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, మద్దయ్య, సాలమ్మ, దివ్య, రవిచంద్ర.

0: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. తిరిగి అభిరుచి కార్యక్రమం రేపు ఉదయం 8:35 ఉంటుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. వినే ముందు ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: Iran lo bhadrata paristhiti merugupadutunna nepachyamlo akkadunna bharatiya paurula kosam Tehran loni bharat raayabara karyalayam savarinchina margadarshakalanu jari chestundi. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more

0: forward-looking, a more contemporary relationship in a more difficult world.
1: ఈ రోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవా నిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగ నిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1,00,000 పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పిఎస్కే, పిఓపిఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి ఇప్పటి వరకు సుమారు 1,47,00,000 చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్ధం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్ట్రలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41.

ఇటీవల క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు ఈనాటి కార్యక్రమంలో పశువుల్లో జీవాల్లో బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చే సమస్యల గురించి పశు వైద్యులు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అలాగే జానపద గీతాలు ఉంటాయి. ముందుగా విందాం ప్రసంగం.
1: అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్. నేను వెటరినరీ డిస్పెన్సరీ ఓరవకల్ నందు పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. మనము పశువులలో జీవాలలో గమనించేటువంటి ఒక ముఖ్యమైన సమస్య వచ్చేసి పేలు, పిడుదులు, అదేవిధంగా రెక్కల పురుగులు అంటారు మన గ్రామాలలో, పశువులకు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. వీటిని బాహ్య పరాన్న జీవులు అంటారు. ఇవి పశువులపైన కానీ, గొర్రెలపైన కానీ, ఇటువంటి మన గ్రామంలో పెంచుకున్న కోళ్ళపైన కానీ, కుక్కలపైన కూడా ఇవి గమనిస్తూ ఉంటాం. చాలామంది రైతు సోదరులు వచ్చి మన హాస్పిటల్కి వచ్చి, సార్ మా పశువులకు ఎక్కువ పిడుదలు ఉన్నాయి, పేలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. వీటి వలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పాలు ఇచ్చేటువంటి పాడి పశువులలో ఈ యొక్క పిడుదల వలన కానీ, పేళ్ల వలన కానీ చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇవి పిడుదలు అనేటివి బాహ్య పరాన్న జీవులు కాబట్టి శరీరం పైన వెంట్రుకలకు కానీ, శరీరం పైన చర్మం కానీ అతుక్కొని ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని పీల్చుకొని జీవిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి పరాన్న జీవులు అని మనం అంటాం. చర్మం పైన ఉంటున్నాయి కాబట్టి బాహ్య పరాన్న జీవులు అంటున్నాం. వీటి వలన పశువులలో మనము రక్తహీనత, సరైనటువంటి పాల దిగుబడి రాకపోవడము, అంటే పాల దిగుబడి తగ్గిపోవడము, ఎందుకంటే రక్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా పశువులు వీటి వలన ఎక్కువ చీకాకు గురి కావడము, ఇబ్బంది పడడము, మేపు నీళ్ళు కూడా సరిగా తీసుకోకపోవడము, ఈ లక్షణాలని మనం గమనిస్తూ ఉంటాం. దీనివల్ల రైతు సోదరులకు ఆర్థికంగాను, పశువులు కూడా రక్తహీనతతో బాధపడ్డము, బలహీనం కావడము, అనారోగ్యాల బారిన పడడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఇవన్నీ ఒక పిడుదు కనీసం తన జీవితకాలంలో ఒక 10 ml రక్తం వరకు తీసుకోగలుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా పిడుదలు ఎక్కువయ్యే కొద్దీ కానీ ఈ పశువులలో రక్తహీనత, మనము మనుషులలో అంటుంటాం అనీమిక్ అని, ఆ కండిషన్స్ రావడం కూడా గమనిస్తూ ఉంటాం. దీనివల్ల పశువులలో రక్తశాతం తగ్గిపోయి పశువులు బలహీనమైపోవడము, తర్వాత వచ్చేసేసి రక్తహీనత రావడం వల్ల పశువులు సరిగ్గా ఎదగరాకపోవడము, ఎద్దులు కూడా బలహీనపడ్డము, పాలిచ్చినటువంటి గేదెలు కూడా పాలు తగ్గిపోతూ ఉంటాయి. వీటితో పాటు మనము పశువులలో మనము ఒక వ్యాధి గమనిస్తూ ఉంటాం గ్రామాలలో కూడా. ఏంటిది, పశువులు రక్తంలాగా ఒంటికి పోస్తూ ఉంటాయి, కాఫీ కలర్ యూరిన్ కూడా చూస్తూ ఉంటాం. దానికి కారణం కూడా పశువులలో పిడుదలు గమనిస్తేనే ఈ సమస్య ఒక కారణం అన్నమాట. పిడుదల ద్వారా సంక్రమించేటువంటి ఈ వ్యాధి, దీన్ని మనం ఇంగ్లీష్లో బేబియోసిస్ అంటాం. కాబట్టి ఈ పిడుదల ద్వారా సంక్రమించే ఈ వ్యాధుల ద్వారా కానీ, పశువులు బలహీనమైపోవడం కానీ, ఇట్లా బేబియోసిస్ వ్యాధి వలన కానీ చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కావున రైతు సోదరులందరూ వాళ్ళకున్న పశువులకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గత కాలంలో పశువులను శుభ్రంగా పాకలో పెంచుకునేటప్పుడు చాలా శుభ్రంగా పాక పెట్టుకునేవాళ్ళం. పాక శుభ్రంగా లేకపోయినా, పశువుల దగ్గర రొచ్చు ఎక్కువ ఉన్నా కానీ, ఘాట్లలో అంటే పశువులు మనం మేపేసేటువంటి ఘాట్లలో కూడా మేపు ఎక్కువ రోజులు తీయకుండా పెట్టడం వల్ల, చెత్త చేరుకుపోవడం వల్ల కానీ, అదేవిధంగా పశువుల పాకలోకి కుక్కలు కానీ, కోళ్ళు కానీ, వేరే పిడుదలు కానీ, వేరే చర్మరోగాలు ఉన్న పశువులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది మన పశువులకు పిడుదలు, పేళ్ల సమస్య మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. వీటి వలన రైతులకు చాలా ఆర్థికంగా నష్టం వస్తుంటుంది. ఒక్కోసారి ఈ కాఫీ కలర్ యూరిన్ వలన వచ్చేటువంటి వ్యాధి ద్వారా కూడా పశువులు చనిపోతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించవచ్చు. అదేవిధంగా

సాధారణంగా మనం జీవాలలో కానీ పాడి పశువులలో కానీ రక్తహీనత వలన కూడా పశువులు అబార్షన్ కూడా అవుతూ ఉంటాయి. దీనివల్ల పశువులు సరిగ్గా ఎదగకపోవడము, బలహీనం కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతుకు తెలియకోకుండానే ఎంతో నష్టం కలగజేసేటువంటి ఈ పిడుదల నుంచి కానీ బాహ్యపరాణ జీవుల నుంచి కానీ మనం పశువులను రక్షించుకోవాలి. ఇది కేవలం మేనేజ్మెంట్, అంటే మనం పశువులను శుభ్రంగా మేనేజ్ అంటే శుభ్రంగా పెట్టుకోవడం వల్ల ఈ యొక్క సమస్యను అధిగమించవచ్చు. పశువులకు మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే, కనీసం ఖచ్చితంగా పశువులకు వారానికి ఒకసారి పై కడగడం కానీ,

అంటే శుభ్రంగా పెట్టుకోవడం వలన ఈ యొక్క సమస్యను అధిగమించవచ్చు. పశువులకు మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే, కనీసం ఖచ్చితంగా పశువులకు వారానికి ఒకసారి పై కడగడం కానీ, పాలు ఇచ్చేటువంటి పశువులను ఖచ్చితంగా రోజుకు ఒకటి నుంచి రెండు సార్లు పై కడగడం కానీ అంటే శుభ్రపరచుకోవడం కానీ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పిడుదల బారి నుంచి కాపాడుకోవడానికి పశువుల పాక కూడా శుభ్రంగా ఉండాలి. పశువులను మనము ఏ విధమైనటువంటి వేరే పశువులతోటి కాంటాక్ట్ అయ్యే విధంగా కూడా మనం చూడాలి. మరి ముఖ్యంగా రైతు సోదరులు గమనించే విషయం ఏంటంటే, పశువులలో ఈ వ్యాధి ఈ యొక్క పిడుదలు కానీ పేళ్ళు కానీ ఉన్నప్పుడు కంగారు పడుతూ ఉంటారు. పొరపాటున కూడా వాళ్ళు తెలియక తెలిసో తెలియకనో కొన్ని చోట్లలో పొలాలకు వేసేటువంటి మందులు, సైపర్మెత్రిన్ కానీ తర్వాత వచ్చేసి ఏమైనా పెస్టిసైడ్స్ కానీ వాళ్ళు తీసుకొచ్చి వాటి పశువులకు పట్టిస్తూ ఉంటారు. గమాక్షిన్ కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. దానివల్ల పశువులకు చాలా అపాయం, దానివల్ల పశువులు చనిపోయే అవకాశం చాలా చాలా ఎక్కువ. గ్రామాలలో ఈ విషయం తెలియక చాలామంది పశువులకు పిడుదలకు చేనులో కొట్టే మందులు తీసుకొచ్చి పట్టిస్తూ ఉంటారు. ఇది ఎంతో విషపూరితమైనది కాబట్టి దయచేసి రైతు సోదరులు పశువులకు ఇటువంటివి పట్టించరాదు. వీటికి సంబంధించి మన యొక్క పశు వైద్యంలో కూడా సైపర్మెత్రిన్ కానీ డెల్టామెత్రిన్ కానీ ఫ్లూమెత్రిన్ కానీ ఈ విధమైన రకరకాల పిడుదల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి తగు మోతాదులో మనకు మెడికల్ షాపులలో కానీ మన హాస్పిటల్లో కానీ అందుబాటులో ఉంటాయి. వీటిని మన శరీరం ఉన్నటువంటి పిడుదలను కంట్రోల్ చేయడం కోసం వాడతాం. వీటిని ఏం చేస్తామంటే, ఒక 2 ml పిడుదల మందుతో పాటు 1 లీటర్ నీళ్ళు కలిపి ద్రావకంలాగా తయారు చేసుకుని శరీరం పైన మొత్తం పట్టించాలి. ఇది ఉదయం మాత్రమే చేయాలి. ఉదయం పూట చేయడం మంచిది. అది కూడా 6 బయట ఒక చెట్టు కింద ఒక నీడ కింద పెట్టి చేయాలి. పట్టించేటప్పుడు పశువుకు సిక్కం పెట్టుకోవాలి. అంటే పశువు నాక్కోకుండా మనం ఒక సిక్కెము ఒక గంట సేపు పెట్టుకోవాలి. గంట తర్వాత పై కడగాల్సిన అవసరం లేదు. గంట తర్వాత మనం పట్టించిన మందు అంతా ఆరిపోతుంది కాబట్టి మీరు సాయంత్రం పూట పశువును కడగాలి. ఎందుకు సాయంత్రం పూట కడగాలి అని అంటే, మనం పట్టించిన మందు శరీరంలోకి చేరి ఆ పిడుదల యొక్క చావుకు సంబంధించినటువంటి పని మొదలు పెట్టే లోపల మనము టైం తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు గమనించి మందు పట్టించిన గంట తర్వాత పై కడగకూడదు. పట్టించిన తర్వాత సాయంత్రం తర్వాత కడగాలి. గంట వరకు మాత్రం పశువు నాక్కోకుండా పశువుకు చిక్కెం పెట్టుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని మనం పిడుదల మందు పట్టించాలి. అదేవిధంగా మనం చూసింటాం, పశువుల పాకలో కూడా మనకు పిడుదలు కనిపిస్తూ ఉంటాయి. గోడలలో కానీ కొట్టంలో కానీ పాకలో మనం బాగా గమనిస్తూ ఉంటాయి. వాటికి ఎలా చేయాలి? మనం ఇచ్చేటువంటి పిడుదల మందు 4 ml అంటే డోస్ ఇక్కడ పశువుతో పోలిస్తే డబల్ అవుతుంది. ఒక్కోసారి ఎక్కువ ఉంటే మనం 3x కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా 4 ml మందుకు 1 లీటర్ నీళ్ళు కలిపి మనం పాకలో మొత్తం ఘాట్లో ఉన్న చెత్త తీసేసి మొత్తం స్ప్రే చేయాలి. చేసిన తర్వాత ఉదయం చేస్తే స్ప్రే మనం సాయంత్రం పాకనంత శుభ్రం చేసుకోవాలి. మరుసటి దినంన మనము పాకలో అంటే ఘాట్లో కొత్తగా పశువులకు మేపేయాలి. దయచేసి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, తెలియక కొద్దిమంది పశువులో పాకలో ఉన్నటువంటి మేపు తీయకుండా ఆ విధంగానే పిడుదల మందు కొడతారు. దానివలన ఆ మేపు తిన్న పశువులు కూడా రేపు అపాయంలో పడవచ్చు. కాబట్టి ఈ విషయాలు గమనించే రైతు సోదరులు పిడుదల ద్వారా వచ్చేటువంటి ఈ సమస్యలన్నింటినీ అధిగమించడం కోసము ఈ విధంగా మనము పిడుదల మందు వాడుకోవాలి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో మనము రైతు సోదరులు కూడా వారానికి ఒకసారన్నా ఎద్దులకు కానీ పశువులకు కనీసం పై కడగాలంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి సోప్స్ ఉన్నాయి, అంటే సబ్బులు ఉన్నాయి. వాటికి టిక్ అవుట్ కానీ టిక్ సోప్ కానీ ఇట్లా దొరుకుతున్నాయి మనకు మెడికల్ షాపులలో. వాటి ద్వారా మనం ఎలా స్నానం చేస్తామో అదేవిధంగా పశువులకు కూడా ఆ సబ్బును పట్టించి స్నానం చేయిస్తే పిడుదల నుంచి మనం పశువులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇదే సమస్య గొర్రెలలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పిడుదల ద్వారా ఉన్న గొర్రెలు ఎక్కువ శాతము బలహీన పడిపోవడము, రక్తహీనత బాధపడ్డము, అబార్షన్స్ అంటే వీసుకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వాటికి కూడా మనం ఇదే మందును కూడా వాడచ్చు. కాకపోతే గొర్రెలలో మందలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏం చేస్తున్నామంటే, మామూలుగా ఎక్కడెక్కడ పిడుదలు ఉంటాయో కనీసం అక్కడన్నా పట్టించడం కానీ, లేకపోతే జీవం మునిగేంత కుంటలాగా ఏర్పాటు చేసుకొని జీవం దాంట్లో పంపించి బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత దాన్ని 6 బయట 1 గంట సేపు ఆరబెట్టడం కానీ చేయాలి. ఈ విధంగా చేస్తే పిడుదల నివారణ మనము చేయడానికి వీలవుతుంది. వీటి వలన రైతు సోదరులకు తెలియకుండా ఎంతో నష్టం ఉంటుంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకొని చేస్తే గనక పశువులను కానీ జీవాలను కానీ ఈ పిడుదల బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. వీటితో పాటు మనము ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం,
పెయిన్లు కానీ, పిడుదలు కానీ, రెక్కల పురుగులు కానీ.

అప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కేవలము పశువుల పాక శుభ్రం లేకపోతే, మనం సరిగా పెండ కానీ రొచ్చు కానీ తీయకపోతే అక్కడ గలీజు వలన ఈ ఈగలు కానీ దోమలు కానీ ఇవి రావడం వలన పశువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి మనం పాకలో కూడా మనం అప్పుడప్పుడు ఈ పిడుదల మందు స్ప్రేని వాడడం వలన కూడా వాటి నుంచి మనము పశువుల్ని కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనము ఈ పశువులను ఏ విధంగా సంరక్షించుకోవచ్చు, బాహ్య పరాన్నజీవులు తెలుసుకుంటాం. అదేవిధంగా ఒక్కొక్కసారి పశువులకు మనము మందు పట్టించడానికి వీలు కాకపోవచ్చు, మనం అత్యవసరంగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితులలో కూడా మనము ఇప్పుడు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు. వీటి ద్వారా కూడా మనము పిడుదల నివారణ మనం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మీరు సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటి ఉన్న పరిస్థితి ఏది వాడాలి, మందు పట్టించడమా, లేకపోతే సబ్బు వాడడమా, లేకపోతే ఇంజెక్షన్ వాడడమా. అలా కాకుండా కొన్ని మనం కోలెంక్ అంటే వీపు పైన వేసేటువంటి మందులు కూడా వచ్చినాయి. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా నివారించుకుంటే మనము పిడుదల నుంచి కాపాడుకుంటే మన పశువులను ఈ యొక్క వ్యాధుల నుంచి కానీ, అదేవిధంగా రక్తహీనత నుంచి కానీ, ఈ అబార్షన్స్ నుంచి కూడా మనం పశువులను కాపాడుకోవచ్చు. రైతు సోదరులకు ఇది తెలియకుండానే ఎంతో ఆర్థికంగా నష్టపరుస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మన గ్రామంలో ఎక్కడ వెళ్ళినా కూడా, చాలా చోట్లలో కూడా మనం ఎక్కడ చూసినా కూడా పిడుదల సమస్య ఎక్కువగా ఉంటుంది. రైతులు తమ పశువులను శుభ్రం పెట్టుకోకపోవడం కానీ, పాక శుభ్రం లేకపోతే కానీ ఖచ్చితంగా ఈ సమస్య మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ చలికాలంలో జీవాలలో మనము నీలనాలుక వ్యాధి కానీ, గెట్టపుండు వ్యాధి కూడా మనం గమనిస్తున్నాం. చాలా చోట్లలో రైతులు ఇప్పటికీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినందుకు ఈ గెట్టపుండు రోగము, అదేవిధంగా నీలనాలుక వ్యాధి గురించి కూడా మనము అవగాహన కల్పించుకుంటే మంచిది. మన గ్రామాలలో నీలనాలుక వ్యాధి కానీ, జొల్లు రోగం కానీ అని మనం పేర్లతో పిలుస్తూ ఉంటాం. దీనిని ఇంగ్లీష్లో బ్లూటంగ్ అంటాము. ఇది ఒక వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధి ఎలా వస్తుందనంటే, దోమకాటు కానీ, ముఖ్యంగా ఈ వర్షాలలో ఉన్నటువంటి నీటి కుండల పక్కన ఉన్నటువంటి నిల్వ నీటి ద్వారా కానీ మనము ఈ దోమపోటు ఎక్కువ ఉండడం వలన, దోమలు కరడం వలన పశువులకు కానీ జీవాలకు కానీ ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. అటువంటి వ్యాధులలో బ్లూటంగ్ వ్యాధి జీవాలలో మనం గమనించవచ్చు. ఇది గొర్రెలలో వస్తుంది, మేకలలో కూడా వస్తుంది. కాబట్టి ఇది వైరస్ ద్వారా వచ్చే జబ్బు. కాబట్టి రైతు సోదరులు సాయంత్రం పూట వాళ్ళ పశువుల పాక కానీ, లేకపోతే గొర్రెల మంద దగ్గర కానీ, పొగ కానీ అంటే వేపాకు పొగ కానీ, ఇటువంటి పొగలు కానీ, లేకపోతే కనుక ఫ్లై రిప్లెంట్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నటువంటి మన టాటాయిస్లు కానీ ఏదైనా పెట్టుకోవడం చేస్తే మంచిది. అదేవిధంగా రైతు సోదరులు వాళ్ళకి షెడ్ కానీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళ షెడ్లు కూడా వాటికి ఫ్యాన్లు వేయడం కానీ, దోమలు కరవకుండా దోమతరలు వేయడం కానీ, అదేవిధంగా ఈ యొక్క మస్కిటో కాల్స్ని కూడా మనం వాడితే దోమకాటు నుంచి ఈ వ్యాధిని రాకోకుండా మన జీవాల నుంచి మనం రక్షణ పొందవచ్చు. కాబట్టి ఈ వ్యాధి వస్తే ఏ విధంగా లక్షణాలు ఉంటాయి, జీవం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది. జ్వరం కూడా 103 నుంచి 105 వరకు, అంటే 103, 104, 105 వరకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా 4 కూడా మొదటి స్టేజ్లో ఎర్రగా ఉంటుంది, లావ్ అవుతుంది. తర్వాత వచ్చేసి పెదవులు కూడా దద్దరించినట్లు అవుతాయంటే ముఖం కూడా వాచినట్లుంటుంది. తర్వాత వచ్చేసి చిగుళ్ళ పైన మచ్చలు వస్తాయి, ఎర్రని మచ్చలు వస్తాయి. జీవాలు కూడా మెత్తగా ఉంటాయి, ఆహారం తీసుకోలేవు, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదేవిధంగా కొన్నిట్లో మనము కుంటు కూడా గమనించవచ్చు. కాళ్ళకు కూడా గిట్టె పైన కరోనరీ బ్యాండ్ అని ఉంటుంది, ఆ కరోనరీ బ్యాండ్ కూడా వాయడం వలన దానికి ఒక రింగులాగా మనము మన ఉంగరం ఎలా తొడుక్కుంటే ఎలా మనకు ఉంగరం ఎలా కనిపిస్తుందో ఆ విధంగా దానికి వాపు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన లక్షణాలన్నిటి జల్లు రోగంలో మనం గమనిస్తూ ఉంటాం. నోటి నుంచి సొంగగారడం కానీ గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ లక్షణాలు గమనించిన వెంటనే దానికి తగినటువంటి వ్యాధి నివారణకు సంబంధించిన మందులు వాడడం కానీ, లేకపోతే మీ యొక్క సమీప పశు వైద్యం కలవడం కానీ మీరు దాని నుంచి వాడుకోవడం, మందులు చేస్తే మంచిదన్నమాట. ఇవి మనం వీటికి సంబంధించి మనం ఏం చేయాలి, దోమకాటు నుంచి ఏ విధంగా కాపాడుకున్నామో వచ్చిన వాటికి మనం ఏం చేయాలి, వచ్చిన వాటికి మనం వైద్యం చేయాలి, నోరు అంత శుభ్రంగా కడిగించడము, తర్వాత వాటికి గ్లిజరిన్ కానీ బోరిక కలిపినటువంటి ద్రావకాన్ని మనం నోటి పూతగా పోయడము, అదేవిధంగా వాటి జ్వరం ఉంటుంది కాబట్టి జ్వరం ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వేయడం కానీ, అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఇది వైరస్ ద్వారా వచ్చింది కాబట్టి మనం ఒక 2-3 రోజులు యాంటీబయాటిక్ థెరపీ అనేది మనం ఖచ్చితంగా పెట్టాలి. ఒక్కోసారి సివియర్గా ఉంటే కనుక మనం 3 నుంచి 5 రోజులు కూడా వాడాల్సి వస్తుంది. ఏదైనా యాంటీబయాటిక్స్, పెన్సిలిన్స్ కానీ, ఎండోఫ్లాక్సిన్స్ కానీ, సిప్రోఫ్లాక్సిన్స్ కానీ, ఏదైనా యాంటీబయాటిక్స్ మీరు ఒక 3 నుంచి 5 రోజులు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా పశువులు నీరసంగా ఉంటాయి కాబట్టి, జీవాలు నీరసంగా ఉంటాయి కాబట్టి వీటికి ఖచ్చితంగా బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలండి. వీటికి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, చాలా చోట్ల మన గ్రామాలలో రైతులు తెలియకనో తెలిసి పొరపాట్లు చేస్తూ ఉంటారు.
జ్వరం సూదులతో పాటు యాంటీబయాటిక్స్ ఏదో ఒక టెరామైసిన్ కూడా ఇస్తూ ఉంటారు.

లేదు, కానీ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ నరోటానిక్స్ కూడా ఇవ్వకపోతే పశువు బలహీనంగా జీవం కూడా బలహీనమైపోయి మెడలు చుట్టబడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం నివారించాలంటే యాంటీపైరటిక్ ఇంజెక్షన్లు వాడాలి, యాంటీబయాటిక్స్ వాడాలి, తర్వాత నరోటానిక్స్ ఇంజెక్షన్స్ కూడా అంటే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కూడా వాడాలి. అదేవిధంగా ఈ సమయంలో జీవాలు ఎటువంటి ఆహారం తీసుకోలేవు కాబట్టి సులువుగా అరిగేటువంటి ద్రావకాలు తాపించడం కానీ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ లేకపోతే గంజి కానీ జావ కానీ వాటికి తాపిస్తే నీరసం రాకుండా జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఇచ్చే మందులు పనిచేసేంత వరకు జీవానికి ఇదొక సపోర్ట్. లేదు పశువు కానీ జీవాలు కానీ ఏదైనా వ్యాధి బారిన పడి సివియర్ ఉంటే కూడా మనం సెలైన్స్ కూడా మనం ఎక్కించి వాటిని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా మనం వైద్యం చేసిన తర్వాత కూడా జీవాలు చివరి దశలో రికవరీ అయిన తర్వాత కూడా వాటికి కుంటు వస్తుంటాయి. కాళ్ళ ఎటువంటి వాపులు ఉండవు కానీ కుంటుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యాధులు ఉన్నటువంటి జీవాలను మొదట మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ గమనించవలసినది ఏ వ్యాధి ద్వారా అయినా కానీ జీవాలు కానీ పశువులు కానీ ఆ వ్యాధి బారిన పడినప్పుడు వాటిని మందలో కలపకూడదు. వాటిని సపరేట్ చేసేసి వాటికి వైద్యం చేసి వాటికి తగు జాగ్రత్తలు తీసుకుని రికవరీ అయిన తర్వాతనే జీవాలను మందలో కలపాలి. అలా కాకుండా రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే జీవాలు బాగున్నా బాగలేకపోయినా అన్నిటిని ఒకే దగ్గర పెట్టడం వల్ల వ్యాధులు సులువుగా ఒకదాని నుంచి ఒకరు సంక్రమిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడే అనుకున్నాం దోమకాటు ద్వారా ఈ నీలనాలక వ్యాధి వస్తుందని. మందలు ఒకదాని పక్కన ఒకటి ఉండడం వల్ల ఆరోగ్యవంతమైన జీవానికి అనారోగ్యమైనటువంటి దోమ కరవడం వల్ల వాటికి వ్యాధి సులువుగా సంక్రమిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ బాగలేని జీవాలు కూడా మందలు వెళ్ళడం వల్ల కూడా నీరసించిపోయి ఉంటాయి, ఆహారం తీసుకోలేవు కాబట్టి ఈ మందలు చివరిలో ఉంటాయి, నడకకు కూడా ఎనర్జీ పోతుంది కాబట్టి నీరసించి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏంటంటే వారి యొక్క జీవాలను మాత్రం బాగలేని వాటిని ఇంటి దగ్గర పెట్టి తగిన చికిత్స చేసి తగు చర్యలు తీసుకొని బాగా రికవరీ అంటే బాగా ఆ జీవం వ్యాధి నుంచి బయటపడిన తర్వాతనే వాటిని మనము మందులో కలపాలి. ఈ విధంగా జీవాలను మనము ఈ నీలనాలక వ్యాధి నుంచి కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా ఈ వ్యాధి రాకుండా మనం ప్రభుత్వం నుంచి ఉచితంగా నీలనాలక టీకాలు ఇస్తున్నాం. దయచేసి రైతు సోదరులందరూ వాటిని మనం సమయానుకూలం అంటే దాదాపుగా మనం ఇది వర్షాకాలంలో మనం ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం వర్షాకాలంలో ఈ యొక్క నీలనాలక వ్యాధి టీకాలు వేసుకోవడం వలన ఈ వ్యాధిని సాధ్యమైనంత వరకు మనం అరికట్టవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమైందంటే చాలామంది రైతు సోదరులకు వాళ్ళ సొంతంగా పొలాలు కానీ స్థలాలు కానీ ఉండవు. వాళ్ళు పొలాలు లేకపోవడం వలన లేకపోతే ఎక్కడన్నా కానీ స్థలాలు లేవు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా షెడ్డు కట్టుకునే అవకాశం ఉండదు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గొర్రెలు ఆపుకుంటుంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి జీవాలు వర్షానికి కానీ తర్వాత ఈ దోమపోట్లకు కానీ ఈగలకు కానీ తర్వాత రకరకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలం లేని చోట ఉండడం వల్ల కానీ వాటికి వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులందరూ వీటి నుంచి గమనించాల్సిన విషయం ఏమంటే ఈ సంవత్సరం మనకు పడిన అధిక వర్షాల వల్ల ఎక్కువ నష్టపోయినారు. కాబట్టి రైతు సోదరులకు మేము చేసే విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా మీ యొక్క స్థలాలలో ఒక షెడ్డు కట్టుకొని వాటికి ఒక మంచి ఏర్పాటు చేసుకుంటే మనకు జీవాలలో వచ్చేటువంటి చాలా మటుకు వ్యాధులను కానీ ఈ వాతావరణం నుంచి మనం జీవాలను కాపాడుకుంటే మనకు చాలా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మనం పడే కష్టానికి మంచి ప్రతిఫలం మనము పొందవచ్చు. అదేవిధంగా ఈ చలికాలంలో కూడా మనం గమనిస్తే ఫుట్ రాట్ గెట్టపుండు అంటాం. ఈ గెట్టపుండు వ్యాధి కూడా మనం చూస్తూ ఉంటాం. గెట్టపుండు వ్యాధి అని అంటే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సార్ గెట్టెలు వాపొచ్చినాయి చీంబట్టినాయి అని చెప్తుంటారు. ఇది ఏ విధంగా వస్తుంది, దేని ద్వారా వస్తూ ఉంది మనం ఇప్పుడు మనం అనుకుందాం. ఈ యొక్క గెట్టపుండు కానీ ఫుట్ రాట్ కానీ ఇది ఖచ్చితంగా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి ఒక వ్యాధి. ఎలా వస్తుంది, జీవాలు ఈ వర్షాకాలంలో కానీ ఈ చలికాలంలో కానీ వర్షాలలో ఎక్కువసేపు కానీ నీళ్ళలో కానీ బుడ్డలో నానడం వలన ఆ యొక్క గిట్టలు మెత్తగా చౌకిపోయి చర్మము బాగా చౌకిపోవడం వలన మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా గిట్టల్లోకి చేరిపోతుంది. అదేవిధంగా ఈ చలికాలంలో మంచు ఉంటుంది, ఆ మంచు పోయినటువంటి మట్టి కానీ వాటి గిట్టల్లో చేరిపోవడం వల్ల కానీ గిట్టలు సరిగ్గా ఆరకపోవడం వల్ల కానీ ఈ వ్యాధి గిట్టలలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా గిట్టలో చేరిన వెంటనే అక్కడ విపరీతంగా వాపు రావడం, ఒక 3-4 రోజుల తర్వాత అది చీమగా మారడము, జీవాలు కుంటడము, ఆహారం తీసుకోలేకపోవడము, మందలో చివర ఉండడము, ఆ విధంగా జీవాలు జ్వరంతో కూడా బాధపడతాయి. కాబట్టి ఇటువంటి జీవాలన్నింటినీ మనం గమనించి వాటిని మందలను సపరేట్ చేసి వాటిని శుభ్రంగా గిట్టలు పొటాషియం పరమాంగనేట్ ద్రావణంతో శుభ్రంగా కడిగి వాటిని మనం తగు చికిత్సకు మనం వాడుకోవాలి.
ఆయన

0: ఆయింట్మెంట్లు పట్టించడం కానీ స్ప్రేస్ కానీ వాడడం వల్ల వాటిని ఆ గాయాలు మాన్పుకోవాలి. దాంతోపాటు మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, మన హాస్పిటల్స్లో ఫార్మలిన్ ఉంటుంది, ఫార్మలిన్ కానీ ఫార్మాల్డిహైడ్ కానీ అంటారు. వీటిని ఒక 10% ద్రావకంలో, అంటే ఒక 10 ml ఫార్మలిన్ని 1 లీటర్ నీళ్ళలో పెట్టి గిట్టని దానిలో ఒక 5 నిమిషాలు ఉంచడం వల్ల ఆ యొక్క బ్యాక్టీరియా అనేది 50% వరకు చనిపోతుంది. సో ఇది మొట్టమొదటి చేయాల్సినటువంటి వైద్యం. కాబట్టి రైతు సోదరులు, ఇది మన హాస్పిటల్లో ఉన్న దాన్ని తీసుకొని వాడుకోండి. అదేవిధంగా గిట్టలు వాడిన తర్వాత ఈ పుండ్లు చీమ అయింటాయి, నొప్పితో బాధపడతా ఉంటాయి, జ్వరం వచ్చి ఉంటుంది, కాబట్టి వాటికి నొప్పుల సూదులు కానీ, అదేవిధంగా యాంటీబయాటిక్స్ పెన్సిలిన్స్ కానీ, తర్వాత వచ్చేసి సెఫ్టీఫర్ సోడియం అంటే కొద్దిగా లేటెస్ట్గా ఇంజెక్షన్స్ వచ్చినాయి, అవి వాడడం వలన కానీ మీ యొక్క జీవాలలో ఇక కుంటును మనం అరికట్టవచ్చు. అదేవిధంగా జీవాలను ఏం చేస్తున్నారు, చాలామంది రైతు సోదరులు నీరసంగా ఉన్నాయి, సూదులు వేయడం వదిలిపెట్టేస్తారు. వాటి కడుపులోకి ఇంత ద్రావకం కానీ నీరసంగా ఉండకుండా ఉండడానికి ఏదన్నా టానిక్స్ కానీ గంజి కానీ జావ కానీ తాపాలి. కాబట్టి ఇవన్నీ చేస్తేనే జీవాలు అనేది రికవర్ అవుతాయి. వీటికి వీలైనంత వరకు ఈ వర్షాకాలంలో కానీ జీవాలు కుండుతూ ఉంటాయి కాబట్టి వాటిని మందలో తీసుకెళ్లరాదు, ఎందుకంటే జీవం మళ్ళీ మట్టిలో నడవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మళ్ళీ మన పుండులో చేరడం వల్ల ఇంకా తీవ్రత పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి గిట్టనే ఊడిపోయే ఛాన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి కుంటూ ఉన్న వాటిని శుభ్రం చేయడము, మన హాస్పిటల్లో కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర శుభ్రం చేసుకోవడము, వాటి కట్టు కట్టడము, ఆయింట్మెంట్ వేసేసి మీ ఇంట్లో పెట్టుకోవడం, వాటి దగ్గర ఇంటి దగ్గర పోషణ చేయడం చేస్తే ఈ వ్యాధి నుంచి మనము కాపాడుకోవచ్చు. వీటికి సంబంధించి ఎటువంటి టీకా లేదు, కానీ ఈ టీకా కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా జీవాలను ఈ సీజన్లో ఈ 2 వ్యాధుల నుంచి కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: పల్లెసీమలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు పశువుల్లో, జీవాల్లో, బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చే సమస్యల గురించి పశు వైద్యులు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో పల్లె సీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలున్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా?
3: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నట్టు వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 మంది కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటు అయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదనే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంకు ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు చేసుకున్నారు అనుకోండి, 10 మంది ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకొకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంకు వచ్చి వాళ్ళు పొదుపు వేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20,00,000 రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళు

వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1 లక్ష రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్, ఆ 10 మంది యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఐ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,28 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము. ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది. కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటూ ఒక కమిటీ ఉంటుంది సార్, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే వీఓఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళ నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము. ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్ కు దోకా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రిపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4,000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4,000 రూపాయలు ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీల్ గా జాయిన్ అప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు

0: ఈ సంఘాలన్నీ కూడా ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్ తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బులను కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3-4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రిపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్ కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఎస్జీని. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్ గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా?
0: సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 430 రూపాయలు చెల్లించే 18-50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా పిఎంఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇది ఏంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళా సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తా ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్ల కిషోర, కౌమార, తరుణ్, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి ఒక వ్యాపారవేత్తగా. మహిళలు మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డిఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
1: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
2: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
1: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
1: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
4: రైచిన, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెల్లిన పో.
5: అమ్మా, బ్యాగ్.

0: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కవి సంగమం ఈనాటి కార్యక్రమంలో శ్రీ తెలుగు వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు వింటారు. ముందుగా ఓ ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: శీర్షిక వాన. బాల్యంలోకి కాగితం పడవలా వచ్చి 7 రంగులై పలకరించింది వాన. బాల్యంలోకి కాగితం పడవలా వచ్చి 7 రంగులై పలకరించింది వాన. 18లోకి గొడుగులా వచ్చి ప్రియురాల్ని తీపిగా పరిచయం చేసింది. 18లోకి గొడుగులా వచ్చి ప్రియురాలిని తీపిగా పరిచయం చేసింది వాన. వయసు వెంట ఉరిమి చలిలా మీదపడి ఇద్దరిని ముగ్గురిని చేసింది వాన. వయసు వెంట ఉరిమి చలిలా మీదపడి ఇద్దరిని ముగ్గురిని చేసింది వాన. వార్ధక్యంలోకి మనవరాలై వచ్చి నీటి మువ్వల్ని గుప్పిట్లో దాచింది వాన. వార్ధక్యంలోకి మనవరాలై వచ్చి నీటి మువ్వల్ని గుప్పిట్లో దాచింది వాన. ఇప్పుడు నేను వానను కుండీలో దాచి గులాబీ మొక్కగా పెంచుతున్నాను. వాన నన్ను అలుముకున్న పచ్చని వనం. శీర్షిక పల్లె చిత్రం. వీధి అరుగు మీద ఒలికిన పద్యం వింటూ చంద్రుడు. వీధి అరుగు మీద ఒలికిన పద్యం వింటూ చంద్రుడు. అవ్వ చేతిలో అంబలి కుండ తోకాడిస్తూ భైరవుడు. లాంతరు వెలుగులో ముఖానికి రంగును పులుముకున్న పోతరాజు. పోతరాజు మంచమీద అలలు అలలుగా అలుముకున్న కావలిపాట. కంప పొయ్యి మీద కుతకుత ఉడుకుతున్న సియ్యలు. జాలాడి బండ మీద పొట్టు సెక్కిన సేపల్లోకి నూరుతోన్న ఎర్రకారం. తత్వాన్ని సుట్టతో రాలుస్తూ గుబురుగడ్డపు తాత. రచ్చబండ వద్ద బారకట్ట ఆడుతూ కుశాలుగా యవ్వనాలు. శెట్టి ఇంట్లో ఎక్కాల పుస్తకం, ఎలుకలు కొరుకుతున్న చప్పుడు. గిన్నెలోని సద్దెన్నం కడుపులో దాచుకుంటూ ఫకీరు. దర్గా వద్ద పిల్లల జరాలకు అంతరాలు కడుతూ మాసుమియా. నులక మంచం నల్లుల బాధను తట్టుకోలేక నిదురతో కుస్తీ పడుతోన్న మల్లన్న. సుంకలమ్మ పండగకు గుడికాడ కోళ్ళు కోసి సిల్లర లెక్క పెడుతున్న పీరుసాయబు. ఆకు వక్క నములుతూ బుడతలకు

తను పంచుతున్న మారెమ్మవ్వ. ఆకు ఒక్క నములుతూ బుడతలకు కథను పంచుతున్న మారెమ్మవ్వ. చేదబావికాడ కన్నీళ్ల ఉప్పును వదిలించుకుంటున్న తల్లులు. చేదబావికాడ కన్నీళ్ల ఉప్పును వదిలించుకుంటున్న తల్లులు. టూరింగ్ టాకీసులో మొదలైన నీలవేణి బాలుల ప్రేమకథ. టూరింగ్ టాకీసులో మొదలైన నీలవేణి బాలుల ప్రేమకథ. ఈ బొమ్మల సంతకాలు ఒకనాటి పల్లె బతుకు చిత్రాలు. ఈ బొమ్మల సంతకాలు ఒకనాటి పల్లె బతుకు చిత్రాలు. శీర్షిక: మార్మిక సత్యం. సమాధానాలు ఎప్పుడూ కాలాన్ని బట్టి మారుతుంటాయి. సమాధానాలు ఎప్పుడూ కాలాన్ని బట్టి మారుతుంటాయి. ప్రశ్న చీకటి మీద వెలుగు సత్యం శాశ్వతమైనది. ప్రశ్న చీకటి మీద వెలుగు సత్యం శాశ్వతమైనది. పాక్షిక భ్రమల్ని ఎన్నటికీ మోహించకు. పాక్షిక భ్రమల్ని ఎన్నటికీ మోహించకు. ఈ శూన్యంలో సౌందర్యం గొప్ప భ్రాంతి. ఈ శూన్యంలో సౌందర్యం గొప్ప భ్రాంతి. జన్మకు మృత్యువుకు మధ్య జీవితం మెలకువ కళ. జన్మకు మృత్యువుకు మధ్య జీవితం మెలకువ కళ. ఆరాటాలు, ఆశలు, ప్రేమలు, స్నేహాలు, పాశాలు అన్నీ మొగ్గతొడిగి పుష్పాలుగా రాలిపోయేవే. ఆరాటాలు, ఆశలు, ప్రేమలు, స్నేహాలు, పాశాలు అన్నీ మొగ్గతొడిగి పుష్పాలుగా రాలిపోయేవే. సాధనలో మనం ఒక్కొక్కరం ఒక్కో వాయిద్యంగా గుణాన్ని ప్రదర్శిస్తాం. సాధనలో మనం ఒక్కొక్కరం ఒక్కో వాయిద్యంగా గుణాన్ని ప్రదర్శిస్తాం. ఒకనాటికి ఈ బొమ్మ భాష లుప్తమైపోతుంది. ఒకనాటికి ఈ బొమ్మ భాష లుప్తమైపోతుంది. ఏదో ఒకరోజు మృత్యువు పాదధూళిని మనం మోయాల్సిందే. ఏదో ఒకరోజు మృత్యువు పాదధూళిని మనం మోయాల్సిందే. ఇది బహిరంగ మార్మికం, అయినా హృదయక్షాళన జరగదు. ఇది బహిరంగ మార్మికం, అయినా హృదయక్షాళన జరగదు. అద్దం మీద మరకల పేరుకుపోయి ఉంటుంది. అద్దం మీద మరకల పేరుకుపోయి ఉంటుంది. నేను విస్మయానికి గురి అవుతూనే భూమి ముందు మోకరిల్లుతాను. నేను విస్మయానికి గురి అవుతూనే భూమి ముందు మోకరిల్లుతాను. నా రెక్కలు ఒక నిజాన్ని దర్శించి లిప్తకాలం వెలిగి మట్టిలో దాక్కుంటాయి. నా రెక్కలు ఒక నిజాన్ని దర్శించి లిప్తకాలం వెలిగి మట్టిలో దాక్కుంటాయి. మరలి రాలేనంతగా, మరలి రాలేనంతగా. శీర్షిక: అమ్మ. అమ్మకు ఇప్పుడు నడివయసు దాటింది. అమ్మకు ఇప్పుడు నడివయసు దాటింది. అమ్మ సౌందర్యం మీద ముడతల మరక ఆవరించింది. అమ్మ సౌందర్యం మీద ముడతల మరక ఆవరించింది. నా బాల్యంలోని చూపుకు అమ్మ అందం అద్భుతం. నా బాల్యంలోని చూపుకు అమ్మ అందం అద్భుతం. యవ్వనంలోకి నేను మారాక అమ్మ అంతఃసౌందర్యం మరింత వెలిగింది. యవ్వనంలోకి నేను మారాక అమ్మ అంతఃసౌందర్యం మరింత వెలిగింది. అమ్మను అలా చూస్తూ ఉంటే ఒక పురావైద్యాన్ని దర్శిస్తున్నట్టు, తిరిపి ఇచ్చిన వానని చదువుతున్నట్టు నిర్మలమైన హాయి. అమ్మను అలా చూస్తూ ఉంటే ఒక పురావైద్యాన్ని దర్శిస్తున్నట్టు, తిరిపి ఇచ్చిన వానని చదువుతున్నట్టు నిర్మలమైన హాయి. పూజాగది మంత్రశబ్దం లాంటి అమ్మ కలవకొలను నిశ్శబ్దమై పారాడుతోంది నానపోయాక. పూజాగది మంత్రశబ్దం లాంటి అమ్మ కలవకొలను నిశ్శబ్దమై పారాడుతోంది నాన్నపోయాక. నీరెండలో గాలి మాట కలిపినట్టు

0: తనను మౌనంగా చదువుతుంటాను. నీరెండలో గాలి మాట కలిపినట్టు తనను మౌనంగా చదువుతుంటాను. కుక్కల ఆకలికి తను కాపల, పిట్టలు పిల్లలు తనిష్టాలు. కుక్కల ఆకలికి తను కాపల, పిట్టలు పిల్లలు తన ఇష్టాలు. ఒక్కోసారి తన నిదురకు అదృశ్యంగా కావలి కాస్తుంటాను. ఒక్కోసారి తన నిద్రకు అదృశ్యంగా కావలి కాస్తుంటాను. జీవితకాలంలో అమ్మకు తల్లిని కాగలగాలి ఒక్కసారైనా. జీవితకాలంలో అమ్మకు తల్లిని కాగలగాలి ఒక్కసారైనా. చివరి వీడ్కోలు, శీర్షిక. ఆ రోజు వరానే వస్తుంది. ఊరికి వెళ్ళి మరలి వచ్చినట్టు కాదు ఇది. ఆ రోజు రానే వస్తుంది. ఊరికి వెళ్ళి మరలి వచ్చినట్టు కాదు ఇది. అంతకుముందు ఎవరో ఒకరికి చెప్పి ఉంటావు ప్రయాణం సంగతి. అంతకుముందు ఎవరో ఒకరికి చెప్పి ఉంటావు ప్రయాణం సంగతి. ఇది అత్యంత గోప్యం, చెప్పకనే వెళ్ళిపోతావు ఒంటరిగా. ఇది అత్యంత గోప్యం, చెప్పకనే వెళ్ళిపోతావు ఒంటరిగా. ఎప్పుడు ఎలా అన్న సంగతి నీకు ఎరక ఉండదు. ఎప్పుడు ఎలా అన్న సంగతి నీకు ఎరక ఉండదు. ఒక అంచు వద్దనో సగం దూరంలోనో ఆకస్మికంగా పిగిలిపోతావు. ఒక అంచు వద్దనో సగం దూరంలోనో ఆకస్మికంగా పిగిలిపోతావు. ఖేదాల మోదాల మాయ తెంచుకొని రాలిపోతావు. ఖేదాల మోదాల మాయ తెంచుకొని రాలిపోతావు. ఏమీ తెలియకుండానే, ఏమీ తెలుసుకోకుండానే నీ రంగులు వివర్ణం అవుతాయి. ఏమీ తెలియకుండానే, ఏమీ తెలుసుకోకుండానే నీ రంగులు వివర్ణమవుతాయి. చాలా ఖాళీలు పూరించకుండానే కనుమరుగవుతావు. చాలా ఖాళీలు పూరించకుండానే కనుమరుగవుతావు. కొన్ని ఫోటోలు అలా విసిరి మరిన్ని రాతలు పోగు చేసి నీవు శూన్యమవుతావు. కొన్ని ఫోటోలు అలా విసిరి మరిన్ని రాతలు పోగు చేసి నీవు శూన్యమవుతావు. గుర్రపు డెక్కల బంధాలన్నీ గిరాటేసి దీర్ఘనిద్రను వెతుక్కుంటావు. గుర్రపు డెక్కల బంధాలన్నీ గిరాటేసి దీర్ఘనిద్రను వెతుక్కుంటావు. శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా మరళమే మరణం. శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా మరలడమే మరణం.
1: శ్రీ తెలుగు వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు విన్నారు.

మీరు వినే పాటతో ఈనాటి కవి సంగమం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కన్నుల కేంద్రం చిత్తసీమ. కార్యక్రమంలో ముందుగా విందాం అజ్ఞాతవాసి ఈ చిత్రం నుండి నిరంజన్ రామన్నను ఆలపించిన గీతం సంగీతం అనిరుద్ధ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమలో తర్వాత విందాం శ్రీనిధి, శ్రీ సౌమ్య.

తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో గౌరవం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేసుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం.

0: మీరు విన్నే పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం.
1: రే బజారే,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండుకు వస్తున్నాయి, బా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: శ్రోతులకు గమనిక, రేపు సాయంత్రం 6:30 మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్

0: తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితిలో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇక వార్తల వివరాలు. వీఐపీ కల్చర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, అలాగే రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను భారతదేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయటానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని అన్నారు. పాలన అధికార వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ,
1: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
0: ఐక్యరాజ్య సమితి వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తటస్థంగా వ్యవహరించాల్సిన సహాధ్యక్ష హోదాను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రతిస్పందిస్తూ, జమ్మూకశ్మీర్పై భారతదేశం దీర్ఘకాలికంగా కొనసాగిస్తున్న వైఖరిని పునరుద్ఘాటించింది. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేస్తూ,
2: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel
0: అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో భాగమైన UN-80 ఫ్రేమ్వర్క్ కింద ఐరాసా ఆదేశాల పునఃసమీక్ష ప్రక్రియ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రక్రియ ద్వారా ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఉందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కూలిన ఘటన కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ KMC నివేదికను సిద్ధం చేస్తోందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు. ప్రాథమిక దశలో స్థానిక ప్రజలు కూడా రక్షణ చర్యల్లో భాగస్వామ్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, NDRF సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. సహాయక రక్షణ చర్యల్లో భారత సైన్యం, జాతీయ విపత్తు స్పందనా దళం NDRF, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 4 కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి త్రిపురలో చేపట్టనున్న 96 రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం 211 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 160 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా త్రిపురలోని 96 ఆవాస ప్రాంతాలకు తొలిసారిగా అన్ని కాలాల్లో ఉపయోగించగల రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెరుగైన రహదారి అనుసంధానం వల్ల పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మార్కెట్లు వంటి ప్రాథమిక సేవలకు ప్రజలకు సులభమైన ప్రాప్యత లభిస్తుందని కేంద్ర గ్రామీణ

0: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు త్రిపుర రాష్టంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 1594 రహదారి పనులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, వీటి ద్వారా 6,284 కిలోమీటర్ల రహదారులు, 66 వంతెనల నిర్మాణం చేపట్టగా మొత్తం 4,479 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో భారత్ దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel there's a lot that remains to be realized, that we would strive to do that. I do want to also take the occasion to recognize your personal commitment to the relationship. From the very moment you assumed this post, you have been sending that strong signal, which I hope I have equally strongly reciprocated.
0: ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, నౌకా నిర్మాణం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, సంస్కృతి, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించినట్టు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే స్టార్టప్లు, ఫిన్టెక్ రంగాలు బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఋతుపవనాల ప్రభావం మరింత పెరిగే, వర్ష పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్య భారతదేశంలో రేపు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త శశికాంత్ మిశ్రా వెల్లడిస్తూ,
2: The storm and this colubrinous orange cloud is given to Rajasthan. Heavy rainfall is likely over central India, especially south Madhya Pradesh and Vidarbha, and also over Maharashtra, including Marathwada. And very heavy rainfall likely over coastal Maharashtra, and heavy rainfall over south Gujarat region and south Saurashtra. And heavy rainfall also likely over Odisha, Gangetic, West Bengal, Sikkim, and Arunachal Pradesh, Assam, Meghalaya, and Nagaland, Manipur, Mizoram, Tripura. And heavy rainfall over south India, especially Telangana, Karnataka, and Kerala, likely today. Heat wave condition over east Uttar Pradesh, adjoining Bihar.
0: అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. యాజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు పెరగడంతో అస్సాం ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి లలిత గీతం.

కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్లాను ప్రభు. ఉదయత్రి అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45 వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది.

0: హలో కన్నుల ఎఫ్ఎం.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు యాదగిరి.
0: యాదగిరి, చెప్పండి యాదగిరి గారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు?
1: ముసపేటకెళ్ళి.
0: ముసపేట నుంచి. ఏ పాట విందారు?
1: మేజర్ చంద్రకాంత్.
0: అందులో ఏదండి?
1: యాదన్నే అండి.
0: పుణ్యభూమి విందామా? పుణ్యభూమి నా దేశం. రైట్ అండి, విందాం. ఏం చేస్తుంటారు మీరు?
1: ముసపేట.
0: ఏం పని చేస్తుంటారు మామూలుగా?
1: యాడలు వస్తాం.
0: ఓకే అండి, విందాం మరి.

0: హలో కర్నూలు ఎఫ్ఎం
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మేడం సినిమా పరిచి లాహిరి లాహిరి లాహిరిలో ఆ సినిమాలో మంత్రం ఏది వేసింది అని పాటు కాదు మేడం.
0: స్టార్టింగ్ ఏ ఉందా మంత్రం?
1: అవును మేడం,
0: వచ్చేస్తుంది మంత్రం పాట.
1: ధన్యవాదాలు మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మేడం వ్యవసాయం చేస్తాం మేడం. భోంచేసినారా మేడం?
0: అయిందండి. మీదైందా?
1: అయింది మేడం.
0: రైట్ అండి, వినేద్దాం పాట.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో హలో కర్నూల్ ఎఫ్ఎం అండి, ఎవరు మాట్లాడేది?
1: హలో నమస్కారం మేడం.
0: మాట్లాడండి
1: మేడం. మేడం మాకు ఇష్టం సినిమా ఉంటుంది, ఛాన్స్ ఇవ్వాలి మేడం.
0: ఏ సినిమా అండి? స్వయంవరం. అందులో ఏ పాట అండి? ఆకాశం ఎందుకు వచ్చేస్తుంది. మీ పేరండి? కాజా హుసేన్ గారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? తాండ్రపాడు. ఇంతకుముందు చేశారా? ఎప్పుడు చేశారు లాస్ట్ టైం? వారం కిందట. ఇంకొంచెం గ్యాప్ ఇవ్వాలి. వింటుంటారా మీరు రెగ్యులర్గా? మరి వింటుంటే మా వాళ్ళు చెప్తూనే ఉంటారు కదండి, మేము చెప్తూనే ఉంటాం కదా, కొంచెం గ్యాప్ ఇవ్వండి అని. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ కావాలి అని, వాళ్ళకు రావాలి. తప్పకుండా అండి. మీరు నెక్స్ట్ టైము ఇది ఒక కనీసం అంటే ఒక 20 డేస్ అన్న గ్యాప్ ఇవ్వండి. ఓకే అండి, మీరు కోరిన పాట వినేద్దాం.

0: హలో కన్నుల ఎఫ్ఎం.
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు శ్రీలక్ష్మి మేడం.
0: శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి?
1: కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. కర్నూలు కొత్తపేట.
0: కర్నూలు కొత్తపేట, చెప్పండి.
1: అన్నమయ్య సినిమా నుంచి పాట ఇవ్వండి, మా అమ్మకి ఇష్టమండి.
0: ఏ సినిమా అండి?
1: అన్నమయ్య సినిమా.
0: అన్నమయ్య, అందులో ఏదన్నా ఐడియా ఉందా? పాట ఏదన్నా చెప్తారా, నేను ఏదన్నా వినిపించమంటారా? అదిగో అల్లదిగో ఆ పాట వినిపించమంటారా? ఏం చేస్తుంటారండి శ్రీలక్ష్మి గారు? ఇప్పుడు ఎవరి కోసం ఇది? అమ్మ కోసమా? వింటుంటారా అమ్మ?
1: వింటారు అమ్మ, నాన్న.
0: వచ్చేస్తుందండి పాట, మరి వినేద్దాం. రైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: హాజరాంది మేడం, చిన్నటేకూర్.
0: చిన్నటేకూర్ నుంచి మీరు మొన్న కూడా చేశారు కదా?
1: లేదు మేడం, మేము చేసి 10 రోజులు 15 రోజులు అవుతుంది.
0: 15 రోజులు అయింది, చెప్పండి.
1: గులేబా కావాలి కథ లేదండి మేడం.
0: ఏ పాట వినిపించమంటారు?
1: నన్ను దోచుకుందు వటే వన్నెల దొరసాని అనే పాట వేయండి మేడం.
0: నన్ను దోచుకుందు వటే వచ్చేస్తుంది. ఏం చేస్తుంటారు మీరు?
1: ఒకనే ఉంటాం మేడం, వయసు అయిపోయింది, పనులకు లేదు, ఒక ఇంటికి అన్నీ ఉంటాం.
0: ఇంతకుముందు అంటే ఇంతకు ఏదైనా వర్క్ చేసేతోలే ఇప్పుడు ఇంతకు ముందు?
1: ఎంపవడ్లు వస్తుంది మేడం, బరగడ్లు పెట్టుకొని 30 ఏళ్ళు బరగడ్లలో చేసినాము. ఇంకా పిల్లలకి పెళ్లి చేసినాము, ఎవరికి ఎవరి దేవుడికి ఇచ్చినాము, స్వామి దేవుడాన్ని ఇద్దరం పక్కకున్నాం మేడం.
0: అంతే అంతే, అంత అయిపోయింది అయితే, అన్ని బాధ్యతలు అయిపోయినాయి.
1: అన్ని అయిపోయినాయి, మన వాళ్ళకి మన వరాళ్ళకి కూడా పిల్లలు అయిపోయినారు. మన మందకైనారు మనవరాళ్ళకైనారు, కొడుకు ఇద్దరు కొడుకులు మేడం నాకు.
0: వాళ్ళకు కూడా అయిపోయింది పెళ్ళిళ్ళు.
1: పిల్లలు కూడా అయినారు మన మందకి మనవరాళ్ళకు.
0: అమ్మోయ్, ముని మనవాళ్ళు అంతేనా?
1: అంతే మేడం.
0: సరే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: సరే మేడం,
0: రైట్ అండి.

0: హలో,
1: హలో హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం.
1: చెప్పండి.
0: మేడం, మాకు సాంగ్ వచ్చేసి భారతీయుడు మేడం. భారతీయులో టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదా అన్న సాంగ్ మేడం.
1: ఈ మధ్య మీరు ఉత్తరాలు రాయటం లేదే.
0: వచ్చినాయి మేడం, మొన్న కూడా 30 పంపించాను. మరి అవి చేరినాయి చాన్ని మొత్తం 11 కేంద్రాలకు పంపించాను.
1: అంటే నేను చూస్తున్నాను కదా, నా లెటర్స్ లో అయితే మీవి లేవు. మీ లెటర్స్
0: ఒక 10 డేస్ అవుతుంది మేడం పంపించి.
1: రీసెంట్ గా పంపించారు.
0: రీసెంట్ గా.
1: ఓకే అండి, అయితే అవి టైం పడుతుంది, పట్టొచ్చు మేబీ.
0: అలాగే షేర్ ని రిసీవ్ అయినట్టు మాకు మెసేజ్ కూడా వచ్చింది. 30 పంపించాను, ఇంకా రాసి పెట్టాను, ఆల్రెడీ రేపు పోస్ట్ చేస్తాను.
1: ఓకే అండి. ఇందులో ఏ పాట అండి? భారతీయుల్లో
0: వింటున్న వారందరూ
1: టెలిఫోన్ అన్నారు కదా.
0: అవును మేడం, టెలిఫోన్ ద్వారా
1: వచ్చేస్తుందండి. రైట్ అండి.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
1: వెల్కమ్.

మీరు విన్న పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం కార్యక్రమంలో మూగ మనస్సులు చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం ఆత్రేయ దాశరథి కొసరాజు, సంగీతం సమకూర్చిన వారు కేవి మహాదేవన్, గాయని గాయకులు పి సుశీల, కె జమునారాణి, ఘంటసాల. వినండి మూగ మనసులు చిత్రం నుండి పాటలు.

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా.

మీరింతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో మూగ మనసులు చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం ఆత్రేయ దాశరథి కొసరాజు, సంగీతం కెవి మహదేవన్, గానం ఘంటసాల పి సుశీల కె జమునారాణి బృందం. ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం మహమ్మద్ రఫీ పి సుశీల పాడిన పాట. చిత్రం పేరు భలే తమ్ముడు. సంగీత నిర్వహణ టీవీ రాజు.

తర్వాత బంగారు కొడుకు ఈ చిత్రం నుండి చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం.

విన్న పాట బంగారు తిమ్మరాజు చిత్రంలో ఉంది, గానం కేజేఎస్ దాస్. తర్వాత విందాం పి సుశీల బృందం పాడిన పాట బంగారు గాజులు చిత్రంలో ఉంది, సంగీత నిర్వహణ టి చలపతిరావు.

వెన్నపాఠం సిఐడి చిత్రంలోని గానం పీసుశీల. కార్యక్రమంలో చివరిగా విందాం పీసుశీల పడిన మరో పాట ధనమా దైవమా చిత్రం నుండి.

మీరు విన్న ఈ పాటతో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలుగా వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.